శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం. ఇరవై రెండవ రోజు క్రీస్తు శకం 2026 జూన్ 10వ తేదీ బుధవారము. ఇప్పుడు సమయం 57 నిమిషాలు దాటి 2 సెకండ్లు. శుభోదయం. మంగళధ్వని.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

స శంఖ చక్రం స కిరీట కుండలం స పీత వస్త్రం సరసీరుభేక్షణం సహార వక్ష స్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం.

నిర్వాణం భేషజం భిషజ సన్యాసకృచ్ఛమశాంతో నిష్ఠా శాంతి పరాయణం శుభాంగ శాంతి దశ్రేష్టా కుముద కువలేశయః గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః.

0: మీరు ఇంతవరకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గానంలో విష్ణు సహస్రనామ పారాయణం విన్నారు. ఆకాశవాణి మర్కాపురం కేంద్రం సూక్తిముక్తావళి ఈనాటి సూక్తిముక్తావళి కార్యక్రమంలో శ్రీదిట్టకవి శ్రీనివాసాచార్యులు అందించు అహంకారపు ప్రవృత్తి అంశం గురించి వ్యాఖ్యానం వింటారు.
1: అహంకార ప్రవృత్తి. అహం అనే సంస్కృత పదానికి నేను అనే అర్థం. ఈ అహం అనే పదాన్ని సామాన్యంగా గర్వం లేక పొగరు

అనే అర్థంలో వాడుతూ ఉంటారు. ఈ అహాన్నే అహంకారం అని కూడా అంటారు. అహంకారం అంటే గర్వం అన్నమాట. అహంకరోమి ఇది అహంకార అని దీనికి వ్యుత్పత్తి, అంటే నేను చేస్తున్నాను అని గర్వంగా చెప్పుకోవడం అన్నమాట. ఈ పనిని నేనే చేయగలను, ఈ పని నా వల్లనే అవుతుంది అని గర్వంగా చెప్పుకుంటారు కొందరు. దీన్ని అహంకారం అంటారు. ఈ అహంకారం వల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయి. వ్యక్తి ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంత ధనవంతుడైనా కావచ్చు, ఎంత బలవంతుడైనా

0: వీటిని అహంకారం అంటారు. ఈ అహంకారం వల్ల ఎన్నో అనర్థాలుంటాయి. వ్యక్తి ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంత ధనవంతుడైనా కావచ్చు, ఎంత బలవంతుడైనా కావచ్చు, ఎంత విద్యావంతుడైనా కావచ్చు, కానీ అతనికి అహంకారం ఉండకూడదు. అతని అహంకారమే అతన్ని అణచివేస్తుంది. వ్యక్తి ఎంతటి ఉన్నతుడైనా వినయం కలిగి ఉండాలి, అంతేకాని అహంకారం ప్రదర్శిస్తే పాతాళానికి అణగదొరక్కబడతాడు. పురాణాలను పరిశీలిస్తే అహంకారం వల్ల అంతరించిన వాళ్ళు మనకు ఎంతోమంది కనిపిస్తారు. రావణాసురుడు ఎంతో బలవంతుడు, సర్వశక్తి సంపన్నుడు, విద్యావేత్త. తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనే అహంకారంతో విర్రవీగి సీతాదేవిని అపహరించి చివరకు సమూలంగా నాశనమయ్యాడు. కీచకుడు బలగర్వంతో, రాజ్యమదంతో అహంకరించి తనకు ఎదురులేదని ద్రౌపదిని బలాత్కరించి భీముని చేతిలో అసూలు కోల్పోయాడు. కంసుడు, శిశుపాలుడు మొదలైన గర్విష్ఠులు కూడా లెక్కలేనితనంతో, అమితమైన అహంకారంతో పెద్దలను తోలనాడి శ్రీకృష్ణుడి చేతిలో హతమయ్యారు. ఆధునిక కాలంలో కూడా అహంకారంతో వీరయ్యైన వాళ్ళు ఎవ్వరూ ఎక్కడా బాగుపడిన దాఖలాలు లేవు. విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, రాజకీయవేత్తలు కానీ, రైతులు కానీ అహంకారాన్ని ప్రదర్శించి అందలం ఎక్కిన వాళ్ళు కనపడరు. అహంకారం పతనానికి నాంది. అహంకారి ఎప్పుడూ వృద్ధి పొందలేడు. అహంకారం వీడి పెద్దల పట్ల గౌరవం, వినయం కలిగిన వాడే అభివృద్ధి చెందగలడు. ఏదో ఒక రంగంలో కాస్తో కూస్తో తెలిసినంత మాత్రాన తానే సర్వజ్ఞుడని గర్వించకూడదు. తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలదన్నేవాడు మరొకడుంటాడని గ్రహించాలి. అటువంటి విజ్ఞులను ఆశ్రయించి తెలియని విషయాలను గురించి తెలుసుకోవాలి. అహంకారం చూపుతూ ఉంటే వాడి ఔన్నత్యం గొర్రెతోకల్లే అక్కడే ఉంటుంది, అంతకు మించి ఎదగదు. కొందరు కులాహంకారం ప్రదర్శిస్తారు, మరికొందరు ధనాహంకారం కలిగి ఉంటారు, వేరొక కొందరు విద్యా అహంకారాన్ని చూపుతారు, ఇంకొక కొందరు రాజకీయ అహంకారాన్ని చాటుతారు, వేరొక కొందరు అధికార అహంకారాన్ని ప్రకటిస్తారు. కానీ ఈ అహంకారం శాశ్వతం కాదని గ్రహించాలి. వాళ్ళ ఉనికి తారుమారైతే అదెంత ప్రమాదకారి అవుతుందో అప్పుడు వాళ్లకు తెలుస్తుంది. అందుకే ఒక కవి బాగా అధికార దర్పాన్ని ప్రదర్శించే కొందరు అధికారుల్ని గురించి ఒకచోట, అధికారాంతమునందు చూడవలదా ఆ అయ్య సౌభాగ్యముల్ అని చురకంటించాడు. కాబట్టి అహంకారాన్ని ఛేదించి పెద్దలను వినయ విధేయతలతో గౌరవించిన నాడే మానవుడు మహనీయుడవుతాడు.
1: మీరు ఇంతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో శ్రీ దిట్టకవి శ్రీనివాసాచార్యులు అందించిన అహంకార ప్రవృత్తి వివరణ విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం వివరాలు వింటారు.
2: ఈ పూట రైతులకు సూచనలు కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయము ఆవశ్యకత, ఈ అంశం గురించి తెలుసుకుందాం. సేంద్రియ వ్యవసాయం అంటే ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా సహజ వనరులతో సాంప్రదాయ పద్ధతులలో పంటల్ని పండించడమే సేంద్రియ వ్యవసాయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సేంద్రియ వ్యవసాయం వల్ల నేలలో భూసారం పెరుగుతుంది, ఉత్పాదక శక్తి కూడా పెరుగుతుంది, మంచి జన్యు వైవిధ్యం ఏర్పడుతుంది. దీంతో సురక్షిత ఆహార ఉత్పత్తికి దోహదపడమే కాక వాతావరణాన్ని చాలా వరకు కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. మన రాష్ట్రంలోని నేలల్లో సేంద్రియ కర్బనం చాలా తక్కువగా ఉంది. దీన్ని పెంచేందుకు కేవలం పశువుల ఎరువులపైనే ఆధారపడకుండా పచ్చిరొట్ట, పచ్చి ఆకు, వర్మీ కంపోస్టు, చెరకు మడ్డి, కోడిపెంట, పంది, మేక ఎరువుల వాడకానికి చాలా వరకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. అన్ని రకాల సేంద్రియ జీవన ఎరువులు వాడి తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులు సాధించడానికి రైతాంగం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈనాడు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం కూడా ఎన్నో రాయితీలు ప్రకటించి రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తుంది. కాబట్టి ప్రతి రైతు ఈ సేంద్రియ వ్యవసాయానికి నడుం బిగి

తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి పొందేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ సేంద్రియ వ్యవసాయం చేసేటప్పుడు చాలా వరకు కూడా సమస్యలు లేకపోలేదు. సేంద్రియ ఎరువులు కావాల్సినంత మేరకు ప్రస్తుతం లభించటలేదు. ఎందుకంటే ఈ పశువులు మేపడానికి పచ్చిక లేదా ఒట్టిగడ్డి కూడా చాలా తక్కువగా ఉండటంతో పశువులను చాలా వరకు కూడా పశుపోషకులు పెంచలేక భారంగా భావించి పోషణ చేయలేక అమ్ముకునే పరిస్థితులు మనం చూస్తున్నాం. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పశుపోషణ అనేది చాలా భారంగా మారింది రైతాంగానికి ఈనాడు. ఈ నేపథ్యంలో పశువుల ఎరువు అనేది చాలా వరకు కూడా పొలాల్లో వేయడానికి కష్టసాధ్యంగా మారింది. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసి పంటలు పండించినట్లయితే వాటికి ప్రత్యేక రాయితీలు కూడా ఏమీ లేవు కాబట్టి సేంద్రియ వ్యవసాయంపై పెద్దగా ఆసక్తి చూపలేకపోతున్నాడు. అంతేకాకుండా చాలామంది రైతులు వేసిన పంట నాణ్యంగా పెరిగి ఎక్కువగా దిగుబడి ఇచ్చే అంశం ఏదైతే ఉందో దానివైపే మొగ్గు చూపుతూ రసాయనిక మందుల వైపు ఎక్కువగా పోవడం జరుగుతూ ఉంది. అంటే సేంద్రియ వ్యవసాయంలో ఫలితం అనేది చాలా వరకు కూడా నిదానంగా వచ్చే అవకాశం ఉంది. రసాయనిక ఎరువులు వాడినప్పుడు ఫలితం అనేది ఆ పంటలోనే వెంటనే దాని ప్రభావాన్ని చూపిస్తూ వస్తుంది. కాబట్టి సేంద్రియ వ్యవసాయంలో నిదానంగా వచ్చే ఫలితాలపై రైతు ఆసక్తి చూపలేకపోతున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ప్రభుత్వము ఈ సేంద్రియ వ్యవసాయంపై ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో రైతులు కూడా ఎంతగానో ముందుకు వచ్చి సేంద్రియ వ్యవసాయాన్ని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు ఎలాగుంటాయో తెలియని పరిస్థితి కాబట్టి ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయాన్ని ఆచరిస్తూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో సభ్యులుగా చేరి ప్రీమియం చెల్లించి వెంటనే ప్రకృతి పరంగా ఏదేని విపత్తు అటు వర్షాభావ పరిస్థితులు కానీ వచ్చిన నేపథ్యంలో నష్టపోకుండా పంటకు పెట్టిన పెట్టుబడి నష్టపోకుండా ఉండేందుకు ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో సభ్యులుగా చేరి నష్టపోకుండా ఉండాలని రైతాంగాన్ని ఆకాశవాణి ద్వారా కోరుతూ ఉన్నాం. చాలా వరకు రైతాంగం పంటలు వేసేటప్పుడు విపరీతమైన పెట్టుబడులు పెడుతూ వ్యవసాయాన్ని చేస్తున్నారు. చివరికి చూడబోతే పెట్టుబడులు మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది. కరువు పరిస్థితులు కింద వస్తే బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ పెట్టుబడులు కూడా రాని సందర్భాలు చాలా వరకు కూడా మనం చూస్తున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి పంటలు వేసుకుంటే తక్కువ సమయంలో పండేటువంటి పంటలు వేసుకుంటే ఎటువంటి లాభాలు ఉన్నాయి, దీర్ఘకాలిక పంటలు వేసుకుంటే ఎటువంటి ఆదాయాన్ని తీసుకునే అవకాశం ఉంది ఇత్యాది అంశాలను పరిగణలోకి తీసుకొని రైతాంగం మరి పంటలపై పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యోచన చేయకుండా మూసగా పెట్టుబడి పెట్టుకుంటూ పోతే చివరికి సంవత్సరాంతం కష్టపడిన ఆదాయాన్ని పెట్టుబడి రూపంలో మనము చేజార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్కువ ఖర్చుతోటి ఈ సేంద్రియ వ్యవసాయాన్ని చేయగలిగినట్లయితే పెట్టుబడి రావడమే కాకుండా అధిక దిగుబడులు

0: నత్రజనిని చాలా వరకు కూడా స్థిరీకరింపజేసుకొని మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ రైజోబియం కల్చర్ను మనము వాడుకోదలుచుకున్నట్లయితే మనం సొంతగా తయారు చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఎలా దీన్ని తయారు చేసుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి అన్నదాన్ని మనము గమనించినట్లయితే, 1 లీటర్ నీటిలో 50 గ్రాముల బెల్లము లేదా పంచదార కరిగించి 15 నిమిషాలు మరగకాచి చల్లార్చాలి. ఈ ద్రావణానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ని వేసి బాగా కలిపి జావగా తయారు చేసి విత్తనానికి పట్టించాలి. విత్తనం పైపొరకు నష్టం కలగకుండా చేసుకోవాలి దీన్ని. ఈ విధంగా చేసుకున్నట్టయితే మరి ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. విత్తనాన్ని ఈ రైజోబియం కల్చర్ పట్టించిన తర్వాత ఆరబెట్టి వెంటనే విత్తుకోవాలి. మనము ఈ రైజోబియం కల్చర్ను తయారు చేసుకోదలుచుకుంటే 200 గ్రాముల ప్యాకెట్లు మనకు మార్కెట్లో ఎక్కువగా లభిస్తున్నాయి. ఇది 1 ఎకరం పొలంలో వేయాల్సిన విత్తనానికి పట్టించడానికి సరిపోతుంది. అయితే మన ప్రాంత భూముల్లో ఈ భాస్వరం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రైజోబియం కల్చర్ సమర్థవంతంగా పనిచేస్తుంది. నేలలో తగినంత భాస్వరం లభ్యమైనప్పుడు మాత్రమే ఈ రైజోబియం కల్చర్ ఎక్కువగా పనిచేస్తుంది. ఇది రైతాంగం గమనించాలి. భూసార పరీక్షలు చేయించుకొని నేలలో భాస్వరం నిల్వలు తక్కువగా ఉంటే తగినంత భాస్వరం పోషకాలు భూమిలో ఉండేటట్టుగా చూసుకొని ఆ భూముల్లో వేసేటువంటి విత్తనానికి ఈ రైజోబియం కల్చర్ తోటి పట్టించిన తర్వాత వేసుకున్నట్లయితే చాలా వరకు నత్రజని ఆదా అవుతుంది, దిగుబడి కూడా బాగా వచ్చేదానికి అవకాశం ఉంది. అందువల్ల రైతాంగం సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యతనిచ్చి తక్కువ ఖర్చుతోటి సేంద్రియ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయాన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూమిలో కర్బన శాతాన్ని పెంచడానికి కేవలం పశువుల ఎరువుపైనే ఆధారపడకుండా పచ్చిరొట్టె ఎరువులను, అంటే జీలుగ, జనుము, పిల్లి పెసర, వీటిని పొలంలో వేసుకొని 45 రోజుల తర్వాత అవి పూతకొచ్చే సమయంలో భూమిలో కలియదనుకున్నట్లయితే వేయబోయే పంటకు నత్రజని, భాస్వరము, పొటాస్ ఎరువులను మనము తగినంత మోతాదులో మొక్కకు అందించేందుకు ఈ పచ్చిరొట్టె ఎరువులు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విధంగా సాగు విధానాన్ని ఆచరించినట్లయితే చాలా వరకు కూడా తక్కువ ఖర్చుతోటి మనము మేలున పడే అవకాశం ఉంది.
1: మీరు ఇంతవరకు వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం వివరాలు విన్నారు.
2: సుప్రభాత వేళ భక్తిభావం.
3: కర్షక జనావళికి తారక మంత్రం.
2: మహిళా లోకానికి ప్రియనేస్తం.
3: యువజనులకై ఉత్తుంగ తరంగం.
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
3: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
2: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
3: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
2: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
3: శబ్దతరంగాలపై
2: పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది శాంతి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. గత 12 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. భారత మండపంలో నిర్వహించే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన అంశాలపై చర్చలు జరగనున్నాయి. రేపు రాష్టపతి భవన్లో జరిగే నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. ఈ సమావేశంలో రాష్టాభివృద్ది, కేంద్ర రాష్ట సంబంధిత అంశాలపై చర్చలు జరగనున్నాయి. సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి నిన్న దర్శించుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ప్రపంచంలోని అనేక దేశాలు వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్లో ఇంధన స్థిరత్వం ఉందని పేర్కొంటూ,
1: Today it is the day the Prime Minister Narendra Modi ji has completed his 4399 day in office as the Prime Minister. This is a big time, and I also completed under his leadership. What revolution, what change Honorable Prime Minister has brought in last 12 years. No problem for the diesel, petrol, it is happening. But in India, under the leadership of Prime Minister, we have managed it so well. Today, with all these crises, we are the fastest growing economy in the entire world. I pray Lord Balaji
0: అనంతరం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు డేటా ఆధారిత పాలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, పనితీరు సూచికలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట, జిల్లా, మండల స్థాయిల్లో కీలక పనితీరు సూచికలను మెరుగుపరచాలని ఆదేశించారు. అనంతరం నిర్వహించిన ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్టంలో ప్రభుత్వ సేవలను మరింత సులభంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మనమిత్ర వేదిక ద్వారా అందుబాటులో ఉన్న ఆన్లైన్ ప్రభుత్వ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రాజెక్టులకు తాను ఎప్పుడూ అడ్డుపడలేదని, వాస్తవాలను ప్రజల ముందుంచాలని సూచించారు. ఆదిలాబాద్ విమానాశ్రయం నిర్మాణం, మెట్రో 2వ దశ విస్తరణ, మూసీ నది అభివృద్ది వంటి కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. రాష్టాభివృద్దికి అవసరమైన నిధులు, పరిపాలనా సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రైతులకు మద్దతుగా భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 12 వరకు విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ, ఐఏటీఓ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఈ ఒప్పందంపై ఇరుపక్షాల మధ్య సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ,
2: విశాఖపట్నం చాలా సుందరమైనటువంటి ప్రదేశం. అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరం కానివ్వండి, పక్కన అరకు వ్యాలీ, లంబసింగి, ఇవన్నీ చూస్తే అదొక అద్భుతమైనటువంటి ప్రదేశంగా ఉంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసినటువంటి మన ప్రాంతాల్లో విశాఖపట్నాన్ని కూడా ప్రత్యేకంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది.

0: మనకు పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ గా ఆర్థిక పరమైన అభివృద్ధితో పాటు ఈ సదస్సు వల్ల మరిన్ని కొత్త మంది వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, తద్వారా ఇక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందడం మాత్రమే కాకుండా ఉపాధి కల్పన కూడా జరగడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి మాటని స్పష్టంగా ఇందులో మనం అనుకుంటున్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాష్ట రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు మంత్రి నిన్న పంపిణీ చేశారు. భూముల రీసర్వే పూర్తయిన ప్రతి రైతుకు ఆధునిక సాంకేతికతతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: వివాదాలతో ఇది సరిహద్దు తగాదాలతో తప్పు సర్వే నెంబర్లు పడ్డాయి, అయితే వాళ్ళు ఆక్రమించుకున్నారు అనే రకరకాల సమస్యలతో నిత్యం ఆందోళనలో ఉండే ప్రజలకి భరోసా కలిగించే విధంగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేశామని చెప్పేసి మనం చేస్తాం. వచ్చే సంవత్సరం మార్చి కల్లా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన రెవెన్యూ సమస్యలన్నింటినీ తప్పకుండా పరిష్కరించాల్సిందే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ అధికారులని మంత్రి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటనపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమగ్ర విచారణ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. విశాఖపట్నంలో నిన్న ఆయన మాట్లాడుతూ, బాధిత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని పల్లగుట్ట గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రైతుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 72 లక్షల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా కొత్త విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు రేపు ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ పథకం కోసం 95,692 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అభివృద్ది పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్కు 7,707 కోట్ల రూపాయలు, తెలంగాణకు 3,825 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా, కొనుగోళ్లు వేగవంతమయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. వర్జీనియా పొగాకు రైతులు కొనుగోలు సంస్థల సమన్వయంతోనే మార్కెట్ స్థిరత్వానికి సాధ్యమవుతుందని అన్నారు. ఎగుమతిదారులకు వడ్డీ లేని రాయితీ కల్పించాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులు, రవాణా వ్యయాల పెరుగుదల కారణంగా రైతులు అన్ని గ్రేడ్ల పొగాకును ఒకేసారి మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. గత 12 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका रचा झा। प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य भारतस्य दीर्घतमः निर्वाचितः प्रधानमन्त्री अभवत्। श्रीमोदी 14.2 वर्षस्य मई मासस्य 26 दिनांके कार्य
1: ఆకాశవాణి మర్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు వింటారు. 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 మీకు తెలుసా లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రశ్నోత్తరాల కార్యక్రమం వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ హీరో బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా వారి సినీ జీవిత విశేషాలతో పాటు సినీ గీతాలు ప్రసారమవుతాయి. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. 8:35 హెలో ఎఫ్ఎం లైవ్ ఫోన్ ఇన్ ఫిలిం సాంగ్స్ ప్రసారమవుతాయి. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం కోనేటి వీధి శ్రీ వేణుగోపాలస్వామి బృందం మహిళలు సమర్పించు కదంబ కార్యక్రమం అలాగే లలిత గీతాలు ప్రసారమవుతాయి. 10:00-12:40 తిరిగి 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఈ సాయంత్రం ప్రసారం కానున్న విశేషాలు. 6 గంటలకు హిందీలోను, 6:05 ఆంగ్లంలోను, 6:20 సంస్కృతంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు వింటారు. 6:35 మొదటిగా సర్వేజన సుఖినోభవంతు నాటిక రచన శ్రీకృష్ణదాసరి, అలాగే వర్మ సిద్ధాంతం నాటిక రచన శ్రీ ఎం మహేశ్వర్, ఈ 2 నాటికలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పచ్చిరొట్ట ఎరువుల సాగు ఆవశ్యకత. ఈ అంశం గురించి పి నాగులవరం గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి బి నవ్యభారతి గారితో పరిచయం. పరిచయకర్త జి ఆదినారాయణరెడ్డి. అలాగే ఫోక్ సాంగ్స్ మొదలగు అంశాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్రం సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో మొదటిగా విద్యా ఉద్యోగ సమాచారం. అలాగే 10వ తరగతి తరువాత విద్యా అవకాశాలు అండ్ కెరీర్ కౌన్సిలింగ్ మరియు తెలుసుకుందాం రండి శీర్షికన అంశం రాష్ట్రాలు మొదలగు అంశాలు ప్రసారమవుతాయి. 8:15 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న NDA ప్రభుత్వం

విజయవాడ కేంద్రం నుండి ఈ అంశం రిలీజ్ అవుతుంది మన్నించండి. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రమంజరి సినీ గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:45 మధుర గీతాలు ఓల్డ్ మెలోడీస్ వింటారు. 11:00 హిందీలోనూ 11:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:10 క్లోజింగ్ అనౌన్స్మెంట్ అండ్ క్లోజ్ డౌన్. మీరు ఇంతవరకు ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు విన్నారు.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13న దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా, 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే దేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఉత్సవాలు జరుపుకోవడానికి ఈరోజు న్యూఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి మోదీతో పాటు బీజేపీ అగ్రనాయకత్వం, కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాల నాయకులు హాజరవుతారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలతో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలైన 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వివిధ జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జైశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తరువాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జైశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది ఈ సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశాలు నిర్వహిస్తారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫారం ద్వారా అన్ని ల్యాండ్ పోర్టుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకొస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ద వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: हमारी स्मार्ट बॉर्डर की संकल्पना में लैंड पोर्ट अथॉरिटी का बहुत बड़ा योगदान आने वाले. ये जो लैंड पोर्ट मैनेजमेंट सिस्टम और स्मार्ट बॉर्डर की संकल्पना, ये दो मिलकर एक प्रकार से अभेद और सुरक्षित बॉर्डर का निर्माण करेंगे, इसमें मेरे मन में कम से कम कोई शंका नहीं.
0: आकाशवाणी वार्ता. ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన

అందుబాటు ధరల్లో ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఔషధ రంగంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, నాణ్యత విశ్వసనీయతతో కూడిన ఔషధాలను ఈ రంగం అందిస్తోందన్నారు. భారతీయ పరిశ్రమలకున్న నాణ్యత ప్రమాణాలు, ఉత్పాదకత సామర్థ్యాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో మన మందులకు విస్తృత ఆదరణ లభిస్తోందన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు, విలువైన ఉత్పత్తులపై ఈ రంగం చూపిస్తున్న శ్రద్ధను మంత్రి వివరించారు. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి, ఉత్పత్తులను తయారు చేయడానికి, భాగస్వామ్యం వహించడానికి అంతర్జాతీయ కంపెనీలను ఆయన ఆహ్వానించారు. ఒక ఆవిష్కర్తగా, తయారీదారుగా తక్కువ ధరల్లో మందులను సరఫరా చేసే నమ్మకమైన దేశంగా, అధునాతన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతల్లో భాగస్వామిగా ప్రపంచానికి సేవ చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సుమారు 14 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఫార్మా ఎగుమతులు 2025-26 నాటికి దాదాపు 31 బిలియన్ డాలర్లకు పెరిగాయని, మన దేశ మందులు 200 కంటే ఎక్కువ దేశాల్లోని రోగులకు అందుతున్నాయని గోయల్ తెలియజేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ నిన్న న్యూఢిల్లీలో డిజిటల్ అరెస్ట్ స్కామ్ల నుండి మానవ హక్కుల పరిరక్షణ అనే అంశంపై బహిరంగ చర్చ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ, సైబర్ మోసాల వల్ల పెరుగుతున్న ముప్పు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల హక్కులు, గౌరవం, భద్రతపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. గడిచిన 6 ఏళ్లలో సైబర్ మోసాల వల్ల భారతీయులు 52,900 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారని, ఇందులో దాదాపు 8% నష్టాలు డిజిటల్ అరెస్ట్ స్కామ్ల వల్లే జరిగాయని జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఇటువంటి నేరాలను నిరోధించడానికి, బాధితులకు నష్టపరిహారం రికవరీ చేసే విధానాలను మెరుగుపరచడానికి ఆచరణాత్మక చర్యలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి పూర్తి మద్దతుంటుందని జేపీ నడ్డా హామీ ఇచ్చినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఒడిశాలో రాబోయే 2 రోజుల్లో ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారడానికి వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం వెల్లడించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం

0: వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: నీకు తెలుసా? లైవ్ ఫోన్ఇన్ ప్రోగ్రాం, ప్రశ్నోత్తరాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 085096. ఫోన్ నెంబర్ మరొకసారి 2233393, ఎస్టీడీ కోడ్ 085596. ఈ కార్యక్రమం మీ పిల్లల కెరీర్ సక్సెస్ కోసం ఎంతో తోడ్పడుతుందని, వారి మేధస్సును పరీక్షించుకోవటం కోసం ఉపయోగపడుతుందని భావన చేస్తూ కార్యక్రమం మొదలుపెట్టుకుందాం. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233.
0: ప్రకటించిన కార్యక్రమం మీకు తెలుసా? అందులో మొదటి ప్రశ్న. ఇటీవల ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్గా ఏ పట్టణ కేంద్రంగా ఏర్పాటైంది? ఇటీవల ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్గా ఏ పట్టణం కేంద్రంగా ఏర్పాటైంది? ఆప్షన్స్ ఏ విజయవాడ, బి గుంతకల్లు, సి విశాఖపట్నం, డి సికింద్రాబాద్. ఆప్షన్స్ మరొకసారి. ఏ విజయవాడ, బి గుంతకల్లు, సి విశాఖపట్నం, డి సికింద్రాబాద్. రెండవ ప్రశ్న. ఇటీవల కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ప్రశ్న మరొకసారి. ఇటీవల కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్ ఏ సిద్ధరామయ్య, ఆప్షన్ బి డికే శివకుమార్, ఆప్షన్ సి పరమేశ్వరన్, ఆప్షన్ డి మునియప్ప. ఆప్షన్స్ మరొకసారి. ఏ సిద్ధరామయ్య, బి డికే శివకుమార్, సి పరమేశ్వరన్, డి మునియప్ప. మూడవ ప్రశ్న. జూన్ 5, 2026న ఏపీ జాతీయ నిర్మాణ అకాడమీ అనగా న్యాక్కి ఎన్ని అవార్డులు లభించాయి? ప్రశ్న మరొకసారి. జూన్ 5, 2026న ఏపీ జాతీయ నిర్మాణ అకాడమీ అనగా న్యాక్ దీనికి ఎన్ని అవార్డులు లభించాయి? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 1. ఆప్షన్స్ మరొకసారి. ఏ 4, బి 3, సి 2, డి 1. నాలుగవ ప్రశ్న. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య. ప్రశ్న మరొకసారి.

ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య. ఆప్షన్ ఏ 30, ఆప్షన్ బి 28, ఆప్షన్ సి 26, ఆప్షన్ డి 37. ఆప్షన్స్ మరొకసారి, ఏ 30, బి 28, సి 26, డి 37. 5వ ప్రశ్న, ప్రపంచ సైక్లింగ్ దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తున్నారు? ప్రశ్న మరొకసారి, ప్రపంచ సైక్లింగ్ దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తున్నారు? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 6. ఆప్షన్స్ మరొకసారి, ఏ 3, బి 7, సి 7, డి 6. 6వ ప్రశ్న, శ్రీరామాయణ మహాగ్రంథంలో ఎన్ని వేల శ్లోకాలు ఉన్నాయి? ప్రశ్న మరొకసారి, శ్రీరామాయణ మహాగ్రంథంలో ఎన్ని వేల శ్లోకాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 30,000, ఆప్షన్ బి 34,000, ఆప్షన్ సి 24,000, ఆప్షన్ డి 20,000. ఆప్షన్స్ మరొకసారి, ఏ 30,000, బి 34,000, సి 24,000, డి 20,000. 7వ ప్రశ్న, వేదాలు ఎన్ని? ప్రశ్న మరొకసారి, వేదాలు ఎన్ని? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 8. ఆప్షన్స్ మరొకసారి, ఏ 3, బి 6, సి 4, డి 8. 8వ ప్రశ్న, పురుషుల అండర్-18 హాకీ ఆసియా కప్ ఏ దేశం సొంతం చేసుకుంది? ప్రశ్న మరొకసారి, పురుషుల అండర్-18 హాకీ ఆసియా కప్ ఏ దేశం సొంతం చేసుకుంది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి పాకిస్తాన్. ఆప్షన్స్ మరొకసారి, ఏ జపాన్, బి ఇండియా, సి నేపాల్, డి పాకిస్తాన్. 9వ ప్రశ్న, వరుసగా 2 ఐపీఎల్ ట్రోఫీ సాధించిన జట్టు పేరు? ప్రశ్న మరొకసారి, వరుసగా 2 ఐపీఎల్ ట్రోఫీ సాధించిన జట్టు పేరు. ఆప్షన్ ఏ గుజరాత్ టైటాన్స్, ఆప్షన్ బి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆప్షన్ సి కోల్కతా నైట్ రైడర్స్, ఆప్షన్ డి చెన్నై సూపర్ కింగ్స్. ఆప్షన్స్ మరొకసారి, ఏ గుజరాత్ టైటాన్స్, బి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సి కోల్కతా నైట్ రైడర్స్, డి చెన్నై సూపర్ కింగ్స్. చివరిగా 10వ ప్రశ్న, ఇటీవల భారత్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడి పేరు? ప్రశ్న మరొకసారి, ఇటీవల భారత్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడి పేరు. ఆప్షన్ ఏ అభిషేక్ శర్మ, ఆప్షన్ బి వైభవ్ సూర్యవంశీ, ఆప్షన్ సి తిలక్ వర్మ, ఆప్షన్ డి శ్రేయాస్ అయ్యర్. ఆప్షన్స్ మరొకసారి, ఏ అభిషేక్ శర్మ, బి వైభవ్ సూర్యవంశీ, సి తిలక్ వర్మ, డి శ్రేయాస్ అయ్యర్.

0: కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుగులో తామరా
5: సై బాల్,
4: బుర్రద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: अब टेलीलॉ के माध्यम से ना सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
8: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप, अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
0: ఇంతవరకు ప్రశ్నలు విన్నారు కదా, మరి మొదటి కాలర్ ఎవరో చూసేద్దామా?

0: హలో
1: హలో,
0: చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మార్కాపురం నుంచి మాట్లాడుతున్నామండి.
0: మార్కాపురం నుండి?
1: వెంకటసాయి.
0: వెంకటసాయి గారు. ఓకే అండి, విన్నారా ప్రశ్నలు?
1: విన్నామండి.
0: చెప్తారండి ఆన్సర్స్?
1: ఓకే మేడం,
0: చెప్పండి.

0: మొదటి ప్రశ్నకి సమాధానం గుంతకల్లు.
1: ఓకే అండి.
0: రెండవ ప్రశ్నకి శివకుమార్.
1: శివకుమార్. ఓకే అండి.
0: మూడవ ప్రశ్నకి టూ.
1: ఓకే.
0: నాలుగవ ప్రశ్న, న్యాయమూర్తులు 35 మంది ఇంతకు ముందు ఉండేవాళ్ళు, దాన్ని ఇప్పుడు 38కి పెంచారు. ఆన్సర్ 38.
1: ఆప్షన్స్లో 38 లేదండి. ఏ 30, బి 28, సి 26, డి 37.
0: 37.
1: ఓకే అండి.
0: వరల్డ్ సైక్లింగ్ డే జూన్ 3.
1: ఓకే అండి.
0: రామాయణంలో శ్లోకాలు 24,000.
1: ఓకే అండి.
0: వేదాలు 4. అండర్-19 పురుషుల హాకీ కప్ ఒకసారి ఆప్షన్స్ చెప్తారా?
1: ఏ జపాన్,
0: మేడం
1: బి ఇండియా, సి నేపాల్, డి పాకిస్తాన్.
0: ఇండియా.
1: ఇండియా. ఓకే అండి.
0: రెండవసారి ఐపీఎల్ గెలిచింది బెంగళూర్.
1: ఓకే.
0: చివరి ప్రశ్నకి వైభవ్ సూర్యవంశీ.
1: ఓకే అండి.
0: ఓకే అండి.
1: ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
0: ఓకే అండి.
1: హలో హలో.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి.
2: నేను రాఘవేంద్ర గారు మాట్లాడుతున్నాను మేడం, పాలకొల్లు నుంచి.
1: రాఘవేంద్రరావు గారు,
2: మొదటి చెప్పింది సమాధానం విశాఖపట్నం రైల్వే జోన్ మేడం. అలాగే 25వ కర్ణాటక ముఖ్యమంత్రి అడిగారు కదా, డికే శివకుమార్ గారు.
1: అవునండి.
2: వేదాలు 4.
1: ఓకే.
2: రైతు దీని వచ్చి మేము జూన్ 7వ తారీఖు అయింది. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేడం రెండోసారి ఐపీఎల్ కప్పు గెలుచుకుంది.

0: సూర్యవంశి మేడం, అతి చిన్న వయసులో అతను కెప్టెన్ గా భారతజట్టుకి ఎంపికైన వాడు. బీహార్కి చెందిన ఆయన అండి, అతను బీహార్కి చెందిన వ్యక్తి.
1: ఓకే,
0: ఇంతవరకే తెలుసు మేడం, సమాధానం నాకు. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు.
1: ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. హలో, వెల్కమ్ టు లైవ్ ఇన్ ప్రోగ్రామ్. మీకు తెలుసా?
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్,
2: నా పేరు మీరావల్ మేడం.
1: మీరావల్ గారు బాగున్నారా?
2: చెప్పించేసుకుని రామసముద్రం నుంచి మేడం.
1: రామసముద్రం,
2: బాగున్నాను మేడం. బాగున్నారా మేడం?
1: బాగున్నాం సార్.
2: మేడం ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వైజాగ్ మేడం.
1: ఓకే,
2: విశాఖపట్నం. తర్వాత రెండో దానికి ఆన్సర్ డికే శివకుమార్, ఆన్సర్ ఆప్షన్ బి మేడం ఆన్సర్.
1: ఓకే సార్.
2: మూడో తెలియదు మేడం.
1: తెలియదు. ఓకే.
2: నాలుగోది 38 మంది ఉంటారు మేడం జడ్జెస్, న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో.
1: 38 అయితే ఆప్షన్ లేదండి, గమనించండి ఒకసారి.
2: సరే, వదిలేయండి మేడం, వదిలేయండి మేడం. థ్యాంక్ యూ.
1: ఓకే,
2: నెక్స్ట్ జూన్ 3 మేడం ప్రపంచ సైక్లింగ్ దినోత్సవము. జూన్ 3.
1: ఓకే అండి.
2: ఏ మేడం ఆన్సర్ దానికి?
1: ఓకే అండి.
2: తర్వాత 24,000 ఉంటాయి మేడం రామాయణంలో శ్లోకాలు, 24,000 ఉంటాయి.
1: 24,000. ఓకే అండి.
2: తర్వాత వేదాలు 4, ఆప్షన్ సి మేడం.
1: ఓకే.
2: తర్వాత ఇండియా మేడం ఆన్సర్, ప్రపంచ
1: ఇండియా
2: అండర్ 19 ఉమెన్స్, సారీ మెన్స్ హాకీ ఇండియా ఆన్సర్ బి మేడం. తర్వాత 9వది ఆర్సీబీ మేడం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆన్సర్ బి.
1: బి.
2: తర్వాత వైభవ్, సూర్యకుమార్ వైభవ్ బి మేడం ఆన్సర్.
1: బి. ఓకే అండి, చక్కగా వింటున్నారు, ఆన్సర్స్ చేస్తున్నారు, చాలా సంతోషం. ఇలాగే మీరు శ్రోతలందరూ కూడా వినాలి, చెప్పాలి. థ్యాంక్ యూ అండి. హలో.
3: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్
3: మేడం. తలుబా నుంచి సుజాత మేడం.
1: సుజాత, ఓకేమ్మా, ఏం చేస్తుంటావు?
3: నేను రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటా మేడం.
1: ఆహా, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, వెరీ గుడ్
3: మేడం.
1: ఓకేమ్మా, బెస్ట్ ఆఫ్ లక్.
3: థ్యాంక్స్ మేడం.
1: ఆన్సర్స్ చేస్తావా?
3: చెప్తాను మేడం.
1: చెప్పండి అమ్మా.
3: ఫస్ట్ దానికి వైజాగ్ మ్యామ్.
1: వైజాగ్. ఓకే.
3: రెండో దానికి శివకుమార్.
1: శివకుమార్.
3: మూడో క్వశ్చన్ కి 2 అవార్డ్స్ వచ్చాయి.
1: ఓకే.
3: నాలుగో క్వశ్చన్ కి న్యాయమూర్తుల సంఖ్య అంటే 37 మంది.
1: ఓకేమ్మా.
3: ఐదో క్వశ్చన్ సైక్లింగ్ డే అంటే జూన్ 3 మ్యామ్.
1: జూన్ 3. ఓకే.
3: రామాయణంలో శ్లోకాలు అంటే 24,000 ఉంటాయి.
1: ఓకే.
3: వేదాలు మొత్తం 4.
1: వెరీ గుడ్.
3: పురుషులు అండర్ 18 హాకీ ఏషియా కప్ ఇండియా మేడం సొంతం చేసుకుంది.
1: ఇండియా
3: మేడం. 9వది ఇటీవల జరిగిందా లేక ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీయా మేడం?
1: వరుసగా 2 ఐపీఎల్ ట్రోఫీ సాధించిన జట్టు పేరు అంటే వెంటనే
3: అయితే సిఎస్కే మేడం, తర్వాత రీసెంట్ గా అయితే ఆర్సీబీ మేడం.
1: రీసెంటేనమ్మా అడిగింది, ఇటీవలే?
3: రీసెంట్ అయితే ఆర్సీబీ మేడం.
1: ఓకే అమ్మా.
3: అంటే అంతకు ముందు ఫస్ట్ అయితే
1: ఇటీవల.
3: 10వ దానికి వచ్చేసి వైభవ్ సూర్యవంశీ.
1: వైభవ్ సూర్యవంశీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
3: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ. హలో, వెల్కమ్ టు ప్రశ్నోత్తరాల కార్యక్రమం. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: నా పేరు బండారు త్రిమూర్తుల గుప్తా, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపల్లి నుంచి మాట్లాడుతారు. బంగారు తల్లి, శుభోదయం.
1: శుభోదయం అండి, బాగున్నారా?
4: బాగున్నామ్మా, నా మాట బాగా వినపడుతుందా?
1: బాగా వస్తుందండి.
4: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపల్లి తూర్పు గోదావరి జిల్లా. ఎందుకంటే అవునా, త్రిమూర్తులు గారు పిలుస్తారు కదా, అతగట్టేం కాదు.
1: ఓకే ఓకే అండి, త్రిమూర్తులు గారు బాగున్నారా? వినపడుతుంది మీ వాయిస్, చెప్పండి.
4: ఓకే తండ్రి, వినపడుతుంది, సంతోషం అండి. చెప్తారమ్మా, ఆన్సర్లు చెప్పేస్తారు, వరుసగా నోట్ చేసుకోండి.
1: అలాగే.
4: దక్షిణ కోస్తా రైల్వే కేంద్రం ఎక్కడ అన్నారు? విశాఖపట్నం ఆప్షన్ సి అండి.
1: ఓకే అండి.
4: తర్వాత 2 క్వశ్చన్ ఆప్షన్ డి అండి. ఆప్షన్ మీరు చెప్పండి, అదే పొరపాటు పడ్డానేమో. డికే శివరామ్ గారు.
1: ఓకే అండి.
4: డికే శివకుమార్ గారండి.
1: అది బి.

0: ఆప్షన్.
1: అదేదండి ఆప్షన్ డి అండి. అవునండి. తర్వాత మూడో క్వశ్చన్ ఆన్సర్ నేను బి మూడు అనుకుంటున్నానండి.
0: ఓకే అండి.
1: నాలుగో క్వశ్చన్ ఆన్సర్ డి 37 మంది న్యాయమూర్తులు ఉంటారండి మన సుప్రీంకోర్టులో.
0: ఓకే అండి.
1: తర్వాత ఐదో క్వశ్చన్ ఆన్సర్ జూన్ 3 అండి సైకిల్ దినోత్సవం.
0: ఓకే అండి.
1: తర్వాత ఆరో క్వశ్చన్ ఆన్సర్ 24 ఉంటాయండి శ్రీమద్ రామాయణంలో గ్రంథ శ్లోకాలు.
0: ఓకే అండి.
1: ఏడో ప్రశ్న ఆన్సర్ చతుర్వేదాలు 4 వేదాలు ఉంటాయండి.
0: ఓకే అండి.
1: తర్వాత 8వ ప్రశ్న ఆన్సర్ బి ఇండియా అండి.
0: ఇండియా.
1: తర్వాత 9వ ప్రశ్న ఆప్షన్ గుర్తులేదు బెంగళూరు అండి బెంగళూరు జట్టు అండి.
0: ఓకే అండి.
1: బి అనుకుంటానండి అది కూడా.
0: అవునండి అవును. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బి.
1: అవును తల్లి. అంటే మళ్ళీ మళ్ళీ అడిగితే పాపం కాలర్స్కి టైం సరిపోదు కదా అని ఉద్దేశం త్వర త్వరగా చెప్పేస్తాను మాట నేను.
0: చెప్పండి.
1: ఒకరోజు మిమ్మల్ని అడగమంటారండి ఒకటి నుంచి 10 వరకు మిమ్మల్ని అడగమంటారు ఆప్షన్ ఇమ్మంటారు చెప్పమంటారండి. ముందు వింటూ నోట్ చేసుకుంటే పెట్టమండి చెప్తే ఇంకో నలుగురికి వస్తుంది అవకాశం.
0: అవునండి.
1: తర్వాత
0: మంచి ఆలోచన
1: అమ్మా
0: మంచి ఆలోచన.
1: సంతోషం అండి ధన్యవాదాలు. తర్వాత 10వ నెంబర్ ఆన్సర్ ఆప్షన్ బి వైభవ్ గారండి. వైభవ్ చిన్న ప్రాయంలో ఛాంపియన్ అయ్యాడండి ఆయన.
0: అవునండి.
1: వైభవ్ సూర్యవంశీ అండి.
0: అవునండి.
1: కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి. పాటకు వేళారే కార్యక్రమే కాదు అలో ఎఫ్ఎంఏ కాదు మన ఈ యొక్క చక్కని విజ్ఞానాన్ని ప్రసాదించే కాదు అన్ని బాగుంటున్నాయి. ధన్యవాదాలు మా అక్క గారు గొల్లప్ప నాగరేశ్వర గారికి. తర్వాత రాఘవేంద్ర గారు కాల్ చేశారు ఎన్నాళ్ళు పెట్టో చేయమండి ఇవాళ చేశారు మహానుభావులు వారికి. కర్నూలు వేణు కర్నూలు మల్లికార్జున గారికి ఈ ముగ్గురికి ఆ ముగ్గురు త్రిమూర్తులకి త్రిమూర్తులు హాయ్ చెప్తున్నాడు మా కిచ్చితని బంగారు చక్కగా వ్యాఖ్యానం చేస్తున్నారు. మీకు అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు.
0: థ్యాంక్ యూ సార్.
1: మీరు కూడా మూడు సార్లు అన్నారు ఉంటారమ్మా బంగారు తల్లి ఉంటారమ్మా.
0: ఓకే అండి థ్యాంక్ యూ. కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.
2: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: అయ్యో అరే జాగ్రత్త తప్పిందంటే డబ్బు నష్టం.
5: లేదు లేదు నా ఈమెయిల్ ఐడి ఇంకా మొబైల్ నెంబర్ బ్యాంక్ లో రిజిస్టర్డ్ అయి ఉన్నాయి.
4: అయితే
5: డిజిటల్ పేమెంట్ లో ఎప్పుడైనా మోసం జరిగితే అప్పుడు వెంటనే అలర్ట్స్ లభిస్తాయి.
4: కానీ డబ్బు పోయింది కదా.
5: లేదు డబ్బు పోలేదు. ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళు మూల్యం చెల్లించవలసిన అవసరం లేదు. ఇంకా వినండి నిర్ణీత సమయంలో ఫిర్యాదు చేస్తే మీ డబ్బు మీకు రీఫండ్ వస్తుంది. ఆర్బీఐ చెబుతుంది
4: విషయాలు తెలుసుకోండి జాగృతంగా ఉండండి.
2: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇంతవరకు మీరు చక్కగా కాల్స్ చేసి ఆన్సర్స్ చెప్పారు చాలా సంతోషం. మార్కాపురం నుండి వెంకటసాయి గారు, పాలకొల్లు నుండి రాఘవేంద్రరావు గారు, రామసముద్రం నుండి మీరావళి గారు, తర్లుబాడు నుండి సుజాత గారు, పెద్దాపురం నుండి త్రిమూర్తి గుప్తా గారు, మీ అందరికీ ధన్యవాదాలండి. ఇప్పుడు మేము ఆన్సర్స్ తెలియచేస్తాము, ఒకసారి చూసుకోండి. మొదటి ప్రశ్న, ఇటీవల ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్గా ఏ పట్టణం కేంద్రంగా ఏర్పాటైంది? ఆప్షన్ సి విశాఖపట్నం. రెండవ ప్రశ్న, ఇటీవల కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్ బి డికే శివకుమార్. మూడవ ప్రశ్న, జూన్ 5, 2026 ఏపీ జాతీయ నిర్మాణ అకాడమీ అనగా న్యాక్కి ఎన్ని అవార్డులు లభించాయి? ఆప్షన్ సి 2. నాలుగవ ప్రశ్న, ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య? ఆప్షన్ డి 37. ఐదవ ప్రశ్న, ప్రపంచ సైక్లింగ్ దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తున్నారు? ఆప్షన్ ఏ జూన్ 3. ఆరవ ప్రశ్న, శ్రీరామాయణ మహాగ్రంథంలో

ఎన్ని వేల శ్లోకాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి 24,000 శ్లోకాలు. 7వ ప్రశ్న, వేదాలు ఎన్ని? ఆప్షన్ సి 4. 8వ ప్రశ్న, పురుషుల అండర్-18 హాకీ ఆసియా కప్ ఏ దేశం సొంతం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఇండియా. 9వ ప్రశ్న, వరుసగా 2 ఐపీఎల్ ట్రోఫీ సాధించిన జట్టు పేరు? ఆన్సర్ ఆప్షన్ బి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 10వ ప్రశ్న, ఇటీవల భారత్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడి పేరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వైభవ్ సూర్యవంశీ. మీరు ఇంతవరకు మీకు తెలుసా లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం విన్నారు.

0: వచ్చేవారం మీకు తెలుసా లైవ్ ఇన్ ఫోన్ ప్రోగ్రాం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. భావలహరి. ఈనాటి భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ హీరో నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా వారి సినీ జీవిత విశేషాలతో పాటు సినీ గీతాలు ప్రసారమవుతాయి. ముందుగా ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
4: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
3: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
4: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
3: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: భావలహరి మృదుమధుర గీత మంజరంలో బాలయ్య బాబు లేదా ఎన్బీకే అని పిలువబడే ఈయన తెలుగు సినిమా రంగంలో తన కృషితో ప్రసిద్ధి చెందిన ఒక భారతీయ నటుడు, ఇంకా చిత్ర నిర్మాత మరియు రాజకీయ నాయకుడు, మరియు అన్నిటిని మించిన పరోపకారి. మరి ఒక చక్కటి పాట వినేసిన తర్వాత మళ్ళీ ముచ్చటించుకుందాం. భగవత్కేసరి చిత్రం కోసం రామజోగయ్య శాస్త్రి రచనలో, తమన్ సంగీతంలో, జ్యోతి నూరన్ గాత్రంలో ఈ పాట వినేద్దాం.

బాలకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఇంకా తెలుగు సినిమా మాజీ నటుడు అయిన నందమూరి తారక రామారావు గారి కుమారుడైన వీరు 14 సంవత్సరాలకే 1947లో తాతమ్మ కళ చిత్రంలో బాలనటుడిగా అరంగేట్రం చేశారు. 2025 సంవత్సరంలో భారత ప్రభుత్వం వారు మన దేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్తో సత్కరించారు. ఇప్పుడు వినేద్దాం నారీ నారీ నడుము మురారి చిత్రం కోసం త్యాగరాజస్వామి రచనలో, కేవీ మహదేవన్ సంగీతంలో, బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గారుల గానంలో ఈ పాట విన్న తర్వాత మళ్ళీ ముచ్చటించుకుందాం.

మన్నించండి, ఆదిత్య 369 చిత్రం కోసం వేటూరి రచనలో, ఇళయరాజా సంగీతంలో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జిక్కి, శైలజా గారి గాత్రాలలో ముందుగా ఈ పాట వినేద్దాం.

భావల హరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో బాలకృష్ణ గారి పుట్టినరోజు గురించి ముచ్చటించుకుంటూ ఉన్నాము. వీరు 1984 సంవత్సరంలో కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన జనని జన్మభూమిలో కనపడ్డారు. 1985 సంవత్సరంలో భార్యాభర్తల బంధం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి, అలాగే రజనీగారితో కలిసి

కూడా నటించారు. 1986 సంవత్సరంలో ముద్దుల కృష్ణయ్య, సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు మరియు దేశోద్ధారకుడు వంటి చిత్రాలు క్రమంగా బాక్సాఫీస్ వద్ద వీరి సామర్థ్యాన్ని పెంచసాగాయి. ఇప్పుడు ముందుగా ప్రకటించుకున్నాం కదా, ఆ పాటను వినేద్దాం. నారీ నారీ నడుము మురారి చిత్రం కోసం త్యాగరాజస్వామి రచనలో, కెవి మహదేవన్ సంగీతంలో, బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గారుల గానంలో ఈ పాట వినిన తర్వాత మళ్ళీ ముచ్చటించుకుందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో బాలకృష్ణ గారు ఆగస్ట్ 2025 సంవత్సరంలో చిత్రసీమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మొదటి భారతీయ నటుడిగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో నిలిచారు. 3 నంది అవార్డులు, 2 సైమా అవార్డులు మరియు ఐఫా అవార్డులను సొంతం చేసుకున్నారు. 2012 సంవత్సరంలో 43వ ఇఫీ సభకి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పుడు అఖండ సినిమా కోసం కళ్యాణ చక్రవర్తి రచనలో, ఎస్ఎస్ తమన్ సంగీతంలో, ఎస్పి చరణ్, ఎంఎల్ శృతి గాత్రాలలో ఈ పాట వినిన తర్వాత మళ్ళీ కొంత విషయాన్ని తెలుసుకుందాం.

బాలయ్య బాబు గారు ప్రస్తుతం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చైర్మన్గా పనిచేస్తున్నారు. వీరు 100కు పైగా చిత్రాలలో విభిన్న పాత్రలలో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుని ఎంతమందో అభిమానులను సంపాదించుకుని సినీ ఇండస్ట్రీను ఉర్రూతలూగించిన బాలకృష్ణ గారికి మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ద్వారా శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ చివరిగా ఈ పాట వినేద్దాం. సమరసింహారెడ్డి చిత్రం కోసం సీతారామశాస్త్రి రచనలో, మణిశర్మ సంగీతంలో, ఉదిత్ నారాయణ్ సుజాత గారి గాత్రాలలో ఈ పాట వినేద్దాం.

మీరు ఇంతవరకు బావలహరి మృదుముదుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తున్నది. మరికొద్ది క్షణాలలో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: hanging water supplies. Iranian Foreign Minister Abbas Araghchi warned that Tehran would leave no attack or threat unanswered, saying United States had tested Iran's resolve. Meanwhile, on the Lebanese front, a ceasefire reached only days ago is showing signs of collapse. Israel carried out strikes on southern Lebanese port city of Tyre on Tuesday after issuing an evacuation order covering the entire city for the first time. According to Lebanese Health Ministry, at least 8 people were killed in the attack. The latest fighting has further strained the US-brokered ceasefire between Israel and Iran, which remains formally in place despite repeated violations. The widening violence risks pushing any prospect of a lasting peace further out of reach as Tehran continues to link developments in Lebanon and Gulf to the broader regional confrontation. This is Vinod Kumar for Akashvani News from Dubai.
1: In men's cricket, India A defeated Sri Lanka A by 8 runs in a close contest in the opening clash of Tri-Nation A series at the Rangiri Dambulla International Stadium in Sri Lanka yesterday. Opting to bat first, India scored 277 for 6 in stipulated 50 overs, riding on Rituraj Gaikwad's 101 runs. Skipper Tilak Varma also scored 60 runs. In reply, Sri Lanka fell short of just 8 runs as they got bundled out for 269 runs with 7 balls remaining. India A will next face Afghanistan A tomorrow on the same venue. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
2: Thank you, Saira. Newspapers have widely noticed Prime Minister Narendra Modi's 12 years in office. Modi completes 12 years, BJP hails transformation, writes Hindustan Times, while the Indian Express headlines, NDA turns 12 today, meets to mark Modi crossing Nehru stint. In an age of quick commerce taking precedence in every household, the Economic Times informs, Zepto pips Instamart in orders, but lacks Blinkit. Newspapers also carry a picture of vehicles driving through the Zojila tunnel, Asia's longest connecting the Kashmir Valley to Ladakh, following its breakthrough ceremony at Minamark in Ladakh on Tuesday. And finally, Financial Express writes about Apple's digital assistant. Siri jumps on AI bandwagon in more personal avatar. And with that, it's back to you, Saira.
1: Thanks, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Modi becomes longest serving elected Prime Minister of India. World leaders hail Prime Minister Modi's transformative governance and advocacy for Global South. NDA to meet in New Delhi today to celebrate PM Modi's achievements and completion of 12 years of government. Centre unveils 1.25 lakh crore rupees rural development push, new framework under Viksit Bharat Jiramji to roll out from 1st July. US military launches strikes against Iran in response to downing of Army Apache helicopter off Oman coast. And in cricket, Rituraj Gaikwad's century helps India A beat Sri Lanka A by 8 runs in tri-series opener in Dambulla. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
3: Akashvani se pesh hai khabarnama. Aadab. खबरनामे के साथ मैं आसिया मेमुना पहले
4: आकाशवाणी
5: ఏలూరు జిల్లా సమాచార లేఖ ఏలూరు జిల్లాలో నేర నియంత్రణ చర్యలు భూసేకరణపై జేసీ సమీక్ష పల్స్ పోలియోపై శిక్షణ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వసతి గృహ పరిశీలన రైళ్లలో తనిఖీలు జిల్లా కలెక్టర్ సమీక్ష తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఏలూరు జిల్లా వ్యాప్తంగా నూజివీడు పోలవరం జంగారెడ్డిగూడెం ఏలూరు సబ్ డివిజన్లలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఆదేశాల మేరకు ఫేస్ వాష్ అండ్ గో పల్లెనిద్ర వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేర నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ప్రతిరోజు వాహనాల తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక నిఘా ఉంచుతూ నేరాలను అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. రాత్రి సమయంలో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అక్రమ రవాణా నివారణ కోసం వాహనాల తనిఖీలు అనుమానిత వ్యక్తుల పరిశీలన ముఖ్య ప్రదేశాల్లో నిఘా కొనసాగిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అనుమానాస్పద విషయాలను గమనిస్తే వెంటనే 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి భూములు అందించిన రైతులకు పరిహారాన్ని వెంటనే అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారి భూసేకరణ నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో జేసీ సమీక్షించారు. అనంతరం

ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి NH 365 BB జీలుగుమిల్లి నుండి పట్టిసీమ రహదారి పనులకు సంబంధించి రైతులకు చెల్లించవలసిన నష్టపరిహారం మొత్తము విడుదల చేయవలసిందిగా జాతీయ రహదారి సంస్థ అధికారులను ఆదేశించారు. నష్టపరిహారం పొందిన వారి నుండి భూమిని స్వాధీనం చేసుకుని రోడ్డు కాంట్రాక్టర్కు అప్పగించాలని సంబంధిత తహసీల్దార్ను జేసీ ఆదేశించారు. రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేసి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా

0: ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శోభ మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న మొత్తం 164,874 మంది 5 సంవత్సరాలలోపు చిన్నారులకు చేరే విధంగా సమర్థవంతంగా అమలు చేయాలని, ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు పొందకుండా మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన అమ్మ కోసం ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెం నగరవనంలో మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మనిషి జీవనానికి ప్రకృతి మూలాధారమని, ప్రకృతి లేకుండా మన ఉనికి అసాధ్యమని, మనకు ప్రాణవాయువును అందించే చెట్లు భూమికి ఆభరణాలని, ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించడం ద్వారా ప్రకృతికి నిజమైన సేవ చేసిన వారమవుతామని అన్నారు. ప్రస్తుత ప్రపంచం వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నీటి కొరత వంటి అనేక పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చెట్ల పెంపకమేనని అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం శ్రీలక్ష్మి ఏలూరులోని పత్తేబాదలోని పట్టణ నిరాశ్రయాల వసతి గృహాన్ని సందర్శించి వసతి గృహంలో సభ్యులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, కనీస సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడం కోసం సంబంధిత అధికారులకు అర్జీ చేసుకోవడానికి వైద్యం, ఇతర అవసరాలకు సహాయకులుగా పారాలీగల్ వాలంటీర్లను నియమిస్తామని, వీరు వృద్ధులకు సహాయకులుగా పనిచేస్తారని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో జూలై నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హెలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా నేరుగా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22-3393, ఎస్టీడీ కోడ్ 085596. ఫోన్ నెంబర్ మరొకసారి 22-3393, ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో మొదటి కాలర్ ఎవరో చూసేద్దాం. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి.
2: నెల్లూరు మేడం, నెల్లూరు నుంచి కాదర్ భాష మేడం.
1: కాదర్ భాష గారు బాగున్నారా?
2: బాగున్నారు మేడం, మీరు బాగున్నారు కదా?
1: బాగున్నామండి. ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: నానిలో పెదవే కలిపిన మాట అమ్మ.
1: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది.
2: ధన్యవాదాలు మేడం.
1: వెల్కమ్.

0: కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రేక్షకులారా, జాగ్రత్త! మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
5: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
6: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ, పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
4: ఆర్బీఐ అంటోంది ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
0: హలో
7: మేడం.
0: నమస్తే అండి.
7: ఎస్, కొత్తపల్లి నుంచి ఆవుల కోటేశ్వరరావు మేడం. బాగున్నారా?
0: బాగున్నామండి. కోటేశ్వరరావు గారు మీరు బాగున్నారా?
7: బాగున్నాను మేడం. అందరు బాగుండాలని కోరుకుంటున్నా. కరోనా మూడు సినిమాలో మేడం వాణిస్తున్నది వాన పట్టుంది కదా మేడం, వాన పాట. అబ్బా ఏమి వాన అని ఆ పాట అయింది మేడం. వినే శ్రోతలు అందరి కోసం.
0: ఏం చేస్తుంటారు మీరు?
7: నేను హ్యాండిక్యాప్డ్ మేడం, బెడ్ రెస్ట్. కార్యక్రమాలు అన్ని వింటున్నా ఉంటాం మార్గాపురం.
0: ఓకే అండి. వాన పాట ఏమిటి?
7: వానిస్తున్నది ఉంది మేడం ఒకటి. అబ్బా ఏమి వానో ఏదో ఉంది.
0: కిటుకుల తెలిసిన
7: చిటపట చినుకుల చినుకుల వాన అని.
0: చిటపట చినుకులు అయితే ఇందులో కనపడటలేదు.
7: కిటుకుల తెలిసిన
0: కిటుకుల కిటుకుల తెలిసిన
7: అదే.
0: ఓకే అండి, వినేద్దామా? మరి
7: వినేద్దాం మేడం. అందరి కోసం థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
7: థ్యాంక్ యూ.

0: అశోక్ రెడ్డి గారు ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం, సినిమా పేరు మా బంగారక్క.
0: మా బంగారక్క, ఎక్కడున్నారు మీరు? జర్నీలో ఉన్నారా? అదే సౌండ్. మా బంగారు అక్క చూసారా అండి ఆ ఫిల్మ్?
1: సరియేది మన ప్రేమకు అనే పాట ఉంటుంది మేడం.
0: ఆ సినిమా అయితే కనపడట్లేదండి.
1: పోనీ ఇంకొక సినిమా అడుగుతా మేడం, పగబట్టిన పడుచు చూడండి మేడం.
0: చెప్పండి.
1: పగబట్టిన పడుచు.
0: పగబట్టిన పడుచు ఉన్నాయా అండి సినిమాలన్నీ?
1: ఉన్నాయి మేడం, మామూలుగా ఎప్పుడన్నా వస్తుంటాయి అట్లా సినిమా ఆకాశం కలపిస్తుంటారు అప్పుడప్పుడు.
0: అవునా, కొంచెం విననట్టుగా ఉంటేను.
1: 70 దశకంలో ఒక సినిమాలు మేడం అవి. 70
0: మీరు పాతవి బాగా చూస్తారా?
1: అవును మేడం.
0: అదే అదైతే ప్రెజెంట్ అందుబాటులో లేదు.
1: పోలే మేడం, అవి లేకపోతే పుట్టినిల్లు మెట్టినిల్లు నుంచి సిరిమల్లె సొగసు దాబిల్లి వెలుగు పాట పోయింది మేడం.
0: అప్పుడే పొలానికి కూడా వెళ్ళిపోయారు.
1: అవును మేడం.
0: ఏం పాట అన్నారండి?
1: సిరిమల్లె సొగసు.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం మరి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.

0: హలో, వెల్కమ్ టు హెలో ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: సాల్మాన్ మేడం.
0: సాల్మాన్ గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం. మీరు బాగున్నారా?
0: బాగున్నాము. ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మొగుడు మేడం. ఎముడికి మొగుడు.
0: ఎముడికి మొగుడా?
1: అవును మేడం.
0: అందులో ఏ పాట?
1: వానజల్లు బిల్లు కొంచెం ఎట్టాగమ్మ.
0: ఓకే ఓకే, మీరు కోరిన పాట వచ్చేస్తా.
1: పోలయ్య,
0: ఓకే అండి, అందరి కోసం ఈ పాట వినేద్దాం.

0: హలో, వెల్కమ్ టు హెలో ఎఫ్ఎం.
1: థ్యాంక్ యూ మేడం. నా పేరు నీలావతి.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కే కొత్తపల్లి మేడం.
0: కొత్తపల్లి నుండి. ఓకే అండి. ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు బాలయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం. అందజేస్తూ
0: చెప్పండి.
1: వంశోధారకుడు మేడం.
0: ఏం చేస్తుంటారు మీరు?
2: పని మేడం, వ్యవసాయం.
0: ఓకే ఓకే. నువ్వు, నేను, నాని, నా పేరు, ఆ రెండు పాటలు అందుబాటులో ఉన్నాయండి.
2: నువ్వు, నేను,
0: నాని, నా పేరు.
2: ఏం సినిమా మేడం?
0: వంశోద్ధారకుడు. ఓహో, మీకు న్యూ కావాలా?
2: బాలకృష్ణ.
0: ఓకే ఓకే అండి. చెప్పండి, ఏ చిత్రం, ఏ పాట కావాలి?
2: జిలిబిలి చిలుకున వాన అని ఉంటుందా మేడం?
0: ఉందండి, వినేద్దామా మరి?
2: సరే మేడం,
0: థ్యాంక్ యూ.

0: हेलो, वेलकम टू हेलो एफएम। हेलो,
1: हेलो,
0: చెప్పండి।
1: గుడ్ మార్నింగ్ మేడం।
0: గుడ్ మార్నింగ్ అండి।
1: బాగున్నారా?
0: బాగున్నా, మీరు బాగున్నారా అండి?
1: బాగున్నాను మేడం।
0: ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: లక్ష్మీ నరసింహలో పాట।
0: ఏంటండి?
1: లక్ష్మీ నరసింహ।
0: లక్ష్మీ నరసింహ। ఏం చేస్తుంటారు మీరు?
1: పొలం పని మేడం।
0: పొలం పని మంచిదిలేండి అది।
1: ఏం మంచిది మేడం, ఎండకల్లాడిపోతుంటేను
0: ఆరోగ్యంగా అండి, కాకపోతే ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం ఇబ్బంది పడుతున్నారు।
1: అవును మేడం, కరువు పని దగ్గర ఉన్నాం ఇప్పుడు।
0: అవునా? ఓకే అండి, ఏ పాట కావాలి ఇందులో?
1: దాంట్లో కారపొడి పాట ఉంది చూసి మేడం।
0: కారపొడి పాట?
1: కారపొడి పాట
0: మరుమల్లి దేవుని పిలిచావు అందాల అదరం మాతోటి నీకు పాపేసుకొచ్చారీస్ ఈ పాటలు ఉన్నాయండి। మీరు చెప్పిన కారప్పుడు అంటే అది మధ్యలో వస్తుందేమో మరి పాట మధ్యలో
1: కసిగా కసిగా కారం పొడి అని ఉంటుందిలే పాట, ఏదో ఒకటి వేయండి దాంట్లో మంచి పాట వేయండి।
0: ఓకే అండి,
1: సరే మేడం, థ్యాంక్ యూ
0: థ్యాంక్ యూ।

0: కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు వింటారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హలో, వెల్కమ్ టు హెల్ ఎఫ్ఎం.
5: హలో, నమస్తే మేడం.
0: నమస్తే.

0: చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు.
1: మేడం ఎవడు మేడం సినిమా పేరు?
0: ఎవడునా?
1: అవును మేడం. రామ్ చరణ్. హలో,
0: చెప్పండి, వినపడుతుంది.
1: రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమా మేడం?
0: మీరేం చేస్తుంటారు
1: మేడం? మాకు మటన్ షాప్ ఉంది మేడం, మహబూబ్ నగర్ జిల్లా ముసాఫర్ మేడం. నరేష్ మేడం నా పేరు.
0: ఓకే,
1: మటన్ షాప్ ఉంది మేడం. మార్క యాప్ ద్వారా ఇంటుంటాం మేడం కార్యక్రమాల్లో. హలో,
0: ఎవరన్నారండి?
1: మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ముసాఫర్ మేడం. మేము కాల్ చేయడము
0: అక్కడి నుంచి కలిసింది అనమాట. సరే, ఈ చిత్రంలో ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మీ జతగా నేను ఉండాలి.
0: మీ జతగా నేను ఉండాలి. ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేద్దామా మరి.
1: నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మణ్ కుమార్, టోటల్ మా ముసాపేట గ్రామ ప్రజలు అందరి కోసం మేడం.
0: ఓకే అండి, అందరి కోసం ఈ పాట.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
0: వెల్కమ్.

0: నెక్స్ట్ కాలర్ ఎవరో చూసే ముందు కొన్ని ప్రకటనలు వింటారు.
1: ఖాన్ మోటిమల
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
7: హలో మేడం.
0: నమస్తే ఉజ్జి తల్లి.
7: హలో మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ రా. నీ పేరేంటి?
7: దివ్యా మేడం.

0: ఓకే, క్యూట్గా ఉంది నీ వాయిస్. ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నావు? హలో.
1: హలో మేడం.
0: దివ్య చెప్పమ్మా, ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నావు?
1: అమ్మ పాట మేడం.
0: సినిమా ఐడియా ఉందా?
1: ఉంది మేడం.
0: చెప్పు.
1: హలో మేడం.
0: చెప్పు.
1: అమ్మ పాట మేడం. హలో.
0: మాతృదేవో భవలో వేద్దామా పాట?
1: నేను మేడం.
0: ఓకే.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. హలో, హలో, హలో, మాట్లాడండి, చెప్పండి.
1: హలో,
0: చెప్పండి, వినపడుతుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం, నేను ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం కోరవానిపల్లి మేడం.
0: నమస్తే అండి. ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మూగ మనసులు.
0: మూగ మనసులు చూసారా ఈ సినిమా?
1: మేడం
0: చూసారా ఈ సినిమా అంటున్నా.
1: పాత సినిమా, ఓల్డ్ సినిమా, నాగేశ్వర బాగుంటుంది.
0: అందులో ఏ పాట కావాలి?
1: గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు కొమ్మల పెట్టు ఉంది.
0: గోదావరి గట్ట.
1: హలో,
0: మీరు కోరిన పాట అయితే కనపడట్లేదండి. మూగ మనస్సులు. ఓకే అండి, ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది.
1: ఎవరు గుడ్లే మేడం?
0: ఏంటండి?
1: హలో,
0: చెప్పండి. ఆకాశవాణి నిబంధనల ప్రకారం పేరు అనౌన్స్ చేయకూడదండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు కోరిన పాట వచ్చేస్తుంది, మరి వినేద్దామా?
1: ఓకే, థ్యాంక్ యూ మేడం,
0: వెల్కమ్.

మీరు ఇంతవరకు హెలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా నేరుగా కోరుకున్న సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మహిళా భారతి.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం కోనేటి వీధి శ్రీ వేణుగోపాలస్వామి మహిళలు సమర్పించు కదంబ కార్యక్రమం, అలాగే లలిత గీతాలు ప్రసారమవుతాయి. ముందుగా ఒక ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఈనాటి మహిళా భారతి కార్యక్రమంలో ముందుగా విందాం. అమ్మవారి స్తోత్రాల గురించి వినిపిస్తారంటే లక్ష్మీ మల్లేశ్వర గారు, విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు మనకు వినిపిస్తారంట ఇల్లాలకి చిట్కాలు. జి జ్యోతి గారు విందాం.
1: ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు. మరి అలా అన్నప్పుడు ఇల్లాలు ఇంటిని ఎలా చూసుకోవాలో తెలుసుకోవాల్సిన చిట్కాలు. అరటిపండు తొక్కలను ఓవెన్లో వేయించి గులాబీ మొక్కలుండే తొట్టిలో కలిపితే కావలసినంత పొటాషియం అంది పువ్వులు చక్కగా పూస్తాయి. ఆకుకూర కాడలు, కొత్తిమీర కాడలు ముదిరి బిరుసుగా ఉంటే వాటిని మొక్కల మొదలల్లో వేస్తే మంచి ఎరువుగా ఉపయోగపడతాయి. ఇంట్లో పెంచే మొక్కల్లో కీటకాలు చేరకుండా

లేకుండా ఉండాలంటే ఉల్లిపాయలను తరగడానికి ముందు కడిగిన నీళ్లను వాడండి. ఇంటిని తుడిచే నీటిలో కొద్దిగా ఉప్పును కలిపితే దోమలు ఈగలు రావు. ఇల్లు 2 వారాల పాటు తాళం పెట్టి ఉంటే తలుపులు తెరవగానే ఒకలాంటి వాసన వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే తలుపులు తెరచి ఒక పెద్ద ప్లేట్లో కర్పూరం వెలిగించి అన్ని గదుల్లో కాసేపు ఉంచాలి. ఈగలను తరిమివేయడంలో మిరియాలు మంచి కీటకనాశినిగా పనిచేస్తాయి. వంటగది మూలల్లో

0: కర్పూరం వెలిగించి అన్ని గదుల్లో కాసేపు ఉంచాలి. ఈగలను తరిమివేయడంలో మిరియాలు మంచి కీటకనాశినిగా పనిచేస్తాయి. వంటగది మూలల్లో అలమరాల్లో కాస్త బోరింగ్ పౌడర్ చల్లితే బొద్దింకల బెడద ఉండదు. ఎలుకలు ఇంట్లో తిరుగుతూ ఉంటే వాటి కలుగుల వద్ద పుదీనా రసంలో ముంచిన దూదిని పెట్టండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు మనకు సునీత గారు వినిపిస్తారంటే ఒక కథానిక విందాం.
2: ఇది కన్నీరు తెప్పించే మనిషికి ఓ కుక్కకు ఉన్న అంతులేని కథ. జపాన్లో జరిగిన ఈ హచికో కథ వింటే హృదయం ద్రవించేస్తుంది. జపాన్కి చెందిన యూమాన్ అనే అతను టోక్యో యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్. అతను హచికో అనే కుక్కను పెంచుకునేవాడు. ఆ కుక్క అకితా జాతికి చెందినది. ఆ కుక్క పిల్లకు ఆ ప్రొఫెసర్కి ఎంతో అనుబంధం ఉంది. ఉండటమే కాదు, ఆ అనుబంధం చాలా పెరిగిపోయింది. యుమానో రోజు యూనివర్సిటీకి రైలులో వెళ్ళి వచ్చేవాడు. ప్రతిరోజు ఆయనతో యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు షిబుయా రైల్వే స్టేషన్ వరకు ఆ కుక్క కూడా వచ్చేది. మళ్ళీ ఆయన వచ్చే సమయానికి స్టేషన్ ముందు నిలబడి ఆయన కోసం ఎదురు చూసేది. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండేది. నిజానికి అకితా జాతికి చెందిన కుక్కల లక్షణమే అది. తనను పెంచిన యజమానులను విపరీతంగా ప్రేమించడం ఇలా కొన్నేళ్ల పాటు జరుగుతూ వస్తుంది. ఒకరోజు యూనివర్సిటీకి వెళ్లిన ప్రొఫెసర్ తిరిగి రాలేదు. యూనివర్సిటీలోనే గుండెపోటుతో మరణించాడు. దాంతో ఆయన మృతదేహం వేరే రోడ్డు మార్గం ద్వారా ఇంటికి చేరుకుంది. అయితే హచికో తన యజమాని కోసం ఎదురు చూస్తూనే ఉంది. కానీ యుమానోయ్ మాత్రం రాలేదు, రాడు కూడా. హచికో మాత్రం అక్కడి నుంచి కదలలేదు, కదలదు కూడా. ఎందుకంటే అతను చనిపోయిన విషయం హచికోకు తెలియదు. యుమానో మృతదేహం ఇంటికి చేరుకుంది. అయితే హచికో తన యజమాని కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, వారాలు కూడా కాదు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ హచికో మాత్రం అక్కడే ఎదురు చూస్తూనే ఉంది. బంధాలు, బంధుత్వాలు కొన్ని రోజులకే మర్చిపోయే మనుషుల మధ్య ఒక కుక్క తన యజమాని కోసం ఎదురు చూస్తూనే ఉంది. అలా 9 సంవత్సరాలుగా అక్కడే ఆ హిబుయా స్టేషన్ ముందు ద్వారం వైపే చూస్తూ కూర్చుంది. కాలాలలో మార్పు వచ్చినా సరే ఆ హచికోలో మాత్రం అస్సలు మార్పు రాలేదు. వేసవిలో ఎండ మార్చేసినా, చలికాలంలో మంచు ఎముకలను కొరికేస్తున్నా సరే ఎంత ఇబ్బందిగా ఉన్నా అక్కడి నుంచి కదలలేదు. బహుశా మనిషి లక్షణాలు హచికోలో లేకపోవడం వల్లే నమ్మిన మనిషిని మరువకుండా అది జీవితకాలం పాటు ఎదురుచూస్తూనే ఉంది. కొన్ని సమయాల్లో యుమానో కుటుంబ సభ్యులు వచ్చి హచికోని ఇంటికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. కానీ తన యజమాని రాకుండా వెళ్లలేదు. చివరికి ఒక చలికాలం పూట హచికో అదే స్టేషన్ ముందు ప్రాణాలు వదిలేసింది. యుమోనో సమాధి ప్రక్కనే హచికో సమాధిని నిర్మించారు. అంతేకాదు, స్టేషన్ ముందు రోజు హచికో కూర్చొని ఉన్న స్థలంలోనే ఒక కాంస్య విగ్రహం నిర్మించారు. హచికో కథ అంతటితో ఆగలేదు, జపాన్ మొత్తం పాకింది. హచికో శరీరపు మోడల్ని టోక్యో మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. ఎవరి కోసం అయినా ఎదురు చూడడం అంటేనే హచికోలా ఎదురు చూస్తాడు అని చెప్పడం జపాన్లో ఊతపదంగా స్థిరపడిపోయింది. అలాగే ప్రతి సంవత్సరం హచికో చనిపోయిన రోజు అంటే 8వ తేదీన అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. వేలాది మంది తమ కుక్కలతో అక్కడికి వస్తారు.
1: కార్యక్రమం ఇప్పుడు విందాం. మహిళలు పట్టీలు ధరించడంలో అంతరార్థం గురించి మనకు సిహెచ్ మంజుల గారు వివరిస్తారట. విందాం.
3: పట్టీలు కేవలం అలంకరణకే కాదు, వీటి వెనుక గొప్ప రహస్యాలు దాగున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశం సంప్రదాయాలకు పెట్టింది పేరు. పురాతన కాలం నుంచి మన దేశంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి. నేటి ఆచారాలను ఎంతోమంది పాటిస్తారు, ఇప్పటికే పాటిస్తున్నారు కూడా. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో ఇలాంటి ఆచారాలను మూఢనమ్మకాలు అని కొట్టిపారేసేవారు కూడా లేకపోలేదు. హిందూ ఆచారాల వెనుక గొప్ప సైన్స్ దాగి ఉందని చాలామందికి తెలియదు. అలాంటి అద్భుతమైన ఆచారాల్లో మహిళలు కాళ్లకు పట్టీలు ధరించడం ఒకటి. సాధారణంగా కాళ్లకు అలంకరణ కోసమే పట్టీలను ధరిస్తారని చాలామంది అనుకుంటూ ఉంటారు. పట్టీలను ధరించడం వలన అందంతో పాటు ఆరోగ్యపరంగా శరీరానికి మేలు జరుగుతుందని మన సైన్స్ చెబుతోంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువ శాతం మహిళలు వెండి పట్టీలను ధరిస్తారు. పట్టీలను ధరించడం వల్ల అవి మడమలను నిరంతరం తాకుతూ ఉంటాయి. దానితో వారి కాలి ఎముకలు దృఢంగా ఉంటాయి. కాళ్ళ పట్టీలు నిరంతరం కదులుతూ ఉండడం వల్ల వాటి నుండి విడుదలయ్యే శబ్దం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. దీంతో మనకు తెలియకుండానే మన శరీరము, మనస్సు ఆహ్లాదాన్ని పొందుతాయి. వెండి లేదా బంగారము, రాగి, వివిధ ఔషధ

0: లోహాల్లో వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ లోహాలు శరీరానికి మేలు చేస్తాయి కనుక. బాలికలు మహిళలు పట్టీలను ధరించి ఇంట్లో తిరుగుతూ ఉంటే దేవతలు దేవుళ్లకు ఆహ్వానం పలికినట్టు అని మన వారి నమ్మకం. ఈ శుభ ఆహ్వానానికి మెచ్చి దేవతలు దేవుళ్ళు వారి ఇంటికి వచ్చి అన్ని శుభాలను కలిగిస్తారని కొన్ని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. కొన్ని నీతి వాక్యాల గురించి మనకు జీ దేవి గారు వినిపిస్తారట, విందాం.
2: ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి, కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే మీకోసం ఏడవాలి, కానీ మీ వల్ల ఏడవకూడదు. అమృతం దొరికితే పంచుకునేవాళ్ళు దేవతలు, అదే అమృతం దొరికితే పిల్లలకి పెట్టేవాళ్ళు అమ్మా నాన్నలు. వాక్యాలు చిన్నవే కావచ్చు, భావం మాత్రం పెద్దది. ఆలోచించండి, మీకే అర్థమవుతుంది.
1: కార్యక్రమం ఇప్పుడు విందాం. ఏడాదికి 12 గంటలు మాత్రమే ఆ దేవుణ్ణి నిజరూపం దర్శనం భక్తులకు దొరుకుతుంది. మిగిలిన సమయంలో ఆ విగ్రహం చందనంతోనే నిండి ఉంటుంది. ఏడాదికోసారి మాత్రమే అరుదుగా దొరికే ఆ స్వామి దివ్య దర్శనం కోసం భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. అతడే సింహాచలంలో వెలిసి వరాహ లక్ష్మీ నరసింహస్వామి గురించి మనకి ఇప్పుడు తెలియజేస్తారు పుష్పలత గారు, విందాం.
3: సింహాచలం మహాపుణ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలోని అతి ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి అయిన సింహాచలం మహాపుణ్యక్షేత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్థల పురాణం. సింహాచలంలో శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 4వదైన లక్ష్మీ నారసింహావతార మూర్తిగా వెలిశాడు. ఇతిహాసం ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. అతడి కుమారుడు ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణుభక్తుడు. నరసింహస్వామి రూపంలో స్తంభం నుంచి బయటకు వచ్చిన విష్ణువు హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఇది జరిగిన తరువాత నుంచి ప్రహ్లాదుడు వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని సింహగిరి కొండ మీద ప్రతిష్ఠించి ఆరాధించాడు. ఆ తర్వాత కాలంలో చంద్రవంశానికి చెందిన పూరరవుడు అనే రాజు విమానంలో ఈ కొండ మీదుగా వెళుతుండగా ఆ స్థలానికి ఉన్న అత్యంత ప్రకాశవంతమైన శక్తి ప్రభావం వల్ల పూరరవుడి విమానం కిందకు ఆకర్షించబడింది. అక్కడ అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించాడు. ఆ విగ్రహాన్ని 7 ఏళ్ల పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేట్టు చేయమని ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పూరరవుడు వరాహ నరసింహస్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఉగ్రమూర్తి అయిన స్వామిని చల్లబరచడానికి చందనంతో పూత పూస్తుంటారు. ఏటా వచ్చే వైశాఖ శుద్ధ తదియ అంటే వైశాఖ పూర్ణిమ దగ్గరలో నాడు చందనం తీసివేసి భక్తులకు నిజరూప దర్శన భాగ్యం కలిగిస్తారు. ఘనచరిత్ర. ఈ ఆలయ ప్రాంతంలో ఉన్న శాసనాలు సింహాచలం ప్రాముఖ్యాన్ని తెలుపుతున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు గజపతి ప్రతాప రుద్రుని ఓడించిన తర్వాత సింహాచలం పుణ్యక్షేత్రాన్ని 2 సార్లు దర్శించుకొని స్వామివారి సేవల కోసం కొన్ని గ్రామాలను ఏర్పాటు చేశాడు. స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలను సమర్పించాడు. రాయలు సమర్పించిన ఒక పచ్చలహారం ఇప్పటికీ ఆలయంలో ఉంది. ఆలయ ప్రాముఖ్యత. సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయం మాదిరిగా తూర్పుముఖంగా కాకుండా పడమరముఖంగా ఉంటుంది. తూర్పుముఖ ద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే పడమరముఖ ద్వారం విజయాన్ని చేకూరుస్తుంది, దాన్ని నమ్ముతారు. కొండ మీద నుంచి గాలిగోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి. కప్పస్తంభం. దేవాలయంలో గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్పస్తంభం ఉంది. దీన్ని సంతాన గోపాల యంత్రం మీద ప్రతిష్ఠించారు. ఇది అత్యంత శక్తివంతమైందని భక్తులు నమ్ముతారు. సంతానం లేని వారు ఈ కప్పస్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని నమ్ముతారు. స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పాలు అంటే పన్నులు చెల్లించేవారు, కాబట్టి దీన్ని కప్పపుస్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్పస్తంభం అయింది. జలధారలు. సింహాచలం కొండల మధ్యలో ఈ ఆలయం ఉంది. ఈ కొండల మీదుగా గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార అనే సహజ సిద్ధమైన జలధారలు ఉన్నాయి. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి స్వామిని దర్శించుకుని తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకున్న భక్తులు గంగధారలో స్నానం చేసి దైవ దర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగంలో సెలయేరు ఉంది. కళ్యాణం తర్వాత స్వామి ఈ ఘట్టంలో స్నానమాచరిస్తాడు. ఈ దారపై యోగ నరసింహస్వామి విగ్రహం ఉంది. సింహగిరి కొండ కింద అడవి వర గ్రామంలో వరాహ పుష్కరిణి ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకసారి తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొచ్చి నౌకా విహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది. ఉత్సవాలు పండుగలు. సింహాచలేశునికి ఏడాది పొడవునా ఉత్సవాలు పండుగలు జరుగుతూనే ఉంటాయి. పెళ్లి కొడుకును

0: చేయడం, కళ్యాణ మహోత్సవాలు, రథోత్సవం, చందనోత్తరణం, చందనోత్సవం, శ్రయనోత్సవం, గిరి ప్రదక్షిణ, కరాళ చందనం, పవిత్రోత్సవం, శరన్నవరాత్రులు, తెప్పోత్సవం, డోలోత్సవం, నరసింహ జయంతి లాంటి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో ఏడాది పొడవునా వివాహాలు జరుగుతుంటాయి. అందుకే సింహాచలం కొండ ఎప్పుడూ నిత్య కళ్యాణాలతో కళకళలాడుతూ ఉంటుంది. కొండపైన ఉండే నృసింహ మండపం, దిగువన ఉండే తిరుమల తిరుపతి దేవస్థానం సత్రంలోనూ వివాహాలు జరుగుతుంటాయి. ఇలా వెళ్ళవచ్చు. విశాఖపట్నం వరకు రైలు, బస్సు, విమాన మార్గాల్లో వెళ్ళవచ్చు. అక్కడి నుండి సింహాచలం కొండ కిందికి సుమారు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి సిటీ బస్సు, ఆటో, టాక్సీలలో చేరుకోవచ్చు. సింహాచలం కొండ కింది నుంచి మెట్లు లేదా రోడ్డు మార్గంలో బస్సు లేదా టాక్సీలలో ఆలయానికి చేరుకోవచ్చు.
1: కార్యక్రమం ఇప్పుడు విందాం. పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గిందని తెలుసుకున్నారా? అయితే ఖచ్చితంగా ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మరి అవేమిటో తెలుసుకుందాం లక్ష్మి గారి మాటల్లో.
2: పిల్లలకు జ్ఞాపక శక్తి మెరుగుపడాలంటే పాలు, పాలతో చేసిన పదార్థాలు అధికంగా ఇవ్వటం, పిల్లలకు ఇచ్చే ఆహారంలో ప్రోటీన్స్, కాల్షియం, పొటాషియం, విటమిన్ డి శాతం అధికంగా ఉండేలా చూసుకోవాలి. స్ట్రాబెర్రీ, నేరేడు పండ్లు వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఇవ్వటం ద్వారా మెమరీ పెరుగుతుంది. మెమరీ పెంచే లక్షణాలు ఉన్న కోడిగుడ్డు, నట్స్, బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ రోజూ తీసుకుంటే వీటిలోని డి విటమిన్ ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఓట్స్, ఎరుపు బియ్యంలో గ్లూకోజ్ అధికంగా ఉండటం వల్ల రోజూ ఇవ్వవచ్చు. అలాగే చేపల్లో ఒమేగా ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అందువల్ల వారానికి 2 సార్లైనా పిల్లలకు ఇచ్చే ఆహారంలో చేపలను చేర్చుకోవాలి. ఇక కూరగాయల్లో టొమాటో, క్యారెట్, బీన్స్, ఆకుకూరలు రోజు తినే ఆహారంలో ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే గోధుమలు, రాగులు, సజ్జలు లాంటి ముడి ధాన్యాలు తీసుకోవటం వల్ల మెదడుకు తగినంత శక్తి గ్లూకోజ్ ద్వారా సరఫరా అయ్యి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న పళ్ళు, కూరగాయలు వల్ల జ్ఞానం వృద్ధి చెంది పిల్లల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. పెరుగులోని మాంసకృత్తులు మేలు చేసే కొవ్వు, విటమిన్ బి మెదడుకు గ్రాహ్య శక్తిని పెంచుతాయి. చేపలలోని ఒమేగా, విటమిన్ డి మతిమర్పును తగ్గించి గ్రాహ్య శక్తిని పెంచుతాయి. నట్ బటర్ అంటే వెన్న ఒమేగా 3 ఫ్యాట్ మెదడు సరిగ్గా పనిచేయుటకు తోడ్పడును.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. మనం మాటల రూపంలోనైనా చేతల రూపంలోనైనా ఏదైనా పని చేస్తే తదాస్తు దేవతలు ఉంటారు, తదాస్తు పలుకుతారు అని వింటూ ఉంటాం. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్కువగా అంటుంటే వినేవాళ్ళం. అసలు ఈ తదాస్తు దేవతలు ఎవరు, వాళ్ళ జన్మ వృత్తాంతం ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం లక్ష్మి గారి మాటల్లో.
3: సూర్యుని భార్య అయినటువంటి సంధ్యాదేవి సూర్యుని తేజస్సు భరించలేక అశ్వరూపం దాల్చి కురుదేశానికి వెళుతుంది. అక్కడ ఆమె గుర్ర రూపంలో తిరుగుతూ ఉంటుంది. దీనిని కనిపెట్టిన సూర్యుడు కూడా అశ్వరూపం దాల్చి వస్తాడు. వారికి పుట్టినటువంటి వారే అశ్విని కుమారులు. వీరు 3 వీరు ముఖాన్ని కలిగి దేవతా శరీరాన్ని కలిగి ఉంటారు. వీరు అశ్విని నక్షత్రానికి అధిష్టాన దేవతలు. వీరు దేవతలుగా కొలవబడతారు. వీరి రథం బంగారంతో చేయబడి మనోవేగంతో నడిచే గుర్రాలను కట్టబడి ఉంటుంది. అంటే మనసు ఎంత వేగంగా ఆలోచిస్తుందో అంతే వేగంగా వీరు ప్రయాణిస్తూ ఉంటారు. వీరు ప్రయాణించే సమయాల్లో వేదమంత్రాలు పఠిస్తూ తదాస్తు పలుకుతూ ఉంటారు. వీరి రథంలో ఒకవైపు ఐశ్వర్యం, మరోవైపు సోమరసం అంటే తేనె కలిగి ఉంటుంది. వీరు దేవతా కాలంలోనే శస్త్రచికిత్సలు చేశారని వేదాలు తెలుపుతున్నాయి. ఒక చేతిలో ఆయుర్వేద గ్రంథాన్ని, మరో చేతిలో తదాస్తు అని తెలియజేస్తూ ఉంటారు. వీరి చేతులలో సంజీవని మొక్కలను పట్టుకొని ఉంటారు. విష్ణువు విరాట్ అవతారం దాల్చినప్పుడు విష్ణువు యొక్క నాసిక రంధ్రాల వద్ద వీరు ఉంటారు, అంటే ముక్కు దగ్గర. ఒక రాజుకు చాలా కాలం తర్వాత ఒక బిడ్డ కలిగింది. ఆమె పేరు సుకన్య. ఆమె ఒకరోజు నందనవనంలో చెలికత్తెలతో ఆడుకుంటోంది. ఇంతలో ఒక పుట్ట కనిపించగానే పుట్టల రంధ్రాల్లో పుల్లలు పెట్టి పూడ్చివేసింది. ఆ పుట్ట రూపంలో ఉన్న

0: శ్రవణ మహర్షి శపించలేదు గాని ఆ తర్వాత 7 రాజ్యాల్లో కరువు కాటకాలు వచ్చాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి జ్యోతిష్యులను పిలవగా కూతురు చేసిన పనిని తెలిపారు. ఆయన వెంటనే శ్రవణ మహర్షి దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగ్గా, మీ కూతురు సుకన్యను నాకు ఇచ్చి వివాహం చేయండి అని కోరతాడు. శ్రవణ మహర్షి ముసలివాడు, అతనికిచ్చి ఎలా పెళ్లి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రాజు. అయినా సుకన్య శ్రవణ కుమారుణ్ణి వివాహం చేసుకుంటుంది. అలా ఎన్నో రోజులు గడుస్తూ ఉన్నాయి. సుకన్యాదేవి చేస్తున్న సేవలు చూసి శ్రవణ మహర్షి ఏమి వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. దానికి సుకన్య, మిమ్మల్ని యువకునిగా చూడాలని ఉంది అని కోరుతుంది. ఆ సమయంలో శ్రవణ మహర్షి అశ్విని పుత్రులను పిలిచి తనను యవ్వనవంతునిగా చేయమని అడుగుతాడు. దానికి అశ్విని కుమారులు ఆయన్ని యవ్వనవంతునిగా చేయటము, తమను దేవతా హోమంలో హవిర్భులముగా చేయమని కోరుతారు. దానికి శ్రవణ మహర్షి ఒప్పుకుంటాడు. అప్పటి నుండి అశ్విని కుమారులకు దేవతా హోమాల్లో ఆవిర్భావాలు కలుగుతాయి. అప్పటి నుంచి ఎవరైనా సరే మంచిని మాట్లాడాలని, చెడు మాట్లాడకూడదని, ఏం మాట్లాడినా తదాస్తు దేవతలు ఉంటారని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. వారు ఎవరో కాదు, అశ్విని పుత్రులు. వారు వేదమంత్రాలు ఉచ్చరిస్తూ తిరుగుతూ తదాస్తు అనడం వల్ల అక్కడ చుట్టుప్రక్కల ఏం విషయం మాట్లాడినా కూడా తదాస్తు అయిపోతుందట. అంటే తా అంటే ఖచ్చితంగా అని, దస్తు అంటే జరగక అని అర్థం. అందుకే ఈ మాటలను గుర్తుంచుకొని మీరు కూడా మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడతారని భావిస్తాం.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం, నువ్వుల పచ్చడి మరియు పచ్చిమిరపకాయ రోటీ పచ్చడి తయారీ విధానం గురించి మనకు తెలియజేస్తారట, విందాం.
2: నువ్వుల పచ్చడి. తెల్ల నువ్వులు 1 కప్పు, ఉల్లిపాయలు పెద్దవి 2, చింతపండు ముందుగా నానపెట్టుకోవాలి, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిర్చి తగినంత. తయారు చేసే విధానము, ముందుగా 1 పాన్లో 1 కప్పు నువ్వులను ఆయిల్ లేకుండా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ 1 పాన్లో 2 స్పూన్లు నూనె వేసి ఎండుమిర్చిని వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో ఉల్లిపాయలు 2 నిమిషాలు వేయించుకొని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు రోటీలో ఎండుమిర్చి, ఉప్పు, పసుపు వేసి మెత్తగా దంచుకోవాలి. అది మెదిగిన తరువాత వేయించుకున్న నువ్వులు వేసి బాగా దంచుకోవాలి. నువ్వులు మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, నానపెట్టిన చింతపండు వేసి దంచుకోవాలి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని గిన్నెలో తీసుకోవాలి. ఎంతో రుచికరమైన నువ్వుల రోటీ పచ్చడి రెడీ. ఇది వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ తింటే మన శరీరానికి తగినంత వేడిని ఇస్తుంది. పచ్చిమిరపకాయ రోటీ పచ్చడి. ఈ ఆధునిక కాలంలో రోటీ పచ్చడి అంటే అది ఏమిటి అని అంటున్నారు పిల్లలు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: మినప్పప్పు, జీలకర్ర 2 స్పూన్లు 2 కలిపి, పచ్చిమిర్చి తగినన్ని, చింతపండు 1 నిమ్మకాయంత, కొత్తిమీర తగినంత, వెల్లుల్లి రెబ్బలు 5. మరి తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా 1 పాన్లో 1 స్పూన్ నూనె వేసి మినప్పప్పు, జీలకర్రను వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, చింతపండు, కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి. వేగాక ముందుగా మినప్పప్పు, జీలకర్ర రోటీలో వేసి దంచాలి. ఇప్పుడు వేయించుకున్న పదార్థాలు అన్నీ దంచుకోవాలి. బాగా మెదిగిన తరువాత తాలింపు వేసి వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది.
1: జుట్టు ఊడకుండా బాగా పెరగాలంటే ఈ చిట్కాలను ఖచ్చితంగా పాటించండి. మరి ఈ చిట్కాలను వివరిస్తారట మన గీతాలక్ష్మి గారు, విందాం.
3: నేను జుట్టు రాలకుండా ఉండాలి అంటే 2 చిట్కాలను చెప్తాను, ఫాలో అవ్వండి. జుట్టు రాలకుండా బాగా పెరగాలి అంటే ఈ చిట్కాలను ఉపయోగించండి. 1 టెంకాయ తీసుకొని ఆ టెంకాయకు 3 కళ్ళు ఉంటాయి కదండి, ఆ కళ్ళకు 1 కంటి రంధ్రం చేసి ఆ టెంకాయ నీళ్ళలో మెంతులు వేసి 3 రోజులు నానబెట్టాలి. 3 రోజుల తరువాత ఆ కొబ్బరి మెంతులు కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తలకు సరిపడా ఆ పేస్ట్ను అప్లై చేసుకుని 1 గంట తర్వాత తలస్నానం చేయాలి. ఒకవేళ ఆ పేస్ట్ మిగిలిందనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదా వడల్లాగా చేసుకొని బాగా ఆరనిచ్చి 1 డబ్బాలో తీసుకొని మళ్ళీ తలస్నానం చేయదలిచినప్పుడు నీటిలో నానబెట్టుకొని పైన చెప్పిన విధంగా అప్లై చేసుకోవచ్చు. దీనిని వారానికి 1 సారి అప్లై చేయండి. మందారాకులు, కరివేపాకు, గోరింటాకు, ఉసిరికాయ పొడి కొద్దిగా నీరు వేసుకొని ఈ 4 టినికి మిక్సీ పట్టి బాగా తలకు పట్టించి 1 గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేసి చూడండి, మీ జుట్టు ఎంతో మృదువుగా

0: ఒత్తుగా పెరుగుతుంది. దీనిని వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది. ఇంకో చిట్కా చెప్తా వినండి. పొట్లకాయలో లోపల విత్తనాలు తీసివేసి దానికి పట్టిన వరకు మెంతులు కూరి గోనె సంచిలో చుట్టుకొని 3 రోజులు నీటిలో తడుపుతూ ఉండాలి. ఆరిపోకుండా చూచుకోవాలి. 3 రోజుల తర్వాత పొట్లకాయను మెంతులను మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని తలకు పట్టించాలి. 1 గంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. దానిని వారానికి 2 సార్లు అప్లై చేయాలి. ఇలా చేయడం వలన మీ జుట్టు పొట్లకాయంత పొడవుగా పెరుగుతుంది.
1: సౌందర్య చిట్కాలు చెప్తారంటే విందా.
0: సౌందర్య చిట్కాలు చెప్తాను వినండి. జాజిపూల ఆకులు మిక్సీ పెట్టుకొని తగినంత శనగపిండి నిమ్మరసము కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే మొటిమలు వాటి తాలూకు మచ్చలు తొలగిపోతాయి. బొబ్బర్లు రాత్రి పాలలో నానబెట్టి ఉదయాన్నే మిక్సీ పట్టి ముఖానికి అప్లై చేస్తే కళ్ళ కింద మచ్చలు తొలగిపోతాయి.
2: మీరు ఇంతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో కోనేటి వీధి శ్రీ వేణుగోపాలస్వామి మహిళలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ప్రకటనలు వింటారు.
3: ఈనాటి మహిళా భారతి కార్యక్రమంలో ముందుగా విందాం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: కార్యక్రమంలో ఒక లలిత గీతం వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇంతటితో ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద అన్ని సామాజిక ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్య బీమా లభిస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధనేని యామిని శర్మ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాధనేని యామిని శర్మ గారు.
2: నమస్కారం అండి.
1: మేడం, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ఏమిటి, దాని గురించి తెలియచేయండి.
2: నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇటు దేశంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలని అలాగే అభివృద్ధి ఫలాలను అందిస్తూనే ఉన్నారు. అందులో పేద వర్గాల ప్రజలకి అలాగే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల ప్రజలకి ఉచితంగా ఆరోగ్యాన్ని అందించాలి అన్న లక్ష్యంతో 2018 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించినటువంటి స్కీమ్ ఆయుష్మాన్ భారత్. దీంట్లో ఏంటంటే ఈ స్కీమ్లో పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి కొన్ని 100 రకాలైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయంటే చికిత్సలు, అవి ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ అలాగే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా వారు ఉచితంగా వైద్య సహాయం పొందే అవకాశం ఉంది.
1: యామిని గారు, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, దాని గురించి తెలియచేయండి.
2: అంటే పిఎంజేఏవై ప్రధానమంత్రి జన ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూర్చేటటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ పథకం అని అనుకోవచ్చు మనం, అతిపెద్ద ఆరోగ్య బీమా లేదా భరోసా పథకం అనుకోవచ్చు. ఇది భారతదేశంలోని ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఎంపానల్డ్ ఏదైతే రిజిస్టర్డ్ ఆసుపత్రులు ఉంటాయో వాటన్నిటి ద్వారా ముఖ్యంగా ఏంటంటే టార్గెట్ కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికీ టైర్ 2 అంటే 2వ శ్రేణి అలాగే 3వ శ్రేణి సిటీలు, చిన్న చిన్న నగరాలు అంటాం కదా, అక్కడ పెద్దగా మంచి ఆధునికమైనటువంటి వైద్యము ఇదివరకు గతంలో అందుబాటులో లేదు. పిహెచ్సిలు ఉండేవి కానీ అంతకు మించినటువంటి వైద్య సహకారం అనేది ఉండేది కాదు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం పథకం కూడా ఒకటి గ్రామీణ ప్రాంతాలు అంటే ఈ టైర్2 టైర్3 అని అంటాం కదా, ఇటువంటి నగరాలకు కూడా ఎక్కువగా ప్రజలకి లబ్ధి పొందించే విధంగా ఈ పథకం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం ఇది, మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించింది ఏంటంటే ముఖ్యంగా ఇందులో బెనిఫిట్ కవర్ అంటే ఈ పథకం ద్వారా ఏమవుతుందంటే వైద్య పరీక్ష, చికిత్స మరియు సంప్రదింపులు అంటే టెస్ట్లు అంటాం కదా, టెస్ట్లు అలాగే మనకి ట్రీట్మెంట్, కన్సల్టేషన్ ఇవన్నమాట. తర్వాతనేమో ఆసుపత్రిలో చేరడానికి ముందు ఏవైతే ప్రీ కన్సల్టేషన్ కానివ్వండి, ప్రీ అడ్మిషన్కి ఏది సంబంధించిందో దానికంతే సంబంధించిన ఖర్చులు కానీ, లేదా ఇప్పుడు ఔషధాలు అంటే మందులు మరియు వైద్యానికి సంబంధించినటువంటి ఇప్పుడు వస్తువులు

0: ఇప్పుడు వాడుతుంటారు, అవి కూడా బిల్లులు ప్రైవేట్ ఆసుపత్రిలో వేస్తారు మనకి.
1: అవును,
0: సిరంజ్ దగ్గర నుంచి పెద్ద కాటన్ వరకు కూడా అన్ని వాళ్ళు విడిగా వేస్తారు మనకి. అటువంటి వైద్య చికిత్సకు సంబంధించినటువంటి పరికరాలు కానీ వస్తువులు, వినియోగ వస్తువులు ఏవైతే ఉంటాయో అవి. అలాగే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇంటెన్సివ్ అండ్ నాన్ ఇంటెన్సివ్ రెండు ఉన్నాయన్నమాట. ఈ ఇంటెన్సివ్ అండ్ నాన్ ఇంటెన్సివ్ కేర్లో అలాగే రోగ నిర్ధారణ, రోగ నిర్ధారణ మరియు ప్రయోగశాలలో పరీక్షలు ఏవైతే ఉంటాయో అవి. అలాగే వసతికి సంబంధించి అంటే ఇన్ని రకాల బెనిఫిట్స్, ఇన్ పేషెంట్ అంటాం కదా, అంటే ఓపీ మాత్రమే కాకుండా ఇన్ పేషెంట్ సర్వీసెస్ కూడా ఆయుష్మాన్ భారత్లో కవర్ అవుతుంది. చికిత్స సమయంలో కొంతమందికి ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీలు తలెత్తుతూ ఉంటాయి, అంటే కొంచెం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండి ఇంకా చికిత్స భారంగా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎంతటి భారమైనటువంటి సిచ్యువేషన్ అయినా ఒకసారి చికిత్స అంటే మొదలు పెడితే దానికి సంబంధించిన ఖర్చు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ ఆరోగ్య బీమా ఏదైతే ఉందో దీనికి సంబంధించి కవర్ అయ్యేటటువంటి అంశాలు అన్నమాట. దీని ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు, ప్రీ కన్సల్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ చికిత్స వరకు కూడా ఇదంతా ఎంటైర్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ మెడికల్ మెడిసిన్స్తో సహా, మెడిసిన్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా కవర్ అయ్యేటటువంటి అవకాశం మనకి ఉంది.
1: మేడం, ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏ చికిత్సలు అందిస్తారంటారు?
0: ఇప్పుడు మనకి ఏదైతే సాధారణంగా మనము ప్రైవేట్ ఆసుపత్రిలో గనక అంటే మనకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఒకవేళ ఉదాహరణకు కొన్ని కంపెనీలు ఇస్తుంటాయి, వాటిల ద్వారా ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ లేదంటే మనకి ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, మనం వెళ్తే వెళ్ళినప్పటి నుంచి ఆ సర్జరీ వరకు కూడా, ఆ తర్వాత పోస్ట్ సర్జరీ ఏదైతే ఉంటుందో అటువంటివన్నీ కూడా ఎలా అయితే మనకి ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇస్తుందో, అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా వైద్య పరీక్షలు ఇనీషియల్గా ఏదైనా ఐడెంటిఫై చేయాలని అనుకోవడానికి, అంటే ఎవరికి ఏమైనా ఇబ్బందిగా ఉందనుకోండి చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు చేసేటటువంటి వైద్య పరీక్షలు, ఆ తర్వాత ఆసుపత్రులు చేరినప్పుడు ఉండేటటువంటి ఇన్ రూమ్ ఉంటాయి కదా, అంటే రూమ్ రెంట్లని లేదంటే డాక్టర్ విజిట్స్ అని చెప్పని ఇట్లాంటివి, తర్వాత చికిత్సలు కన్సల్టేషన్స్, ఆ తర్వాత మళ్ళీ హాస్పిటలైజ్ అవ్వడానికి ప్రీ కన్సల్టేషన్ ఏదైతే ఉంటుందో ముందుగా మనం వెళ్తూ ఉంటాం కదా, అంటే ఒకసారి వెళ్ళి చూపించుకొని తర్వాత డాక్టర్ ఏదైనా పలానా తేదీ నాడు వచ్చి అడ్మిట్ అవ్వండి ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి ప్రీ కన్సల్టేషన్ ఏవైతే ఉంటాయో ఆ ఖర్చులు. అలాగే నాన్ ఇంటెన్సివ్ కేరు, మళ్ళీ ఇంటెన్సివ్ కేర్ కూడా మనం ఐసీయూ అంటుంటాం కదా, మళ్ళీ మందులు కూడా, సో మందులు అలాగే ఇతరత్ర ఖర్చులు, మళ్ళీ డయాగ్నోస్టిక్స్ ల్యాబొరేటరీ సర్వీసులు, ల్యాబ్స్లలో కనుక ఏమైనా ఇవి ఉంటాయి పరీక్షలు చేస్తారు కదా టెస్టులు అలాంటివి, అలాంటివి రూమ్ అకామిడేషన్లు, ఆ తర్వాతనేమో అవసరమైతే కనుక ఇంప్లాంట్ ఏదైనా అవయవానికి సంబంధించి ఇంప్లాంట్ సేవలు, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఆసుపత్రి ఉన్నటువంటి రోగికి అవసరమైనటువంటి ఆహారాన్ని కూడా అందిస్తారు, మంచి పౌష్టికాహారము. ఆ తర్వాత చికిత్స సమయంలో ఏదైనా క్లిష్ట సమస్యలు తలెత్తుతూ ఉంటే గనక అటువంటివి, మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత లేదా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత 15 రోజుల పాటు వరకు కూడా వైద్యపరమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఇందులో మనకి చికిత్సను అందించారు. ఓవరాల్గా ఇప్పుడు మనకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏవైతే ప్రీ కన్సల్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ డిశ్చార్జ్ వరకు ఏవైతే ఉంటుందో, అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత, అలానే ఇక్కడ కూడా డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల వరకు ఈ మొత్తం పీరియడ్లో అయ్యేటటువంటి వైద్య పరీక్షలు కానీ వైద్య చికిత్స కానీ మందులు కానీ ఆహారం కానీ ఇటువంటివన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రభుత్వం భరిస్తుంది అన్నమాట.
1: మేడం, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం పొందటానికి ఎవరు అర్హులు, అలాగే వారు అర్హత పొందటానికి ఎలాంటి ధృవపత్రాలు సమర్పించాలి?
0: ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనకబడినటువంటి వారు లేదంటే పేద వర్గాల వారు, వారికి ఈ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తిస్తుందండి. దీనికి సంబంధించి అంటే వివిధ రకాల వృత్తుల్లో ఉన్నటువంటి, ఇప్పుడు చేతి వృత్తులు ఉంటారు అటువంటి వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీని ద్వారా ఏంటంటే సంవత్సరానికి 5 లక్షల రూపాయలు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక సంవత్సరానికి ఒక మనిషికి 5 లక్షల రూపాయల వరకు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ ద్వారా లబ్ధి చేకూరుతుంది. దీనికి సంబంధించిందంటే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కింద నమోదు చేయించుకున్న వారు కూడా ఆయుష్మాన్ భారత్ కిందకు వస్తారు. అలాగే మనం అర్హత మనకి ఉందో లేదో అని చెక్ చేసుకోవడానికి కూడా దీనికి అవకాశం ఉంది. మనము అసలు ముందంటే ఎక్కడెక్కడ ఏ ఆసుపత్రిలో ఈ ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుందని కూడా తెలుసుకోవడానికి వెబ్సైట్ ఉంది. దాన్ని అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అందులో మన రాష్ట్రము అలాగే మన జిల్లా క్లిక్ చేసిన తర్వాత హాస్పిటల్ లిస్ట్ వస్తుంది, జిల్లాల వారీగా ఆయుష్మాన్ భారత్ ఉన్నటువంటి ఆసుపత్రి లిస్ట్ వస్తుంది. ఇందులో ఉన్నది ఏంటంటే ప్రైవేట్లో కూడా చేయించుకోవచ్చు, సో ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పేర్లు వస్తాయి. మనం దాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి మెడికల్ స్పెషాలిటీ అంటే ఇప్పుడు గుండెకి సంబంధించి

0: లేదా లివర్కి సంబంధించిందా లేదా కాళ్ళు కనో ఎముకల కనో ఇలాగా మనం స్పెషాలిటీని కూడా ఎంచుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఒక క్యాప్చా కూడా ఇస్తారు, అంటే వెరిఫికేషన్ లా అక్కడ వెబ్సైట్లో ఇచ్చినప్పుడు అది ఎంటర్ చేస్తే మనకి ఏ ఆసుపత్రి ఉందో దాని పేరు వచ్చేస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం అలా ఎంటర్ చేస్తున్నప్పుడు మనం చేయాల్సిందల్లా మన మొబైల్ నెంబర్, అంటే అది అడుగుతుంది అనమాట మొబైల్ నెంబర్. ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇందా నేను చెప్పినట్టుగా ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఏమేమి స్పెషాలిటీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్లో వచ్చేస్తుంది. లేదంటే గనక మనకి ఎంపానల్డ్ హెల్త్ కేర్ ప్రొసీజర్ అని చెప్పని అంటే వాళ్ళు కూడా జిల్లాకు వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మనం సంప్రదించవచ్చు. ఇది కూడా కాకపోతే ఆయుష్మాన్ భారత్ సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1455555 లేదా 1800151165 కూడా ఫోన్ చేసి మనము లబ్ధి అంటే అర్హత ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఆసుపత్రి ఎక్కడెక్కడ ఉన్నాయన్న డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. దానికి నమోదు చేయించుకోవాలంటే ఏదైనా సరే గుర్తింపు కార్డు, భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి ఏదైనా గుర్తింపు కార్డు లేదా ఆధార్ కానీ పాన్ కార్డు కానీ, అలాగే మనకు కావాల్సింది మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవి కూడా ఉండాలి, ఇంటి అడ్రస్సు. ఒకవేళ వెనుకబడిన వర్గాల వారు ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన కాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే కుల ధృవపత్రం ఉంటుందో అది, లేదంటే ఆదాయ ధృవపత్రము లేదా కుటుంబ స్థితిగతులను తెలిపేటటువంటి ఎనీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవి స్టాండర్డ్గా ఉండేటటువంటిది. మనం ఇంకా ఎక్కువగా కావాలని అనుకుంటే ఇందా చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్కి చేసుకోవచ్చు అనమాట. దీనికి అర్హులు అని తెలిసిన తర్వాత కార్డు ఇస్తారు, ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తారు. ఈ కార్డు జారీ చేసే ముందు మీ ఆధార్, అంటే కార్డు వాళ్ళు ఇష్యూ చేయడానికి ముందు మన దగ్గర ఒరిజినల్ ఆధార్ చెక్ చేసుకుని, ఆధార్ కానీ ఏదైనా సరే అడ్రస్ ఐడెంటిటీ చూసుకొని దాన్ని పరిశీలించిన తర్వాత అప్పుడు మనకి కార్డు ఇష్యూ చేస్తారు. చేసిన తర్వాత మనకి ఆసుపత్రిలో ఇందాక చెప్పినట్టుగా ఏదైనా చికిత్స కావాలని అనుకున్నప్పుడు ఆయుష్మాన్ భారత్ సంబంధించిన కయాస్క్లు ఉంటాయి, అంటే చిన్న చిన్న ప్రతి ఆసుపత్రిలో ఒక మనిషి కూర్చొని ఉంటాడు, అంటే గొడుగులాగా పెట్టుకొని కూర్చొని ఉంటాడు అనమాట టేబుల్ వేసుకొని. సో అతని దగ్గరకైనా వెళ్ళి తెలుసుకోవచ్చు, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చి మాకు ఇలా ఉందని అంటే వాళ్ళు కూడా మనల్ని ఆసుపత్రిలో చికిత్స కోసం ఎన్రోల్ చేస్తారనమాట. ఈ పథకం కింద ఆడవాళ్ళు వృద్ధులు అందరూ కూడా, ఇటీవల కాలంలోనే నరేంద్ర మోదీ గారు 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తుల వృద్ధులందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తూ తీసుకొచ్చినటువంటి నిర్ణయం. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది సీనియర్ సిటిజన్ దీని ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు ఇప్పటికీ, వారందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు.
1: చాలా హెల్ప్ఫుల్,
0: ఎందుకంటే ఇవాళ రేపు సంపాదించే దాంట్లో అత్యధిక శాతము పిల్లల వైద్యానికి లేదంటే విద్యకే ఖర్చు అవుతుంది. అంటే మనిషి సగటు మనిషికి తనకి వైద్య ఖర్చులు మితిమీరిపోతున్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాలకు అసలు వైద్య సహాయం అందే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇప్పుడిప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా మెరుగవుతుంది. గడిచిన కొన్ని సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ని కూడా చాలా పెంచారు గతంతో పోల్చుకుంటే. 10 ఏళ్లకు ముందు గవర్నమెంట్ ఆసుపత్రులు ఎలా ఉన్నాయి, అక్కడ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి, మందులు నాణ్యమైనటువంటి మందులు ఉండేవి కాదు. ఇప్పుడు చూస్తే కనుక మనకి నాణ్యమైన మందులు దొరుకుతున్నాయి, మంచి చికిత్సలు దొరుకుతున్నాయి, అలాగే వందలాది చికిత్సలు కూడా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద ప్రజలందరికీ కూడా ఉచితంగానే వైద్య సహాయాన్ని అందించడం అనేది ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల మందికి పైగా ఇందులో ఆయుష్మాన్ భారత్లో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా లబ్ధి కూడా పొందడం అనేది జరిగింది. ఏదేమైనా సగటు మనిషికి చాలా మంచి ఊరటనిచ్చేటటువంటి ఒక సంక్షేమ పథకం ఆయుష్మాన్ భారత్ అని మనం చెప్పుకోవచ్చు.
1: యామిని గారు, ఆయుష్మాన్ భారత్ పథకంలో సుమారు ఎన్ని రకాల వ్యాధులకు చికిత్స అందిస్తారు?
0: ప్రజెంట్ అయితే కనుక 1393 రకాలైనటువంటి చికిత్సలకి అందిస్తున్నామండి. కాకపోతే దీనికి సంబంధించిన అంటే ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవర్ చేయబడేటటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయంటే కంటి శుక్లం కానీ, లేదంటే ప్రసూతి, లేదు నవజాత శిశువులు అంటే డెలివరీస్ అట్లాంటివి ఏవైతే ఉంటాయి అవి, తర్వాత శిశు సంరక్షణ, ఎంఆర్ఐ మరియు అంటే పీటీ స్కానింగ్లు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా, అటువంటి రోగ నిర్ధారణ కూడా మనకి పరీక్షలు కవర్ అవుతాయి. కానీ ఇందులో పరీక్షలు కవర్ అవ్వనివి ఏవైతే ఉన్నాయంటే ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ అంటే ఏదైతే కొంచెం శరీరానికి అందానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి ఆయుష్మాన్ భారత్ కింద కవర్ అవ్వవు. ఉదాహరణకి దంత విధానాలు కానీ, లేదంటే కనుక మేజర్ ఆర్గాన్ ఇంప్లాంటేషన్స్ కానీ, లేదా ఊబకాయము, వంద్యత్వము, మానసిక అనారోగ్యము ఇటువంటివి ఆయుష్మాన్ భారత్ ద్వారా కవర్ కానివి. మిగతా ఇందా చెప్పినట్టుగా దాదాపు 1990కి పైగా అన్ని రకాలుగా మిగతావన్నీ కవర్ అవుతాయి. ఇప్పుడు ఇందా చెప్పినట్టు కాస్మెటిక్ ఇవన్నీ మామూలు ప్రైవేట్ ఇన్సూరెన్స్లో కూడా కవర్ కావు.
1: యామిని శర్మ గారు, ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరింతగా ముందు

0: తీసుకువెళ్ళడానికి ఇటు అన్ని రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నాయంటారా?
1: ఇంత మంచి లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం ఏదంటే పథకం ఉందో, కానీ దీన్ని కూడా రాజకీయ దురుద్దేశంతో చేయాలని చెప్పని కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు పేద ప్రజలకు అందించే సహకారాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి రాజకీయ కక్షపూరితంగా ఉన్నారు. కానీ చాలా దురదృష్టకరం, అటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాల్సిందేనంటే నిజమైనటువంటి పేదలు ఉన్నారు, వారందరికీ ఇట్లా మనిషికి 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సహాయాన్ని వాళ్ళు చేజేతులారా నిరాకరించినట్టే. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ అవుతోంది. దీనికి సంబంధించి కూడా మన రాష్ట్రంలో కూడా కొన్ని వేలాది ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్కి సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులు కూడా రిజిస్టర్ చేసుకొని ఇప్పటికే మన రాష్ట్రంలో కూడా దాదాపు 1 లక్షల మందికి సదుపాయాన్ని అందించాయి, చికిత్సను కూడా అందించాయి. అంటే ఒకటి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినదైనా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినదైనా కేవలం అది ప్రజల కోసమే అని చెప్పని అర్థం చేసుకొని కేంద్రం ఇచ్చేటటువంటి సహకారం అయితే ఉందో అది ప్రతి రూపాయి ఒడిసి పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు 10 కోట్ల కుటుంబాలు రిజిస్టర్ అయినాయి, ఇంకొక 10 కోట్ల కుటుంబాలకు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఏమీ లేదు.
0: ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు యామిని శర్మ గారు.
2: ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. అతిథి సాధినేని యామిని శర్మ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వ్యాఖ్యాత కేరాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ముద్దుల మావయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, పి సుశీల పాడిన పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ గ్రామం నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద, ఆయేషా వీరందరి కొరకు మీరు ఈ పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాట విశాఖపట్నం శ్రోత లక్ష్మీ విశాల్ కోరిక మేరకు అడవి రాముడు చిత్రానికి సోనూ నిగమ్ మహాలక్ష్మి పాడిన పాట.

రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట పెడన వీరభద్రపురం శ్రోతలు వీర కనకారావు, పార్వతి వీరి కోరిక మేరకు సమరసింహారెడ్డి చిత్రానికి ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట. సంగీతం మణిశర్మ.

ఎద్దుమైలారం శ్రోతలు సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ వీరి కోరిక మేరకు చైతన్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటున్నారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరి కోరిక మేరకు ముద్దుల మేనల్లుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటున్నారు.

విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ శ్రోత ఎం ప్రతాప్ కోరిక మేరకు ఏం మాయ చేసే విచిత్రానికి కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన పాట, రచన అనంత శ్రీరామ్, సంగీతమయ రెహమాన్.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట చంటి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. కోరిన శ్రోతలు, కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపోలం గ్రామం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకుర్తూరు శ్రోతలు, రవికుమార్ కోరిక మేరకు లంకేశ్వరుడు చిత్రానికి మనో ఎస్ జానకి పాడిన పాట వింటున్నారు. దాసరి నారాయణరావు రచన.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట అల్లుడు సీను. ఈ చిత్రానికి కార్తీక్ హరిణి గానం చేశారు. గీతరచన భాస్కర్ భట్ల రవికుమార్.

కార్యక్రమంలో తరువాత తొలి ప్రేమ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరు విన్న పాట వరుడు చిత్రానికి కార్తీక్ గీతామాధురి గానం చేశారు. గీత రచన వేటూరి. కార్యక్రమంలో తరువాత బృందావనం చిత్రానికి కార్తీక్ సుచిత్ర పాడిన పాట వింటారు. గీత రచన అనంత శ్రీరామ్.

కార్యక్రమంలో చివరిగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ చిత్రానికి కార్తీక్ చిన్మయి శ్రీపాద పాడిన పాట, గీత రచన సాహితీ.

0: to 23,400 when reports last came in. In men's cricket, India A defeated Sri Lanka A by 8 runs in the close contest in the opening clash of Tri-Nation A series at the Rangira Dambulla International Stadium in Sri Lanka yesterday. Ruturaj Gaikwad was adjudged player of the match for his ton. India A will next face Afghanistan A tomorrow at the same venue. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట బుచ్చిబాబు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేశారు. గీత రచన దాసరి నారాయణరావు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యంలో సూత్రధారులు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ పాడిన పాట వింటారు.

0: సిరిసిరి మువ్వ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. గీత రచన వేటూరి.
1: చణన చణన నాదంలో చలిపించిన పాదంలో జగము తలతరిస్తుంది, పెదవి పలకరిస్తుంది గజ్జగాలు.

రంగ రంగ వైభవంగా పొంగి పదం పాడిస్తుంది, తుంగ భద్ర తరంగాలలో సంగీతం నీలో ఉంది. రంగ రంగ వైభవంగా

కార్యక్రమంలో చివరిగా గృహప్రవేశం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. గీత రచన గోపి.

విజయవాడ కేంద్రం నుండి వెలువడినటువంటి కార్యక్రమాలు విన్నారు. ఇప్పుడు సమయం 12:30 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరత ఏమీ లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్లో సంభవించిన తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13న దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ చారిత్రాత్మక మైలురాయి అనేది కేవలం అధికారంలో ఉన్న సమయాన్ని సూచించేది మాత్రమే కాదని దేశాభివృద్ధి ప్రయాణంలో ఒక విప్లవాత్మక యుగానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలవడంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ ఈ మైలురాయి భారత ప్రజాస్వామ్య బలానికి, ప్రజల నమ్మకానికి ప్రతీక అని కొనియాడారు. దేశ ప్రగతి, సుపరిపాలన, వికసిత్ భారత్ సంకల్ప సాధన దిశగా మోదీ నాయకత్వం ఇలాగే ముందుకు సాగాలని లోక్సభ స్పీకర్ ఆకాంక్షించారు. నరేంద్ర మోదీ భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు అమిత్ షా, డాక్టర్ ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్తో సహా పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ ఈ 12 ఏళ్ల పాలన దేశ గౌరవాన్ని పెంచడం, సాంస్కృతిక పునరుజ్జీవం, దాస్య మనస్తత్వం నుండి దేశాన్ని విముక్తి చేయడం కోసం సాగిందని అమిత్ షా అన్నారు. మోదీ నాయకత్వం, దార్శనికత, జాతీయ అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధతపై దేశ ప్రజల నమ్మకానికి, విశ్వాసానికి ఈ ఘనత ప్రతిరూపమని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వం భారతదేశ అభివృద్ధి పదాన్ని మార్చివేసే విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చిందని గోయల్ అన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ కాలంలో సాహసోపేతమైన సంస్కరణలు అందించిందని, పలు కార్యక్రమాలను అమలు చేసిందని సీతారామన్ పేర్కొన్నారు. 4399 రోజుల ఈ ప్రయాణం ఒక సాధికార, సంపన్న, అభివృద్ది చెందిన, స్వయం సమృద్ధ భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా ప్రధానమంత్రి మోదీకి అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, ఢిల్లీ మంత్రులు ఈరోజు న్యూఢిల్లీలోని ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో నితిన్ నబిన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ నాయకత్వం దేశవ్యాప్తంగా సరికొత్త చరిత్రను సృష్టించిందని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన నాయకత్వంలోనే 25 కోట్ల కుటుంబాలు పేదరికం నుండి విముక్తి పొందాయని ఆయన చెప్పారు.

0: 14 का जो समय था, एक निराशा का वातावरण में जो हमारा युवा था, आज हमारा युवा अपने आप को उत्साह और उम्मीद और आकांक्षाओं के साथ मोदी के साथ चलने को तैयार।
1: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ తన జీవితాన్ని ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ సేవకే అంకితం చేశారని పేర్కొన్నారు.
2: मोदी जी ने लगातार देश सेवा में अपना जीवन अर्पित किया. देश सेवा में जिन्होंने एक दिन भी बिना कोई अवकाश लिए देश का मान सम्मान और स्वाभिमान बढ़ाने का काम किया, और उनका जो योगदान विकसित भारत के लिए है, देश का हर नागरिक आज दिल की गहराई से उसके लिए धन्यवाद करना चाहता हूँ.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో సీఎన్జీ కొరతేదీ లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. ఇళ్లకు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సరఫరాను ప్రభుత్వం విస్తరిస్తోందని, ఎల్పీజీ కనెక్షన్లను పీఎన్జీ కనెక్షన్లుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు కృత్రిమ కొరతను సృష్టిస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ లాభపడాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం తక్షణ కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు.
3: ग्लोबल सिचुएशन का फायदा उठा के कुछ लोगों ने आर्टिफिशियल शॉर्टेजेस करने की कोशिश की है, तो एकदम हमने उस पर क्रैकडाउन कर दिया. कोई कमी नहीं है, ना सीएनजी की कमी है, ना पाइप गैस जो लोगों के घरों में जा रहे हैं. इनफैक्ट एलपीजी के हम कन्वर्ट कर रहे हैं इनटू पीएनजी कनेक्शन.
1: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తరువాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశం నిర్వహిస్తారు. గ్రామీణాభివృద్దిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ ఉద్దీపనను ప్రకటించింది. ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దీనికి అదనంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,692 కోట్ల రూపాయల మధ్యంతర కేటాయింపులను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భూకంపం వల్ల 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. 32,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద ఎవరూ చిక్కుకోకుండా చూడ్డానికి రక్షణ సిబ్బంది నిన్న దక్షిణ ఫిలిప్పీన్స్ వ్యాప్తంగా కూలిపోయిన, తీవ్రంగా దెబ్బతిన్న భవనాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఆ దేశంలో వచ్చిన అత్యంత తీవ్రమైన భూకంపాల్లో ఇదొకటి. కాగా ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు, ప్రాణ నష్టాన్ని అంచనా వేసేందుకు గాలింపు బృందాలు తనిఖీలు జరుపుతున్నాయి. ఈ భూకంప కేంద్రం మిండనావో తీవ్రానికి సమీపంలో ఉంది. సముద్రంలో గరిష్టంగా 1.4 మీటర్ల ఎత్తున అలలు ఎగిసి పడుతుండటంతో సునామీ వస్తుందనే భయంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పరుగులు తీశారు. ప్రముఖ సినీ దర్శకుడు భారతీ రాజా ఈరోజు చెన్నైలో మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. భారతీ రాజా దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా వెండి తెరకు, గ్రామీణ ముగ్ధత్వానికి సహజమైన అందాలను పరిచయం చేసిన దర్శకుడిగా సుపరిచితులు. సినిమా పరిశ్రమలో ఒక నూతన ధోరణిని సృష్టించిన ఆయన పరిశ్రమలోనే ఒక అగ్రగామి వ్యక్తిగా నిలిచారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరతేదీ లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్లో సంభవించిన తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ಆಕಾಶವಾಣಿ ಕಾರ್ಮಿಕ ಕಾರ್ಯಕ್ರಮ

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా నారసంచుల తయారీ, స్వయం ఉపాధి కల్పనపై ఆకుల సావిత్రీదేవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
1: నమస్కారం ఆకుల సావిత్రీదేవి గారు.
2: నమస్కారం సార్.
1: సావిత్రీదేవి గారు, మీరు విశాఖపట్నంలో పర్యావరణ హితంగా నారసంచులు తయారీ, అలాగే వాటి వాడకం గురించి ఓవైపు అవగాహన కల్పిస్తూ, మరోవైపు కొందరు మహిళలకు స్వయం ఉపాధి కలిగే విధంగా ఎంతో కృషి చేస్తున్నారు, అభినందనీయులు. దీని నేపథ్యం ఒకసారి చెప్పండి. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎప్పటి నుంచి దీన్ని ప్రారంభించారు? మరి మహిళలకు స్వయం ఉపాధిగా అంటే ఏ రకంగా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది, ఆ వివరాలు చెప్పండి.
2: మాది యాక్చువల్గా రాజమండ్రి సార్. 10 ఇయర్స్ అవుతుంది వైజాగ్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి. అప్పుడు వర్క్స్ అవి చేయించేవాళ్ళం, స్కూల్ కాస్ట్యూమ్స్ అని పిల్లలకి వర్క్స్ అవి. యాక్చువల్గా మన ఎయిమ్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళలకి కొన్ని ఫ్యామిలీస్కి మనం ఎంతవరకు ఉపయోగపడగలం, వాళ్ళకి ఎలా సహాయపడగలుగుతాం అన్నది మన కాన్సెప్ట్. అందరు చాలామంది ఇళ్లలో హస్బెండ్స్ మీద డిపెండ్ అయ్యి సఫర్ అవుతున్న లేడీస్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎంతవరకు మనం ఉపయోగపడగలం అన్నది కాన్సెప్ట్ అన్నమాట. అలా స్టార్ట్ చేసినప్పుడు నేను ఎన్జిఓ ఆర్గనైజేషన్తో వర్క్ చేస్తున్నాను సార్. చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసాము అప్పుడు, ప్లాస్టిక్ అవేర్నెస్ గురించి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి, రోడ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఇవన్నీ వాళ్ళతో తిరిగి ఇవన్నీ చేస్తుండగా నాకు అనిపించింది అప్పుడు. సో మనం ఉమెన్ కోసం చేసి ప్లస్ ఎన్విరాన్మెంట్, ప్రజెంట్ మనం ఎంత ఫేస్ చేస్తున్నామో ఎన్విరాన్మెంటల్ వైజ్, మన హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ యూజ్ చేసి దాన్ని సరిగా యూటిలైజ్ చేయకపోవడం వల్ల మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నదాన్ని ఐడియాలో ఉంచుకుని, ప్లస్ మన కొన్ని ఫ్యామిలీస్కి మనం ఎలాగ చేయాలనుకున్నాం కదా, ఎకో ఫ్రెండ్లీ చేస్తే బాగుంటుందని అలా స్టార్ట్ చేయడం జరిగింది సార్. నాకు ఇన్స్పిరేషన్ అయితే ఆ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, వాళ్ళతో చేయడం వల్ల నేను ఆ వర్క్ స్టాప్ చేసి దీనిలోకే స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి కూడా మనం లేడీస్ని, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం ట్రైనింగ్ కూడా ఇస్తాము. మన దగ్గరికి వచ్చి చేయలేకపోతే కూడా ఇంటికి పట్టుకెళ్ళి వాళ్ళు చేసుకునే అవకాశం కూడా మన దగ్గర ఉంది, అలా కూడా మనం ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి వర్క్.
1: సుమారుగా అంటే ఎంతమంది ఇందులో మహిళలు, శ్రామిక మహిళలు అనుకుందాం మనం,
2: అదే
1: ఎంతమంది ఇందులో ఈ నారసంచులు తయారు చేసేటువంటి విషయంలో?
2: ప్రజెంట్ నార అండ్ క్లాత్ రెండు కూడా చేస్తున్నాము సార్. చేసే దాంట్లో ప్రజెంట్ మన దగ్గరకు వచ్చి చేసేవాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు, మనం వర్క్ ఇస్తే చేయడానికి 30 మెంబర్స్ ఉన్నారండి. ఇదే విధంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకుని అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసింది, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చేయమని మోడీ గారు కూడా చెప్పారు కాబట్టి ఆటోమేటిక్గా అందరూ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశారండి. ఇంతకు ముందే చాలా బెటర్, ఇప్పుడు వాడకం అనేది చాలా బాగా పెరిగింది. ప్రతి ఒక్కళ్ళు గిఫ్టింగ్ కానీ, మ్యారేజ్ పర్పస్ కానీ, వాళ్ళ బిజినెస్ ప్రమోషన్ కానీ అన్నిటికీ కూడా ఇవి యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆటోమేటిక్గా ఇలాగే ప్రతి ఆర్గనైజేషను, ప్రతి ఒక్క ఇండివిజువల్, ప్రతి మనిషి కూడా ఇనిషియేటివ్ తీసుకుని చేస్తే ఖచ్చితంగా మేము 30 మంది పైగా కూడా మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలం, దాంతోపాటు పర్యావరణకు కూడా మేము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అన్నది మా ప్లానింగ్ సార్.
1: అంటే తయారు చేసేటువంటి మహిళలు వాళ్ళు కూడా అంటే మామూలుగా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు మీరు, ఈ నారసంచులు లేదా క్లాత్ బ్యాగ్స్ వాడకం వల్ల ఈ రకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇది పర్యావరణానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని కాస్త చెప్పి అవగాహన కల్పించడం లాగా వీళ్ళు పాల్గొంటుంటారండి?
2: వాళ్ళకి కూడా చెప్తుంటాం సార్, దీనివల్ల యూజ్ ఏంటి, మనం వేరే వర్క్ చేయడం వల్ల యూజ్ ఏంటి, ఇవి చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు డిఫెక్ట్స్ ఏమున్నాయి, మన ఫ్యూచర్ జనరేషన్ అసలు ఎలా ఉండాలి, వాళ్ళకి మనం ఎంతవరకు హెల్ప్ఫుల్ అవ్వగలం, ఇవన్నీ కూడా మనం ఎడ్యుకేట్ చేస్తాం వాళ్ళకి మన దగ్గరకు వచ్చినప్పుడే. సో వాళ్ళు కూడా నేనున్నా లేకపోయినా కూడా వాళ్ళు చెప్పగలుగుతారు వచ్చిన వాళ్ళకి.
1: మహిళా సాధికారత దిశగా వాళ్లకు స్వయం ఉపాధిగా కూడా ఇది పనికొస్తుంది అని చెప్పారు, వాళ్ళకు ఒక ఉపాధి కల్పించిన వారు అవుతున్నారు మీరు, వాళ్ళ స్పందన ఎట్లా ఉంది, వాళ్ళు తృప్తిగానే ఉన్నారా, పర్వాలేదు అనిపిస్తుందా వాళ్ళకి?
2: పర్వాలేదు సార్, అదే నేను చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు ఇంకా కూడా తమ వంతు సాయం చేస్తూ ప్రతి ఒక్కరు ఇనిషియేటివ్ తీసుకుని యూజ్ చేస్తారు.

0: స్టార్ట్ చేసి ప్రతి ఒక్క కంపెనీ కానీ, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ కానీ, హోటల్స్ కానీ, ఏమైనా ఆర్గనైజేషన్స్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, వీళ్ళందరూ కూడా చేంజ్ అయ్యి మనం కూడా కన్వర్ట్ అవ్వాలి. ప్లాస్టిక్ యూసేజ్ మంచిదే కానీ దాన్ని మనం కరెక్ట్గా యూస్ చేయకపోవడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా. సో అందరు ఇనిషియేటివ్ తీసుకుంటే డెఫినెట్లీ మనం ఇంకా వాళ్ళకి బెటర్గా కూడా మనం చేయగలుగుతాం లేడీస్కి.
1: మామూలుగా ఆర్డర్స్ అవి వస్తుంటాయండి, ఈ నార బ్యాగులు
0: కొద్ది కొద్దిగా వస్తున్నాయి అండి, ఇప్పుడు
1: ప్రమోట్ బాగానే చేస్తున్నారు,
0: చేస్తున్నాం మాని.
1: తర్వాత అండి, ఇప్పుడు ఈ సంచుల తయారీ వాడకం పరంగా ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉందండి?
0: ఇంతకు ముందే చాలా బెటర్గా ఉంది సార్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అది యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మెయిన్లీ అసలు మన వాతావరణ కాలుష్యం ఎంత అవుతుంది యూజ్ చేయడం వల్ల. మనకి పూర్వకాలంలో అంతా కూడా గుడ్డ సంచులు ఇవే యూజ్ చేసేవారండి, అసలు ఎక్కడ మనకి ప్లాస్టిక్ అనేది లేదు. మళ్ళీ మనం అంతా ఓల్డెన్ డేస్కి వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎందుకు యూజ్ చేయాలి, మనం సొసైటీ మనమే ఎందుకు పాడు చేసుకోవాలన్న ఇదిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకుని బాగానే సపోర్ట్ చేస్తున్నారు మీ ఫోన్ మీద. ఫ్యూచర్లో కూడా ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
1: అట్లాగే మరి మీరు ఈ ప్లాస్టిక్ వాడకం యొక్క నష్టాలు, దానివల్ల కలిగేటువంటి దుష్ప్రభావాలు ఏమన్నీ వివరిస్తూ, ఈ నార సంచులు అలాగే క్లాత్ బ్యాగ్స్ ఇలాంటి వాడకం గురించి అవగాహన కల్పిస్తూ ఇంత చేస్తున్నారు కదా, చక్కగా మొత్తం నగరం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుతూ ముందుకెళ్తున్నారు, అందరికి తెలిసినటువంటి విషయం. మరి ప్రభుత్వ సహకారం ఎలా ఉంది?
0: మేమందరూ ఇంకా బాగా చెయ్యాలి అంటే ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. ఇనీషియల్గా మాకు అంత ఎక్కువ సపోర్ట్ ఏం లేదు, కానీ మేము స్టార్ట్ చేసింది ఇండివిజువల్గా మాతో మేము స్టార్ట్ చేసిందే.
1: అట్లాగే మరి దీన్ని ఇంకొంచెం అభివృద్ధి పరచాలంటే, ఇప్పుడు ఎంతోమంది కొంతమంది మహిళలు దీని మీద ఉపాధి పొందుతూ ఉన్నారు, ఇంకాస్త ఎక్కువగా ఎవరున్నా కూడా కోరుకునేదే అది. ఇంకా కొంత దీని మీద కొంచెం బ్యాంక్ రుణాలు లాగా తీసుకోవడం, ముద్రా లోన్ లాంటివి ఇలాంటివి ఉన్నాయి మనకి ఎలాగూ, అట్లా ఏదైనా మీరు ఆలోచన ఉందా అండి? కొంచెం దీన్ని డెవలప్ చేస్తూ ఇంకో నలుగురికి ఉపాధి కల్పించిన వారు అవుతారు కదా మహిళలకు చాలామందికి, దాన్ని డెవలప్ చేయడం కోసంగా ఇంకా ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్?
0: మహిళలకు కూడా ఏమిటంటే సార్, ఇప్పుడు చదువుకోకపోతే మేమేం చేయలేమేమో, అసలు ఏమీ ఉపయోగపడలేమేమో అన్న ఫీలింగ్లో కూడా చాలామంది ఉండిపోతారు. సో లేడీస్ అలా ఫీల్ అవ్వాల్సింది అసలేమి లేదు. ఎడ్యుకేషన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎలా ఎడ్యుకేషన్ లేకున్నా కూడా వాళ్ళు వచ్చి హ్యాపీగా చేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తే మేము ట్రైనింగ్ ఇస్తాము ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది. సో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు లీడ్ చేసుకుంటూ వాళ్ళు ఇంకొక కొద్ది మందికి ఉపయోగపడే విధంగా కూడా వాళ్ళు తయారవ్వచ్చు.
1: భవిష్యత్ ప్రణాళిక ఏమిటి, ఫ్యూచర్ ప్లాన్?
0: అన్ని ఆర్గనైజేషన్స్ మొత్తం అందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తే, ఇప్పుడు మేము సపోర్ట్ చేస్తున్న 10-15 మంది మహిళలకే చేయగలుగుతున్నాం కాబట్టి, అందరు సపోర్ట్ చేస్తే మాకు వర్క్ ఖచ్చితంగా పెరుగుతుంది. పెరగడం వల్ల మేము 30 మంది పైనే ఎంప్లాయ్మెంట్ ఇస్తూ అటు ఎన్విరాన్మెంట్ కూడా హెల్ప్ఫుల్ అవ్వాలన్నది మా కాన్సెప్ట్.
1: ఇప్పుడు మీరు పనిచేసే ప్రాంతం అది కూడా స్వచ్ఛత విషయంలో, మరి పర్యావరణ పరిరక్షణ విషయంలో మీరేమైనా తగు విధంగా దాని మీద శ్రద్ధ పెడుతున్నారా? మీ పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మరి అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి. ఎంతమంది అయితే ఇందులో స్వయం ఉపాధిగా ఈ నార సంచుల తయారీలో మహిళలు, శ్రామిక మహిళలు ఉన్నారో వాళ్ళు వాళ్ళకై ఈ స్వచ్ఛత విషయంలో అవగాహన కలిగి ఉండాలి. అట్లా
0: వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాం సార్. మనకి ప్రతి ఒక్కరికి మనం చెప్తేనే కానీ వాళ్ళు బ్రెయిన్లో వాళ్ళు యాక్టివేట్ అవ్వదు, అది ఉన్నా కూడా వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. సో మనం ప్రతి ఒక్కటి కూడా మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ, మన దగ్గరకు వచ్చే వాళ్ళని కూడా మనం ఎడ్యుకేట్ చేస్తూ, వాళ్ళు చెప్పే వాళ్ళకి కూడా దీనివల్ల మేము ఇది చేస్తున్నాము, దీనివల్ల ఇవి యూజెస్ ఉన్నాయి అని చెప్పగలిగేటట్టు మనం వాళ్ళని తయారు చేస్తాం అనేది మనం జరుగుతుంది.
1: మీ పరిసరాలు కూడా ముందు శుభ్రంగా చూసుకోవాలిగా,
0: అది ఎప్పుడు మేము చేస్తూనే ఉంటాం సార్.
1: మరి ముడి సరుకు ఇదంతా మీరు దిగుమతి చేసుకోవడం అవన్నీ ఎలా చేస్తున్నారండి?
0: అదంతా మనం కోల్కతా నుంచి, విజయవాడ నుంచి మనకు ఆర్డర్స్ బట్టి, మనకున్న ఆర్డర్స్ బట్టి క్వాంటిటీ, మనకి ఎన్ని డేస్లో కావాలి, ఎంత టైం కావాలి, దాన్ని బట్టి మనం తెప్పించుకోవడం అవుతుంది ఈ రోడ్ నుంచి అంతా కూడా.
1: దానికి మరి పెట్టుబడి ఇంత, మరి ఇంతమంది పని చేస్తున్నారు, వాళ్ళకి ఉపాధిగా ఇంత ఇవ్వాలి, మొత్తం మీద ఎంతో కొంత మనకు కూడా ఏదో లాభాపేక్ష, అంటే మనకు ఎంతవరకు సరిపడా కావాలో అంతవరకు ఇదంతా చూసుకుంటూ, అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారా?
0: ఆల్రెడీ మనం లోన్ తీసుకున్నాం సార్, లోన్ తీసుకునే చేస్తున్నాము. ఫర్దర్ ఇంకా గవర్నమెంట్ సపోర్ట్, అందరి సపోర్ట్ వల్ల ఎక్కువ మందికి ఉపాధి కల్పించి చేయాలన్నది మాకు ఉద్దేశం.
1: ఇప్పుడు చేస్తున్నటువంటి, ఇప్పుడు తయారు చేసేటువంటి నార సంచులు అలాగే క్లాత్ బ్యాగ్స్ క్వాలిటీ ఇంకా పెంచుతూ అందరిని ఆకట్టుకునే విధంగా చెప్పారు, ఉపయోగాలు ఎలాగూ చెప్పారు, మరి ఇంకొంచెం

0: స్పందన వచ్చే విధంగా ఆలోచిస్తున్నారండి?
1: జనరల్ బ్యాగ్స్ లా కాకుండా అండి, యాక్చువల్లీ నాకు డిజైనింగ్ అనేది చాలా నాకు ఇష్టమైనది కాన్సెప్ట్. సో డిఫరెంట్ నేను మోడల్స్ డిజైన్ చేస్తాను. డిజైన్ చేస్తే ఆటోమేటిక్గా కస్టమర్ అట్రాక్ట్ అవుతారు. హై అఫీషియల్స్ కూడా నార్మల్ సింపుల్ బ్యాగ్స్ పట్టుకోవాలంటే నామోషి ఫీల్ అవడం ఇవన్నీ ఉంటాయి సొసైటీలో. సో వాళ్ళకి తగ్గట్టుగా మనం డిజైన్ చేసి ఆ కాన్సెప్ట్లో కూడా మనం తీసుకెళ్తున్నాం. డిఫరెంట్ మోడల్స్ తయారు చేసి మార్కెట్లోకి తీసుకెళ్లేలాగా.
0: చాలా ధన్యవాదాలు సావిత్రిదేవి గారు. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ.
2: ఇంతవరకు నారసంచుల తయారీ, స్వయం ఉపాధి కల్పన అనే అంశంపై ఆకుల సావిత్రిదేవి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. కార్యక్రమంలో తరువాత శేష ప్రశ్న శ్రీ అట్టాడ అప్పలనాయుడు గారి కథానికి వింటారు.
3: నిన్న ఇదే వేళకు కనుమరుగవుతోన్న మలిపొద్దును చూస్తున్నాడు ముత్యాల నాయుడు. పొడిచే తొలిపొద్దును, మలిగే మలిపొద్దును జీవితంలో చాలాసార్లు చూశాడు. వానముసురులో వేకువ జారిన వేళ, ఇళ్ల ముంజూర్లలో చేలగట్ల మీద నాగావళి నది నీటిలోన తడితడి పొద్దు పొడుపు చూశాడు. శీతగాలులేవో వేచగా మోరలెత్తి అరిచే లేగదోడల గంగడోళ్ల మీద, రెక్కలగొట్టుకు గూళ్ళకెగిరే సకల పక్షిరాశుల రంగుల రెక్కల మీద, వరి కంకుల మీద జారిపోయే వెలుగురేఖల మలిపొద్దును చూశాడు. కొన్నిసార్లు ఈ దృశ్యాలు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించాయి. కొన్నిసార్లు ఏ అనుభూతిని కలిగించని రోజువారీ దృశ్యాలనిపించాయి. నిజానికి పశుపక్ష్యాది జీవరాశి తొలిపొద్దును మలిపొద్దును ప్రతిరోజు నిత్య నూతనంగా అనుభవిస్తాయి. చూస్తుండగానే ఒక్కో వెలుగు కిరణాన్ని భూమి మీద నుంచి తీసుకుపోయింది మలిపొద్దు. భూమి మీద చీకటి పరుచుకుంది. ముత్యాల నాయుడు నిట్టూర్చాడు. అది తొలిపొద్దు మలిపొద్దు ఎరుగని ఓ పట్నంలోని ఏసీ కళ్యాణ మంటపం. కళ్యాణ మంటపం పూర్తిగా నిండిపోయింది. సహోద్యోగులు, మిత్రులు, బంధువులు వచ్చారు. ముత్యాల నాయుడు కొడుకు, కూతురు వస్తామన్నారు కానీ రాలేకపోయారు. సాయంత్రం 6:30 అయింది. భార్యతో సహా ముత్యాల నాయుడు వేదికపై ఉన్నతాసనం మీద ఆసీనుడయ్యాడు. ముత్యాల నాయుడు పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు సభ. సభాధ్యక్షులు కార్యక్రమ వివరాలను చెప్పి సభను విజయవంతం చేయాల్సిందిగా సభను కోరారు. అధ్యక్షులు, 4-5 వక్తలు సంస్థ అధికారి చేతుల మీదుగా పదవీ విరమణ సంబంధిత పత్రాల సమర్పణ, సన్మానం, ముత్యాల నాయుడి ప్రతిస్పందన, అనంతరం విందు. ఇది కార్యక్రమం. రేపటి నుంచి తను విశ్రాంత ఉద్యోగి. పొద్దున్నే నాగలి భుజాన వేసుకు ఒక రైతు బయలుదేరినట్టు, పొద్దున్నే వల భుజాన వేసుకుని సముద్రం మీదకు ఒక జాలరి బయలుదేరినట్టు తను తన ఉద్యోగ బాధ్యతల్ని భుజాన వేసుకుని బయలుదేరనక్కర్లేదు. శాశ్వతంగా మలిగిపోయే పొద్దుతనం. ముత్యాల నాయుడు మనసంతా నిన్నటి మలిపొద్దు దృశ్యం మీదనే ఉంది. నాయుడు గారు అంచెలంచెలుగా పదోన్నతులు పొందారు. జిల్లా స్థాయి అధికారిగా ఎదిగారు. అలు పెరుగని సేవ చేశారు. నేడు వృత్తి నుంచి విరమణ పొందుతున్నారు. తొలిపొద్దు నుంచి మలిపొద్దు దాకా వెలుగు కిరణాల ప్రయాణాన్ని వివరించారు అధ్యక్షుల వారు. వృత్తి జీవితంలో తమ తమ అనుభవాలను, నాయుడి సహచర్యాన్ని కళ్ళకు గట్టినట్టు వివరిస్తున్నాడు ఒక వక్త. వక్తలను కార్యక్రమ ఎజెండాను దృష్టిలో పెట్టుకుని సమయపాలన చేయవలసిందిగా మొరపెడుతున్నాడు అధ్యక్షుడు. సమయపాలన సృష్టి ధర్మం కాదని, సమయాన్ని వృధాగానో అన్యథాసక్తంగానో ఖర్చు చేయటంలో సృష్టిలో ఏ జీవరాశికి తీసిపోమని వక్తలు వక్కానిస్తున్నారు. ముత్యాల నాయుడు ఉపన్యాసాలు వింటూనే ఎప్పటివో తన జీవితంలో కొన్ని జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టుక, రెల్లుగడ్డి పైకప్పుల పూరిళ్ల వాసలు, వ్యవసాయాధార వృత్తుల కులాల ఇండ్లు, వ్యవసాయ గ్రామం, 2-3 కోమట్ల ఇళ్ళు, శివాలయ పూజారి ఇళ్ళు, ఏ తరానిదో ఒక చల్లని రావి చెట్టు, మొదలు చుట్టూ కట్టిన రచ్చబండ, రామాయణ భారత భాగవత పారాయణాలు ఏవేవో జ్ఞాపకాలు. ముత్యాల నాయుడికి బాల్యంలో బడి అగ్గొట్టినందుకు అప్పారావు మాస్టారు అరటి చివరితో కొట్టిన దెబ్బలు గుర్తొచ్చాయి. ఆహార పంటలు పొలానికి ఆహ్వానించేవి. ఆ రోజు వేరుశనగ కాయలు నింపిన గరిసెబండె చూసి గబగబా ముత్యాల నాయుడు తన చేతిలోని పలకా పుస్తకాన్ని గడపలో పడేసి బండెక్కాడు. బండితోలే పాలేరు వారిస్తున్నాడు కూడా, అయినా వినిపించుకోలేదు. పాఠశాలకు వెళ్తున్న అప్పారావు పట్నాయక్కి ఈ దృశ్యం కనిపించింది. అతనికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ రోజుల్లో పాఠశాలకు విద్యార్థుల హాజరే తక్కువ. పేదల పిల్లలు అసలు రారు. పెద్ద, చిన్న, మధ్యతరగతి రైతుల పిల్లలు, వ్యవసాయేతర కులాల పిల్లలే విద్యార్థులు. వీరిలోనూ గైర్హాజరంటే కోపం నశాలానికెక్కేది మాస్టర్కి. దానికి తగ్గట్టు కొందరు తల్లిదండ్రులు, మాస్టరు గుంటలకి బీపులు చీరియండి, పర్లేదు.

నాలుగు అచ్చరం ముక్కలాళ్ళ నాలుకల మీద పలకాల లెక్క డొక్కలాళ్ళు తెలుసుకోవాల అని అనేవారు. ఆ ఆగ్రహంతో పండ్లు కొరుకుతూ వీధిలో వెదకసాగారు. దండన సాధనం కోసం అరటి చోరు కనిపించింది అందుకున్నారు. ముత్యాలనాయుడు వీపు చీరేసేవారే. పాలేరు వలన వాతలతో ఆగారు మాస్టారు. తల్లిదండ్రులు వీపు మీద వాతలకేవో ఉపశమనాలు చేశారు, కానీ ముత్యాలనాయుడి గుండెలో పడిన భయం అనే ముద్రను మాత్రం ఉపశమనం చేయలేకపోయారు. పెద్దలు, ఉపాధ్యాయులు, అధికారులు, అపరిచితులు ఎవరిని చూసినా భయం వేసేది ముత్యాలనాయుడికి. బహుశా ఈ భయమే తనను బడి ఎగ్గొట్టకుండా బుద్ధిగా చదువుకునేట్టు చేసిందేమో, బ్రతుకు బాగుపరిచిందేమో. బహుశా ఈ భయమే అంచెలంచెలుగా తనను ఉద్యోగంలో ఎదిగించిందేమో. భయం మానవుణ్ణి అదుపు చేస్తుందా? ఎన్నో రూపాల్లో భయం మనుషుల చుట్టూ ఆవరించినట్టు అనిపించింది ముత్యాలనాయుడికి. ఇప్పటికీ భయావరణలోనే నా ఉన్నాను అని అనుకున్న ముత్యాలనాయుడికి ఆలోచనలాగినాయి. వృత్తి జీవితంలోని కష్టసుఖాల గురించి మాట్లాడుతున్నాడు మరో వక్త. ముత్యాలనాయుడు పశు వైద్యుడు. మానవ వైద్యుడు కావాలనుకున్నాడు కానీ కాలేకపోయాడు. మనిషికి చికిత్స చేసి రోగం నయం చేస్తే డబ్బిస్తారు, కృతజ్ఞత చూపుతారు, ఎదురైనప్పుడల్లా నమస్కరిస్తారు. అదే పశువులకు చికిత్స చేస్తే ఇవేవీ లభించవు. సరికదా, పశువుకి ఎదురు పడినప్పుడు మనం పరాకుగా ఉంటే కాలు జాడించి కృతజ్ఞత చూపుతుంది. వక్త ఉపన్యాసానికి శ్రోతల చప్పట్లు. ముత్యాలనాయుడికి అటువంటి కృతజ్ఞతలు ఎన్నెంది ఉంటాయో జోకాడు వక్త. ముత్యాలనాయుడి భార్య ముసిముసిగా నవ్వింది. పశు సంవర్ధక శాఖ పాలనా విభాగం ఆదేశాలు, బడ్జెట్ కేటాయింపులు, ఆచరణలో లోటుపాట్లు, ఉద్యోగుల కష్టనష్టాల వివరాలతో జనరంజకంగా ఉపన్యసిస్తున్నాడు వక్త. ఆయన ఉద్యోగ సంఘ నాయకుడు. ముత్యాలనాయుడు ఆ వక్త ఉపన్యాసంలోని కృతజ్ఞత గురించి ఆలోచించసాగాడు. పశువులు కృతజ్ఞత తెలుపలేవు కానీ ఆ పశువుల్ని పెంచే రైతులు, కూలీలు, వారి ఆదరణ, ఆప్యాయత తన వృత్తి జీవితమంతా కనిపించింది. అంతకుమించి ఒక పాడి ఆవు రోగాన్ని నయం చేసినప్పుడు, ఒక దుక్కి పశువును బాగు చేసినప్పుడు ఒక పాల వెల్లువ, పంటల రాసులు కనిపించేవి. ఆ పాడి, ఆ పంట ఆ పశుపోషకుడి కోసం మాత్రమే కాదు కదా, లోకానికి అందుతుంది కదా. స్వయంగా తాను సృష్టికర్తను కాలేకపోయినా పరోక్షంగా సృష్టికర్తలకు సహకరిస్తున్నానన్న భావన గుండెల్లో నిండేది. ఆ తృప్తికి మించి లేదనుకునేవాడు ముత్యాలనాయుడు. జీవితానికి సార్థకత ఉండాలి. వృత్తి, ప్రవృత్తి ఆ సార్థకతను కలిగించాలి. వృత్తి ఒక గోరువంక, ప్రవృత్తి ఒక నెలవంక. వృత్తికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ ప్రవృత్తికి ఉండదు. మరో వక్త కవి గాబోలు. కవితాత్మక ఉపన్యాసం సాగుతోంది. వృత్తి సంగతి సరే, ప్రవృత్తి వ్యక్తిలో ఎలా ఏర్పడుతుంది, ఎలా కొనసాగుతుంది? మానవ ప్రవృత్తి సామూహికమా, వ్యక్తిగతమా? ముత్యాలనాయుడి మనసులో ప్రశ్నలు. వక్త దగ్గర సమాధానాలు లేవు. చాలామంది వక్తలు సంభాషిస్తారు, సమాధానాలు చెప్పరు. ముత్యాలనాయుడు తన గురించి ఆలోచించుకున్నాడు. తనకి ఈనాడు వృత్తి, ప్రవృత్తి వేర్వేరుగా లేవు, అన్నీ వృత్తితోనే. అప్పటికే గ్రామాలన్నిటా పరిచేస్తుడు కావటానా, అనేకులు తమ పశువుల చికిత్స కోసం నాయుడు చుట్టూ తిరగటానా, ఇక వృత్తి, ప్రవృత్తి ఒక్కటే అనుకున్నాడు. అలాగే కొనసాగాడు. శేష జీవితం కూడా సాఫీగా శాంతి సౌభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కొనసాగాలని ఒక వక్త కోరుకున్నాడు. శేష జీవిత కొనసాగింపే ప్రశ్నగా ఉంది ముత్యాలనాయుడికి. పిల్లలు, బంధువులు, స్నేహితులు శేష జీవితం మీద శేష ప్రశ్న వేయటమే. పూర్తిగా మీరు తీసేసుకున్నా ఓకే, ఇచ్చేస్తాను, లేదు పార్ట్నర్గా ఉండమంటే ఉంటాను, కానీ ఇది మాత్రం మూత పడకూడదు, మరొకటి చేతులు పడకూడదు, మీ చేతిలోనే ఇవి నడవాలా, నా కోరిక ఇది. ఒక వారం 10 రోజులుగా సత్యబాబు ప్రపోజల్ పెడుతూనే ఉన్నాడు. సత్యబాబుకి కోళ్ల ఫారం ఒకటి, గేదెల ఫారం ఒకటి ఉన్నాయి. సత్యబాబు ఈ 2 వ్యాపారంలో ఎదగటానికి పునాది వేశాయవి. వ్యాపారంలో ఎదుగుతున్న కొద్దీ సమాజ సేవ చేయాలన్న ఉబలాటం మొదలవుతుంది వ్యాపార శ్రేణుల వారికి. ఆ ఉబలాటం తీరటానికి రాజకీయాల్లోకి వెళ్ళాలి. రాజకీయాలు ఈ రోజుల్లో పెద్ద పెద్ద చొక్కాలు, సుర్వాలు, పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు, పెద్ద పెద్ద బంధుబలగాలు గాక పెద్ద పెద్ద మొత్తంలో ధనరాశులు ఉన్న వాళ్లతో నిండిపోయాయి. సత్యబాబుకి పెద్ద పెద్ద చొక్కా, సుర్వాలు ఉన్నాయి. పెద్దలు నిర్మించి వదిలివెళ్లిన భవంతి ఉంది, బంధుబలగం ఉంది. రాజకీయాల్లోకి రావడానికి కావలసిన అర్హతలన్నీ ఇంచుమించుగా ఉన్నాయి, ధనరాశులే తక్కువగా ఉన్నాయి. ఈ కోళ్ళు, గొర్రెలు, గేదెలతో ధనరాశులు అంత స్పీడుగా పెరగవని, సారా బిజినెస్సు, ఇసుక ర్యాంపు కాంట్రాక్టు, ఇంకా అటువంటి మరికొన్ని కాంట్రాక్టుల్లో స్పీడ్ డెవలప్మెంట్ ఉంటుందని గ్రహించుకొని అటువైపు మరలే ప్రయత్నంలో ఉన్నాడు. అలాగని తనకు పునాది వేసిన ఈ కోళ్ల ఫారం, గొర్రెల ఫారం వదలాలంటే మనసు పీకుతుంది.
ముత్యాల నాయుడు.

ఆ సత్యబాబు ప్రపోజల్ ముందు నచ్చింది. కానీ రైతుల ఇళ్ల చుట్టూ కళ్లాల్లోన పొలాల్లోన తిరుగాడే కోళ్ళు, గొర్రెలు, గేదెలు, సకల రైతు సహచర జీవులను ఆ రైతుకి, ఆ పరిసరాలకి దూరంగా పోషణ చేయటం ఆయనకెందుకో నచ్చలేదు. పోని మా దగ్గరకు వచ్చేయండి నాన్న, ఏమీ చెయ్యొద్దు, హాయిగా కూచోండి, మీ పెన్షన్ చాలును, చాలకుంటే మా సంపాదనుంది, కన్నబిడ్డల ప్రపోజలు. ఏమీ చేయకుండా కూచోవడం, దేనికోసం ఎదురు చూస్తూ కూచోవడం. ముత్యాలనాయుడు మనసు బాధతో మూలిగింది. బ్రతుకు చివరి మెట్టు మీద ఉన్నట్టు అనిపించింది. ఆ మెట్టు మించి పడిపోవడం ఒకటే మిగిలిన కర్తవ్యంగా కనిపించింది. సభాధ్యక్షుల ముగింపు ఉపన్యాసం. ముత్యాలనాయుడిది నిండైన జీవితం, పిల్లలు ప్రయోజకులు, హాయిగా శేష జీవితం గడిపేస్తారు అని దీవించి సన్మాన కార్యక్రమాన్ని ఆరంభించారు. తడితడి పూలదండలు, తడిలేని కరస్పర్శలు, శాలువాలు, ఫోటోఫోజులు, అభినందనల వాన కురిసింది. లోపల ఎన్నెన్నో కదలాడినాయి గుండెల్లో. పల్లె, బాల్యము, చదువు, ఉద్యోగము, పెళ్ళి, కుటుంబం అయిపోయినట్లేనా, చక్రం తిరిగేసినట్లేనా, ఈ తిరుగాటలో ఎన్ని పోగొట్టుకున్నాను, ఏవి పొందాను. ముత్యాలనాయుడు మనసు మూలిగింది. ఏవో మాట్లాడతాడనుకున్నారు అందరూ. ముత్యాలనాయుడు అందర్నీ చూస్తూ రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు. అదే అతని ప్రతిస్పందన. ఎవరైనా ఎప్పటికైనా లోకానికి నమస్కరిస్తూ మౌన నిష్క్రమణ కావలసిందే. సభ ముగిసింది. అక్కడికి వారం రోజుల తర్వాత ముత్యాలనాయుడు భార్యతో సహా పిల్లల దగ్గరకు వెళ్ళాడు. అదో మహానగరం. అనేక ప్రాంతాల, రాష్ట్రాల, దేశాల ప్రజలు ఏదో ఉపాధితో జీవించే నగరం. కిక్కిరిసిన జనసమూహమే గాని అందరూ ఒంటరులే. నగరం రోడ్లను చూస్తే ఏవో కలువురాని నదులు వాటి కవిగా ఎటేటో ప్రవహిస్తున్నట్టుంటాయి. పట్టపగలు ఏ రోడ్డు దగ్గర నిల్చున్నా చీకటిలో తెలియని నది ఒడ్డున నిల్చున్నట్టుంటుంది ముత్యాలనాయుడికి. నగరంలోని సంపద సౌకర్యాలు చూస్తే వాటికి ఏనాడు నోచుకోని పల్లెసీమలు గుర్తొస్తాయి. మహానగరంలో వారం గడిచింది. రోజూ సాయంత్రం మూడేళ్ల మనవడితో షికారు వెళ్లటం, పార్కులో కాసేపు కూర్చోవటం, తాతా మనవళ్ళు తరగని ఊసులాడుకోవటం, ఎగిరే విమానాన్ని, వెలిగే విద్యుత్ దీపాన్ని, కదిలే వాహనాన్ని, నిలువని మనుషుల్ని, ఎవరిని చూసినా ఏదో ఉత్సుకతతో ఏదో ప్రశ్న వేసేవాడు మనవడు. పార్కుకు వెళ్లే దారిలో ఒక పెద్ద భవంతి ఉంది. అది ఆ వీధిలోని భవంతులన్నిటిలోకి పెద్దది, ఖరీదైనది. దాన్ని చూసి మనవడు ప్రశ్నలు. అంత బిల్డింగ్ ఎవరిది? అందులో మనుషులే ఉంటారా? ఉంటే కనిపించరేం? కార్లు, కుక్కలు తప్ప మరొక అలికిడి లేని ఆ భవంతి గురించి ప్రశ్నించేవాడు. ముత్యాలనాయుడికి ఏమి చెప్పాలో తోచేది కాదు. తాత, అది చంద్రముఖి బిల్డింగ్. నేను బోవ తినకపోతే అమ్మ ఆ బిల్డింగులోకి తీసుకెళ్లి వదిలేస్తుంది అంటాది తెలుసా అని బిల్డింగ్ బోగట్టా చెప్పాడు. నువ్వు కానీ మందులు వేసుకోకపోయినా నానమ్మ నిన్ను ఆ బిల్డింగులోనే వదిలేస్తుందట అని కూడా చెప్పాడు మనవడు. ముత్యాలనాయుడికి నవ్వు వచ్చింది. కొన్ని పదాలు స్పష్టంగా, కొన్ని నత్తిగా, కొన్ని కత్తిరించి కబుర్లు కబుర్లుగా మాట్లాడే మనవడు ముద్దొచ్చాడు. ఎత్తుకొని ముద్దు పెట్టాడు. రోజూ ఇలా గడిపేస్తే చాలు కదా, మనవడి మురిపాల మొహంలోకి చూస్తూ తృప్తి పొందబోయాడు ముత్యాలనాయుడు. బాల్యానికి, వృద్ధాప్యానికి కొన్ని పోలికలేవో తెలిసొస్తున్నాయి ముత్యాలనాయుడికి. మనవడితో పార్కు వైపు నడుస్తూ సరిగ్గా ఆ బిల్డింగు దగ్గరే ఆగాడు. నిన్నటిదాకా మూసిన తలుపుల భవంతి ఈరోజు తెరిచి ఉంది. భవంతి ముందర పెద్ద గేటు తీసి ఉంది. పిల్లలు, పెద్దలు ఎవరెవరో లోపలికి వెళ్తున్నారు, లోపల నుంచి బయటకు వస్తున్నారు. సందడి సందడిగా ఉంది. తాతయ్య, చంద్రముఖి బిల్డింగ్ నిండా ఎందరున్నారో చూడు, వాళ్ళని వాళ్ళ అమ్మా నాన్నలు అందులో వదిలేస్తారా అని ప్రశ్నించాడు మనవడు. ముత్యాలనాయుడికి ఆశ్చర్యం వేసింది. మనవడిని తీసుకుని ఆ భవంతి గేటు ముందరకు నడిచాడు. ఆ భవంతి గేటుకి ఇరువైపులా ఒక స్త్రీ, ఒక పురుషుడు నిల్చున్నారు. నిండైన విగ్రహాలు, వింత కాంతి వార కళ్ళల్లో. సంపూర్ణ ఊరడింపునిచ్చే దరహాసాలతో, రండి రండి, వచ్చేవాళ్ళు మీకోసం, అందరికోసం ఒక ఉపయోగ వస్తువు తీసుకుని రావాలి, ఉపయోగ వస్తువుతో వచ్చేవారికే ప్రవేశార్హత అని ఆహ్వానిస్తున్నారు. ముత్యాలనాయుడికి క్షణకాలం ఇదంతా ఏదో మాయ అనిపించింది. భవంతి లోపల ఏముంది? ఆ ఉన్నదేదో తమకేమి ఉపకరిస్తుంది? ఉపకరిస్తుందో లేదో ముందుగా ఒక ఉపయోగ వస్తువు తాము తేవడమేమిటి? ఈ షరతేమిటి? ఈ ఆహ్వానమేమిటి? అంతా ఏదో మాయ, మర్మం, మోసం అని అనుకున్నాడు. కొద్దిసేపు మనసు గింజలాట తర్వాత ఏదో అడగాలనిపించి, అవును, తిరిగి వెళ్ళిపోయినప్పుడు మేము తెచ్చే ఉపయోగ వస్తువుని మేము తీసుకుపోవచ్చా అని ద్వారపాలకులను ప్రశ్నించబోయాడు ముత్యాలనాయుడు. ఆశ్చర్యంగా అక్కడ ఏ ద్వారపాలకులు లేరు. సంశయంగా అలా నిల్చుండిపోయాడు ముత్యాలనాయుడు. ముత్యాలనాయుడిని చూస్తూ మనవడు.

ఇంతవరకు శ్రీ అట్టాల అప్పలనాయుడు గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో చివరిగా కార్మికుల సంక్షేమ గీతం వింటారు.

ఇంతవరకు కార్మికుల సంక్షేమ గీతం విన్నారు. కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీరు ఇంతవరకు విజయవాడ కేంద్రం నుండి వెలువడినటువంటి కార్యక్రమాలు విన్నారు. సమయం 1:20 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యువత వినూత్నంగా ఆలోచిస్తూ సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4399 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామన్న గనుల శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఇక వార్తల్లోని వివరాలు. యువత వినూత్నంగా ఆలోచిస్తూ సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 52 విద్యార్థులకు బంగారు పతకాలు, 12,000 మందికి పైగా విద్యార్థులకు పట్టాలను అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ,
1: I deem it a privilege and honor to preside over the 63rd to 68th combined annual convocation of Sri Venkateshwara University Tirupati, one of the premier citadels of higher education and research in India since its establishment in 1954. As rightly said, this is second biggest university in our state. Rather, it is a celebration of knowledge, perseverance, discipline, aspirations and achievement.
0: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4399 రోజులను పూర్తి చేసుకోవడంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజా సంక్షేమం, దేశాభివృద్ది మధ్య సమతుల్యతను పాటిస్తూ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ మరింత బలమైన, సురక్షితమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన దేశంగా ఎదిగిందని పేర్కొన్నారు. అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున అభినందనలు తెలిపారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో విశేష పురోగతి సాధించిందని పేర్కొన్నారు. జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల విస్తరణలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు దేశ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాయని తెలిపారు. మరొకవైపు, వరుసగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసినందుకుగాను నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర అన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారిని మంత్రి ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత రెండేళ్లలో మౌలిక సదుపాయాలు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధి కల్పన వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ది పదంలో నడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొంటూ,
2: అన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మరి 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నాం. చాలా అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సూపర్ 6 కానీ, అలాగే వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ లో 25% మనకు రావడం అనేది ఇది చాలా సూపర్ పరిణామం. ముఖ్యంగా ఈ రాయలసీమ ఏరియాలో వాటర్ తీసుకురావడానికి మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి కానీ, యుద్ధ విమానాలు తయారు చేసే కర్మాగారం కూడా పుట్టపర్తి రావడం, ఇవన్నీ కూడా రాయలసీమ ఏరియాలో, అట్లాగే తిరుపతి చుట్టుపక్కల శ్రీ సిటీలో ఇవన్నీ కూడా చాలా పరిశ్రమలు వస్తున్నాయి. డెఫినెట్లీగా రాయలసీమ ఒక రత్నాల సీమగా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా మారుతుంది. అలాగే అన్ని జిల్లాలు కూడా సమగ్ర
0: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు, అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. విజయనగరం జిల్లాలోని శ్రీ రాజమన్నార్ గోపాలస్వామి దేవాలయంలో నిర్వహించిన ఆలయ యోగాలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కె వెంకటప్రసాద్ పాల్గొన్నారు. కడపలోని క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన కుటుంబ యోగా కార్యక్రమంలో 1000కి పైగా కుటుంబాలకు చెందిన 4000 మంది పాల్గొని ఆసనాలు వేశారు. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక యోగా శిబిరంలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ,
3: క్రమబద్ధమైన జీవితం గడపడానికి మనసుకి శరీరానికి కోఆర్డినేషన్

0: కోసం ఏవైతే మన యోగ పురుషులు ఋషులు మునులు మహానుభావులు అందరూ కొన్ని వేల సంవత్సరాలుగా ఒక క్రమబద్ధమైన జీవితం గడపడం కోసం మానవ సమాజానికి ప్రపంచానికి అందిన ఆ గొప్ప ప్రక్రియ యోగ ప్రక్రియ ప్రజల్ని జాగృతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మొదలెట్టారు. అందరికీ యోగాంధ్ర శుభాకాంక్షలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సూచించారు. నెల్లూరులో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశంలో మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డితో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు బైపాస్ రోడ్డులో సుమారు 8,61,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ప్రజల ప్రైవేటు భాగస్వామ్యం P4 విధానంలో సాలూరును అభివృద్ధి చేయనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
2: ఐరవ సాలూరు వెనక్కి 32 అడుగులు ఆంజనేయ స్వామి విగ్రహం పెడుతున్నాం. దాని ముందు ఒక పార్క్ పెట్టాలని అనుకున్నాం. అదంతా కూడా P4 విధానంలోనే. అలాగే మేము మళ్ళీ గాంధీ పార్క్ కూడా ఒక చక్కగా తయారు చేయాలి, వాకింగ్ ట్రాక్ తయారు చేయాలని అనుకున్నాం. అది కూడా P4 విధానంలో పెట్టుకుంటున్నాం. మీరు మేము మొత్తం అందరం కలిసి మనం సాలూరు నియోజకవర్గాన్ని అలాగే సాలూరు మున్సిపాలిటీని ముందుగా అభివృద్ధి చేయాలి. మాకు డంపింగ్ యార్డ్ కూడా ఆ ప్రాబ్లం లేకుండా అది కూడా క్లియర్ చేసుకుంటున్నాము. కాబట్టి అందరు కూడా ఇక్కడున్న సోదరి సోదరిమణులు అందరూ మన ఊరిని మనం డెవలప్ చేసుకోవడానికి మీ అందరి సహకారం కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ.
1: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రమాద ఘటన బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతి చెందిన కార్మిక కుటుంబాలతో పాటు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం ప్రమాద ఘటన బాధితులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఉక్కు కర్మాగారం కార్మికుల సమస్యలు ఉద్యోగ భద్రత అంశాలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్లో ఆయుష్ వైద్య విభాగం ప్రజలకు అందుబాటులోనికి వచ్చిందని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహమ్తేమ్ శాంతా సింగ్ తెలిపారు. ఎయిమ్స్ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆయుష్ వైద్య విభాగాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అహమ్తేమ్ శాంతా సింగ్ మాట్లాడుతూ ఆధునిక వైద్య విధానాలతో పాటు సాంప్రదాయ భారతీయ వైద్య విధానాలను సమన్వయం చేస్తూ సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించాలనే లక్ష్యంతో ఆయుష్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఎయిమ్స్ మంగళగిరి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తోందని, ఇకపై ఆయుష్ విభాగం ద్వారా కూడా మరింత విస్తృతమైన వైద్య సేవలు అందుబాటులోనికి రానున్నాయని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు పారిశ్రామిక అభివృద్ధి కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. విజయవాడలోని రతన్ టాటా హబ్లో నిర్వహించిన సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు MSME సామర్థ్యాల పెంపు కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కామర్స్, GST, ట్రేడ్ మార్కులు, డిజిటల్ మార్కెటింగ్, వ్యాపార అభివృద్ధి వ్యూహాలతో పాటు ప్రభుత్వ పథకాలు, మార్కెట్ అవకాశాలపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత వినూత్నంగా ఆలోచిస్తూ సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్న గనుల శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి మహిళల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: అక్క, జాబ్ దొరికింది.
5: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడంత షాపింగ్?
4: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
5: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
4: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
5: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
4: కానీ అక్క,
5: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
4: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
5: నిన్ను
6: ఆర్బీఐ చెబుతుంది
7: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
8: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా గర్భవతుల్లో తరచుగా ఎదురయ్యే సమస్యలు, ఆయుర్వేద వైద్యంలో పరిష్కారాలు డాక్టర్ కొండ పూర్ణరాజేశ్వరి గారితో పరిచయం వింటారు.
9: డాక్టర్ కొండ పూర్ణరాజేశ్వరి గారు నమస్కారం అండి.
10: నమస్తే అండి.
9: డాక్టర్ పూర్ణరాజేశ్వరి గారు, మీరు ఆయుర్వేద వైద్య నిపుణులుగా వైద్య సేవలు అందిస్తున్నారు కదా.
10: అవునండి.
9: ముఖ్యంగా గర్భవతులు కొందరు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కారణాలు ఏమైనప్పటికీ వాళ్లకు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, అవగాహన లేమి కావచ్చు, కొన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి సరి అయినటువంటి అవగాహన లేక నాటు వైద్యాలు, నాటు చిట్కాలు ఇలాంటివి కూడా పాటిస్తూ ఉండటం, అట్లాగే కాన్పు సమయంలో మంత్రసానితో కాన్పు చేయించుకోవడాలు ఇప్పుడు దాదాపుగా లేదు. ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తోంది, ఆసుపత్రిలోనే కాన్పు చేసే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన నిజంగా ఒక అమృత తుల్యం లాంటిదని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, కన్సీవ్ అయిన మొదటి నెల నుండి ప్రసవం అయ్యే వరకు వీళ్ళు అసలు ఎలాంటి సమస్యలు ఏదైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుందా? అసలు సమస్యలు అనేది పక్కన పెట్టినా వాళ్ళు ఆరోగ్యకరంగా మంచి ఆహారం తీసుకోవాలి, చక్కటి వ్యాయామం చేయాలి, ఆనందకరంగా ఉండాలి ఇలా చెబుతుంటారు డాక్టర్ గారు.
10: కరెక్ట్.
9: సో మొట్టమొదట కన్సీవ్ అయిన నెల నుండి ఎలాంటి సమస్యలు అంటే అంటుంటారు, గర్భం నిలవలేదండి, అబార్ట్ అయిందండి, ఇవి కూడా వింటుంటామండి. ఇట్లా అసలు మొదటి నెల నుంచి ప్రసవం అయ్యే వరకు ఏ రకమైన సమస్యలు సాధారణంగా వస్తుంటాయి, దానికి కారణాలు ఏమై ఉంటాయి చెప్పండి ముందు.
10: గర్భవతుల గురించి ఆయుర్వేద పరిరక్షణ అనేది చాలా మంచి టాపిక్. అయితే ఒక్క విషయం, ఒక స్త్రీగా నేను చాలా గర్వించదగ్గ ఒక విషయం మాత్రం ముందుగా అది చెప్పాక మిగిలింది స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగినటువంటి అవకాశం భగవంతుడు స్త్రీకి మాత్రమే ఇచ్చాడు. సో ప్రతిసృష్టి చేయాలంటే ఎవరి వల్ల కాదు, ఒక స్త్రీమూర్తి వల్లనే అవుతుంది. సో అందుచేత ఈ గర్భిణీ పరిచర్య అనేది ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాగే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి విహారం చేయాలి, ఎటువంటి ఔషధాలు చేసుకోవాలనేది చాలా స్పష్టంగా, చాలా కూలంకుషంగా, చాలా చక్కగా ఆయుర్వేద శాస్త్రంలో చరకాచార్యుల వారు, సుశ్రుతాచార్యుల వారు, హారీత సంహితాచార్యుల వారు, కాశ్యప సంహిత, అష్టాంగ హృదయం వీటన్నిటిలో కూడా చాలా వివరంగా చాలా చక్కగా చెప్పబడింది. 5,000 సంవత్సరాల నాటి క్రిత ఆయుర్వేదంలో మాసానువాస పరిచర్య అని చెప్పేసి గర్భిణీ పరిచర్య గురించి చాలా చక్కగా వివరించబడింది. అందులో మనకేంటంటే షోడశోపచారాలు అనేవి మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. సో ఈ గర్భిణీ పరిచర్యలోనే మనకి 3-4 షోడశోపచారాలు రావడం అనేది చాలా విశిష్టమైనటువంటి విషయం. అంటే మన జీవితం అంతా కలుపుకుంటే 16 ఉపచారాలు, షోడశోపచారాలు చేస్తే అందులో 4 వరకు మనకి అమ్మాయి ప్రెగ్నెన్సీకి ముందు నుంచి డెలివరీ అయ్యే లోపల 4 కార్యక్రమాలు జరుగుతాయి. 4 ఉపచారాలు చేస్తున్నాం అంటే ఎంత అవసరమైనది అనేది ఎంత స్పష్టంగా చెప్పారనేది మనం అర్థం చేసుకోవాలి. సో షోడశోపచారాల్లో ఫస్ట్ ఏంటంటే గర్భాధాన కార్యక్రమం. అంటే మ్యారేజ్ అయిన వెంటనే గర్భాధాన కార్యక్రమం అని చెప్పేసేసి పిల్లలిద్దరికీ కూడా

తేవడానికి ఎలా వస్తుంది, ఎలాగా అవకాశం ఉంది. తర్వాత ఆ టైంలో మనం దేవతలను కూడా పిలిచి వాళ్ళ చేత వీళ్ళని దీవింపచేసి మనందరూ పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళకి కొబ్బరి బొండాలు, పళ్ళు, స్వీట్స్ అన్నీ ఇచ్చి పెద్దవాళ్ళ దీవెనలు తీసుకోవడం అంత చక్కగా మన భారతీయ సాంప్రదాయంలో ఉన్నాయి. అలాగే గర్భధారణ కార్యక్రమం తర్వాత షోడశోపచారాల్లో గర్భిణీ పరిచర్య కూడా వస్తుంది. గర్భిణీ పరిచర్యలో తర్వాత సీమంతం కార్యక్రమం కూడా ఉంటుందండి. సో అదేంటంటే మనకి తల మీద ఇక్కడ సీమని అని ఒక ధమని ఉంటుంది, దాని మీద భర్త ఇలాగా చేతితోటి ఇలా ప్రెస్ చేయడం వలన స్త్రీకి ఒక రకమైనటువంటి రిలాక్సేషన్ వచ్చి డెలివరీ

ఇంపార్టెంట్ ఏంటంటే ఇది అనమాట. సో గర్భిణీ పరిచర్య, గర్భం రావడం అనేది అమ్మాయికి చాలా ముఖ్యమైనటువంటిది. అందుచేత ప్రతి నెల మాసానుమాస పరిచర్య అని ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. అంటే గర్భిణీ వచ్చిన ప్రతి నెలకి మనలో ఏ రకమైనటువంటి మార్పు వస్తుంది, దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ముఖ్యంగా ఏంటంటే 50% గర్భిణీ తీసుకునేటువంటి ఆహారం మీదే ఆధారపడి శిశువు ఆరోగ్యం కానీ ఆనందం కానీ ఉంటుంది. మీరు అన్నారు ఆనందకరమైన డెలివరీ అని అన్నారు కాబట్టి చెప్తున్నాను. సో మన ఆరోగ్యం ఆనందం రెండు కూడా ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పబడింది, గర్భిణీ పరిచర్యలు కూడా అన్నమాట. సో మొదటి నెల ఏంటంటే లోపల గర్భం అనేది శ్లేష్మ రూపంలో ఉంటుంది. శ్లేష్మ అంటే జస్ట్ మ్యూకస్ జెల్ లాగా స్మాల్ ఫామ్లో మ్యూకస్, అది ఆ టైంలో వాతం ఎక్కువగా ఉంటుంది శరీరంలో. సో వాతం తగ్గడం కోసం పాలు ఎక్కువ తాగాలి అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. సో పాలు అంటే ఇప్పుడు మనం వాడుతున్న ప్యాకెట్ పాలు కాదు, ఆవు పాలు బెస్ట్. ఆవు పాలు లేని వాళ్ళు గేదె పాలు, అవి కూడా ఇంజెక్షన్స్ లేని, ఇప్పుడు హార్మోన్స్ ఇంజెక్షన్స్ తోటి గేదెలు పాలు ఇస్తున్నాయి కదా, అలా కాకుండా న్యాచురల్గా వచ్చేటువంటి పాలు రోజు తప్పనిసరిగా తీసుకోవాలి మొదటి నెలలో. రెండో నెలలో పాలతో పాటుగా కొంచెం నెయ్యి కూడా వేసుకుని తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత మూడో నెలలో కొంచెం వాంతులు అవ్వడం ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయి. సో ఆ టైంలో ఏంటంటే కొంచెం శిశువు ఎదుగుదల కూడా బాగానే పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో నెయ్యితో పాటుగా కొంచెం ఆయుర్వేద మందులు కూడా యాడ్ చేసుకుని కొంచెం పాయసం లాంటివి తీసుకోవడం, పాలతో చేసిన పాలు. అంటే ప్రతి నెల కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు, డెలివరీ అయ్యాక చైల్డ్కి మిల్క్ ఇస్తాం కదా, అప్పటి వరకు పాలు అనేవి ఇంచుమించుగా రోజుకి 1/2 లీటర్ నుంచి 1/2 లీటర్ పాలు తాగొచ్చండి తల్లి. అప్పుడు ఏంటంటే లోపల శిశువుకి రసరక్త మాంసం ఏదో అస్థి మధ్య శుక్రం అని చెప్పేసి 7 స్టెప్స్ ఆఫ్ మన బాడీ ఫామ్ అవడం ఉంటుంది అనమాట. రసం అంటే ఫస్ట్ నెలలో శ్లేష్మం అన్నాం కదా, అలా శ్లేష్మ రూపంలో ఉంటుంది. రెండో నెలలో రక్తం కింద తయారవుతూ ఉంటుంది అనమాట. మూడో నెలలో కొంచెం మాంసం ఫామ్ అవుతుంటుంది. సో మాంసం ఫామ్ అయ్యేటప్పుడు కొంచెం మనం సూప్స్ లాంటివి తీసుకోవచ్చు, నాన్ వెజ్ తినగలిగే వాళ్ళు, లేదంటే ఇంకా పరమాన్నం లాంటివి, పాయసం లాంటివి తీసుకోవచ్చు. నాలుగో నెలలో పాలతో పాటుగా స్పెసిఫిక్గా నాలుగో నెలలో వెన్నను తీసుకోమని చెప్పారు. ఎంత స్పెసిఫిక్, ఇంకే నెలలోని చెప్పాలి, ఆ ఒక్క నెలలోనే చెప్పారు. సో ఇంత మంచి డైట్ కేర్ అనేది ఆయుర్వేద సిద్ధాంతంలోనే ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి పిల్లలకి ఇవి అవసరం. సో ఇప్పుడు మంచి ప్రెగ్నెన్సీ కావాలన్నా, మంచి పిల్లలు పుట్టాలన్నా కూడా మెయిన్ తల్లి పాత్రలోనే ఉంది. తల్లి సరైనటువంటి ఆహారం తీసుకోవడం, తల్లి సరైనటువంటి విహారం, విహారం అంటే బయట పచ్చని చెట్ల మధ్యన తిరగడం, ప్రాణాయామం చేసుకోవడం, యోగా, యాంటీనేటల్ యోగా కూడా ఇప్పుడు చాలా బాగుంది కదండి, అలాగే మెడిటేషన్ చేసుకోవడం, అలాగే దేవుణ్ణి ఎక్కువగా స్మరించడం, పెద్దలేడల గౌరవం కలిగి భక్తి కలిగి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు తీసుకుంటూ ఉండడం. సో అంటే అంత ప్రెగ్నెన్సీ కేర్ టైంలో, యాంటీనేటల్ కేర్ పీరియడ్లో అమ్మాయికి అంత మంచి అవకాశం ఉంది. యద్భావం తద్భవతి అంటుంటాం కదా భారతీయ. సో అందులో ఏంటంటే మనం ఎలా అనుకుంటే అలాంటి పిల్లల్ని కనవచ్చు. డిజైనర్ బేబీ అంటాం, పెళ్ళికి డిజైనర్ కాస్ట్యూమ్స్ ఉంటాయి, డిజైనర్గా రకరకాలవన్నీ చేయించుకుంటాం, డిజైనర్ జ్యువెల్స్ చేయించుకుంటాం, ఆర్నమెంట్స్ ఇవన్నీ ఉంటాయి, ఇల్లు కూడా డిజైనర్స్ టైప్లో ఎలా కావాలంటే అలా కట్టించుకుంటాం. కానీ అసలు ఇంపార్టెంట్ అయింది మన జీవితంలో ముఖ్యమైనది నెక్స్ట్ జనరేషన్. సో నెక్స్ట్ జనరేషన్ని ఆరోగ్యంగా పుట్టించడం అనేది తల్లి చేతుల్లో, గర్భిణీ చేతుల్లోనే ఉంది. కాబట్టి అమ్మాయి తన పాత అలవాటు, ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నా కానీ ఈ ప్రెగ్నెన్సీ టైంలో మంచి ఆహారం తీసుకోవడం అనేది మాత్రం ఒక ఆయుర్వేద డాక్టర్ గైడెన్స్లో తీసుకుంటే కనుక అద్భుతమైన పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. మనకు ఎలా కావాలంటే అలా, మంచి కలర్ కావాలంటే కలర్, మంచి హైట్ కావాలంటే హైట్, మంచి మేధస్సు. ఇంతకుముందు ఏంటంటే వంశం చూసుకుని, వంశంలో ఇంత తెలివైన వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ జనరేషన్ కూడా తెలివైన పిల్లలు పుడతారు, మిగిలిన వాళ్ళందరూ దద్దమ్మలు అని అనుకునేవాళ్ళు. కానీ లేటెస్ట్ రీసెర్చ్, వెస్ట్రన్ రీసెర్చ్ ఏంటంటే 54% తల్లి చేతుల్లోనే ఉంది పిల్లల తెలివితేటలు కానీ, మేధస్సు అంటాం ఆయుర్వేదంలో, అంటే ఇంటెలిజెన్స్ ఐక్యూ అంటాం కదా, ఎమోషనల్ ఈక్యూ కూడా, ఎమోషనల్ కోషెంట్ కూడా అంతా కూడా తల్లి చేతుల్లోనే ఉంది. సో తల్లి ఎటువంటి ఒత్తిడి లేకుండా, స్ట్రెస్ఫుల్ లైఫ్ లేకుండా హ్యాపీగా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉంటే గనక డెఫినెట్గా మంచి ఆరోగ్యకరమైనటువంటి శిశువులు కలుగుతారు. కాబట్టి తల్లి మినిమం తీసుకోవాల్సిన కేర్, ఇందాక మనం అనుకున్నట్లుగా ఆహారం, విహారం, ఇవన్నీ ఔషధాలు కూడా ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. అంటే వాత శామకాలు తీసుకోవాలి, ఒక్కొక్క నెలలో వాతం తగ్గేలాగా, బ్రహ్మణంగా ఉండేలాగా,
అంటే బలం ఇచ్చేగా ఇవన్నీ కూడా తీసుకోవాలన్నమాట. అందులోనే ఆయుర్వేదంలో కొన్ని రకాలైన బృహతి అనేటువంటి మొక్క ఉంటుంది, అది కూడా లాస్ట్ ట్రైమిస్టర్ అంటాం కదా, థర్డ్ ట్రైమిస్టర్ అది తీసుకుంటే ఏంటంటే మనకి బాడీలో స్టెరాయిడ్ వాడితే ఎలాంటి మంచి మార్పులు వస్తాయో అలాంటి మార్పులు మొక్కల ద్వారానే వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. సో మనకు ఆయుర్వేదంలో సెకండ్ ట్రైమిస్టర్ ఏం తీసుకోవాలి, ఫస్ట్ ట్రైమిస్టర్లు ఏం తీసుకోవాలి, థర్డ్ ట్రైమిస్టర్లో ఏం తీసుకోవాలి, ఎలాంటి చర్యలు పాటించాలి అనేది చాలా విశిష్టంగా చాలా

0: చక్కగా చెప్పబడింది.
1: డాక్టర్ పూర్ణరాజేశ్వర్ గారు, కొందరు అరుదుగా చెబుతుంటారు గర్భం నిలవలేదండి, అబార్ట్ అయిందండి, ఇది వింటు ఏది 2వ నెలలోనో 3వ నెలలోనే కూడా వింటుంటామండి. ఇది ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? కొందరు అంటారు బాగా వేడి చేసిందండి అందుకు జరిగి ఉండొచ్చు అని ఇలా అంటుంటారు డాక్టర్ గారు, మీరేమంటారు దీన్ని?
0: అది కరెక్ట్ అండి, వేడి చేయడం వలన అబార్షన్స్ జరగడం అనేది సహజం. ఎందుకంటే మనకి ఆయుర్వేదంలో చెప్తారు, ముందుగానే గర్భిణీ రావడానికి ముందుగానే మనం ఒక 3 to 6 months ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ అంటే ఏ సీజన్లో ఏ ఋతువులో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. అంటే మరీ ఎండల్లో అంటాం, అంటే గ్రీష్మ ఋతువు అంటాం కదా, గ్రీష్మ ఋతువులో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కరెక్ట్ కాదు. మేబీ ఆ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి అలా మిశ్ర అబార్షన్ వేడి వలన అబార్షన్స్ అవ్వచ్చు. సో అందుకని మనకి వర్ష ఋతువు నుంచి శరద్ ఋతువు, హేమంత ఋతువు, వసంత ఋతువు వరకు 10 నెలలు బాగానే ఉంటుంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే మనకి ఈ హేమంత ఋతువులో కన్సెప్షన్ ప్లాన్ చేసుకున్నా కూడా చాలా మంచిది. సో వేడి వలన మిశ్ర అబార్షన్స్ అవ్వడానికి ఒక అవకాశం ఉంది. అలాగే తల్లికి ఉండే ఆహారపు అలవాట్లు, కొంతమంది మంచి ఆహారం అలవాట్లు ఉండదు, అంటే ఏది పడితే అది రుచిగా ఉండేదని తినేస్తుంటారు, పచ్చళ్ళు కారప్పళ్ళు అవి తింటూ ఉంటారు, మసాలాలు ఎక్కువ, నాన్ వెజ్లు ఎక్కువ, చికెన్ ఫుడ్స్ బయట దొరికేవి, ఇప్పుడు మోస్ట్ కామన్ కదండి, చాలా టేస్టీగా ఉంటుందేమో బహుశా ఆ టేస్ట్కి అట్రాక్ట్ అయ్యి తినేస్తూ ఉంటారు. 3 పూట్ల బయట నుంచి తెప్పించుకుని తినేవాళ్ళు యువతలో మోస్ట్ కామన్ అయింది. దాంతోపాటుగా ప్రెగ్నెన్సీలో కూడా అవి తినకూడదు అనే విషయం అమ్మాయిలకు తెలియదు. అందరికీ ఎవరికైనా సరే ఉన్నంతలో మంచి ఆరోగ్యకరమైన ఆనందకరమైన శిశువుని జన్మనివ్వాలని ప్రతి తల్లికి ఉంటుంది కోరిక, కానీ వాళ్ళకి తెలియక ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తే ఎవరు వినే స్టేజ్లో లేరు. సో మిశ్ర అబార్షన్స్కి ప్రస్తుతం జీవన విధానం వల్ల జెనెటికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి, దాని వల్ల మిశ్ర అబార్షన్స్ అవడానికి అవకాశం ఉందండి.
1: తర్వాత డాక్టర్ గారు, ఈ వేవిళ్ళు అనే విషయంలో కొందరికి అసలు నాన్ స్టాప్ గా వేవిళ్ళు అవుతుంటాయి, మరీ ముఖ్యంగా తొలికాన్ పప్పుడు అనుకుంటా ఎక్కువ అంటుంటారండి, అధికంగా అలా అవుతున్నప్పుడు వెంటనే ఆయుర్వేదం ఏం పరిష్కారం చెప్తుంది, ఏమన్నా వాడాలనా ఆగడానికి, లేకపోయినా కొంచెం భరిస్తే మంచిదేనా?
0: ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి, చాలా మందికి అమ్మాయిల అబ్బాయిల్లో మోస్ట్ కామన్ ఏంటంటే పాలు పెరుగు వాడడం అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ మందికి తింటున్నారు, చాలా మంది వాడలేదు. అసలు పాలంటే చూసిన వెంటనే వాంతి చేసుకోవడం, పెరుగు అంటే అసలు దగ్గరికి రానిపోవడం ఎక్కువ చూస్తున్నాం అనమాట. సో దాని వలన ఏమవుతుందంటే వాళ్ళకి లోపల ప్రోబయోటిక్స్ ఉండవు. సో పాలల్లో పెరుగులో ఉన్నంత ప్రోబయోటిక్స్ ఫుడ్స్ ఇంకేం లేవు. సో అవి లేకపోయేసరికి ఏంటంటే లోపల ఎసిడిటిక్ ఇది పెరిగిపోతుంది, ఎసిడిక్ టెండెన్సీ పెరిగిపోయి ఆ హైపర్ ఎసిడిటీ వలన వాళ్ళకి లోపలంతా వేడి వచ్చేసేసి వాంతి అయిపోవడానికి, అనేజీగా ఉండడం, ఇవన్నీ కూడా మోస్ట్ కామన్. సో తప్పనిసరిగా పాలు పెరుగు వాడడం అనేది ప్రతి అమ్మాయి చిన్నప్పటి నుంచి అలవాటుగా చేసుకుంటే ఈ వేవిళ్ళు పెద్ద బాధ పెట్టవు. ఒకవేళ అలా వేవిళ్ళు అవుతున్నా కూడా ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, కానీ ప్రతి వాళ్ళు తప్పనిసరిగా వాడాలి. కానీ పాత రోజుల్లో ఆయుర్వేద శాస్త్రంలో ఇంత వేవిళ్ళు గురించి ఇంత లేదు, ఎందుకంటే అప్పుడు అంత సఫరింగ్ ఉండేది కాదు. ఇప్పుడు మన ఆహారపు అలవాట్లు మారుతున్న కొద్దీ ఈ హైపర్ ఎసిడిటీ వలన వేవిళ్ళు ప్రాబ్లం పెరుగుతుంది.
1: గర్భిణీ సమయంలో ఏదైనా చిన్న సమస్య ఏర్పడినట్లయితే సరే డాక్టర్ దగ్గరకు వస్తారు, మందులు వాడతారు, కానీ గర్భిణీ సమయంలో మందులు వాడకూడదు, వేరే ఏ రకమైనటువంటి మందులు వాడకూడదని అంటుంటారు డాక్టర్ గారు, మరి అక్కడ ఇబ్బంది ఉంటే వాడొచ్చా లేకపోతే డాక్టర్ పర్యవేక్షణలో పర్వాలేదా, మీరేమంటారు?
0: అంటే నన్ను అడిగితే యాజ్ ఏ డాక్టర్గా ఆయుర్వేద డాక్టర్ వాడకుండా ఉండడం మంచిదండి. అంటే టు బి ఫ్రాంక్ నా సొంత ఎక్స్పీరియన్స్లో నేను ఒక్క టాబ్లెట్ కూడా వాడలేదండి. నేను యాంటీనేటల్గా ఉన్న టైంలో ఒక్క టాబ్లెట్ కూడా, ఐరన్ కానీ, కాల్షియం కానీ, బి కాంప్లెక్స్ కానీ ఏమీ వాడలేదు. నేను డెలివరీ అయ్యే రోజును కూడా నేను ఓపీకి వెళ్ళిపోయాను, పేషెంట్స్ని చూసేసుకున్నాను, 2 అవర్స్లో డెలివరీ అయిపోయాను, నార్మల్ డెలివరీ. సో ఎందుకంటే ఎక్సర్సైజ్ మానకూడదు, మన ప్రొఫెషన్ ఆపుకోవక్కర్లేదు, స్ట్రెస్ లేకుండా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి, చెట్ల మధ్యన తిరుగుతూ ఉండాలి. రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు చెట్లు అవి బాగుండే, సో రౌండ్స్ తిరుగుతూ మధ్య మధ్యలో ఆగుతూ గాలి పీల్చుకుంటూ అట్లా ప్రాణాయామం చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ మన పురాణాలు వింటూ అన్నమాచారి కీర్తనలు వింటూ ఇవన్నీ చేసుకున్నాను. నేను అప్పట్లో నాకు పెద్దగా తెలిసి తెలియకపోయినా నాకు తోచినట్లుగా నేను అలా చేసుకున్నాను కాబట్టి మా బాబైతే డిజైనర్ చైల్డ్ అవుతుంది. సో ప్రతి అమ్మాయి కూడా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆయుర్వేదం గురించి మంచి మంచి అవేర్నెస్ వచ్చేలాగా చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎన్నెన్నో మంచి మంచి పథకాలు పెడుతున్నారు, కొన్ని ఆశయాలు ఉన్నాయి. సో అప్పుడు ఇంకా అమ్మాయిలకి మంచి ఉపయోగం ఉండేలాగా, ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఏంటంటే తల్లి దగ్గర ఉండడం మంచిదండి. ఆడపిల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి పుట్టింట్లో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి మనస్సు చాలా ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఎటువంటి ఇవి ఉండవు. ఆనందకరమైన శిశువు, ఆరోగ్యకరమైన శిశువు కలగడానికి అవకాశం ఉంది.
1: ధన్యవాదాలు డాక్టర్ కొండా పూర్ణరాజేశ్వర్ గారు.

0: నమస్కారం అండి.
1: నమస్తే అండి.
2: మీరింతవరకు గర్భవతుల్లో తరచుగా ఎదురయ్యే సమస్యలు, ఆయుర్వేద వైద్యంలో పరిష్కారాలు ఈ అంశం గురించి డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారితో పరిచయం విన్నారు.
3: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
3: బిర్యానీ ఆకు వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బిర్యానీ ఆకులను మనం ప్రతి నెలా కూడా ఎక్కువగానే కొంటూ ఉంటాము. కానీ వాటిని బిర్యానీ చేసినప్పుడు లేదా పలావ్ చేసినప్పుడు తప్ప మళ్ళీ దాని సంగతే గుర్తుకు రాదు. ఈ ఆకులను ఈ రోజుల్లోనే కాదు, రోమన్ల కాలం నుంచి కూడా వంటల్లోనూ సంప్రదాయ వైద్యంలోనూ వాడుతున్నారు. ఆరోగ్యపరంగా ఇది ఎన్నో మంచి ప్రయోజనాలు మనకి కలగజేస్తుంది. ఈ బిర్యానీ ఆకు అజీర్తికి మంచి మందులా పనిచేస్తుంది. పోషకాలు వంట బట్టేందుకు తోడ్పడుతుంది. 1/2 లీటర్ నీళ్లలో 4-5 బిర్యానీ ఆకులు చిన్న అల్లం ముక్క వేసి 1/4 వంతు అయ్యే వరకు మరిగించి చల్లారాక తేనె కలిపి రోజుకు 2 సార్లు కనుక తీసుకుంటే జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరు మెరుగుపడుతుంది. పైగా మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడవు. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ గుణాల కారణంగా 2 లేదా 3 ఆకుల్ని నీళ్లలో వేసి బాగా మరిగించి ఆవిరిని పీల్చడంతో పాటు ఆ నీటిలో బట్టను ముంచి ఛాతీ దగ్గర రుద్దుకున్నట్లయితే శ్వాసకోశ వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది. దీనికి తోడు దగ్గు, జలుబు, జ్వరాలు కూడా తగ్గుతాయి. ఈ నీళ్లను 1/4 వంతు అయ్యే వరకు మరిగించి తాగినా కూడా చాలా మంచిది. ఇక తలనొప్పితో బాధపడేవారు ఈ ఆకుల్ని మెత్తగా రుబ్బి నుదురి కనుక పట్టిస్తే ఫలితం ఉంటుంది. అలాగే చుండ్రు సమస్యతో బాధపడేవారు ఈ ఆకుల్ని నీళ్లలో వేసి నానబెట్టి ఆ తరువాత వాటిని తీసి మాడు మీద బాగా రుద్దాలి. ఇక తరువాత తలస్నానం చేస్తే ఈ ఆకులోని పదార్థాల కారణంగా చుండ్రు తగ్గిపోతుంది. ఈ ఆకుల్లోని పార్థినోలైడ్ అనే ప్రత్యేక ఫైటోన్యూట్రియంట్ కీళ్లనొప్పుల వల్ల వచ్చే నొప్పిని కానివ్వండి, మంటని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే ఆయా నొప్పులతో బాధపడే వాళ్ళు దీన్ని కనుక ఆహారంలో భాగంగా చేసుకున్నా లేదా ఆకుల్ని మరిగించిన నీటిని తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆకుల్లోని కెఫిక్ ఆమ్లం, రూటీన్ అనే పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ఇంకా ఇందులోని కొన్ని పదార్థాలు క్యాన్సర్ నివారకంగా కూడా పనిచేస్తాయని శాస్త్రజ్ఞుల యొక్క పరిశోధనల్లో తేలింది. ఈ ఆకుల్ని పొడి చేసి 4 రోజుల పాటు 1/2 టీ స్పూను చొప్పున పరకడుపున గనక తీసుకున్నట్లయితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఈ ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి ఆ వాసన పీల్చడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గిపోతాయి. గరం మసాలాను ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళు చెక్క, లవంగ, ఇలాచీలు, ధనియాలు, జీలకర్రతో పాటు కొన్ని బిర్యానీ ఆకులను కూడా వేసి వేయించి పొడి చేసి పెట్టుకొని వాటిని కూరల్లో కనుక వేసుకున్నట్లయితే కూరలకి మంచి రుచి వస్తుంది. ఈ ఆకుల్ని ఏదో రకంగా ఎక్కువగా వంటకాలలో వాడుకోవడంతో పాటు ఆకుల్ని మరిగించిన నీటిని టీ రూపంలో తీసుకున్నా కూడా చాలా మంచిది. విన్నారు కదండి బిర్యానీ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు.
0: మీరింతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో అనంతరం హిందీలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి. ఐ యామ్ అనుజ కుమార్ విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. Prime Minister Narendra Modi sets record as India's longest serving elected Prime Minister. Cabinet passes a resolution applauding the historical achievement. Union Cabinet clears development projects worth more than 4,700 crore rupees, including extension of Ahmedabad Metro and government office and residential complexes in Amravati. NDA to meet in New Delhi to celebrate Prime Minister's achievements and completion of 12 years of government. Iran carries out attacks against US bases in Jordan and other targets in Gulf. US responds.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు.
4: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
5: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
4: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
5: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
4: వేరే మార్గాల కోసం వెతకండి,
5: ఆకాశవాణిని సంప్రదించండి.
4: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
5: వివరాలకు ఫోన్స్ 0402321-5163, 2321-5164.
4: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. టీన్ టైం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట ఆ గలే లగ్జా. ఈ చిత్రానికి కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ గానం చేశారు.

0: है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమంలో తరువాత దిల్ చాహతా హై ఈ చిత్రానికి శంకర్ మహదేవన్, షాన్, కేకే పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన యువలయ కార్యక్రమంలో నేనడగబోయే ప్రశ్నలకు 0866 24 888 12 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆల్రెడీ శ్రోతలు గుడ్ ఈవినింగ్ అని పెట్టేస్తూ ఉన్నారు. మరి కార్యక్రమం స్టార్ట్ చేద్దామా? నేను అడగబోతున్న మొదటి ప్రశ్న, మొట్టమొదటిసారిగా సైకిల్ను ఎవరు కనుగొన్నారు? సైకిల్ అనగానే మనం ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్న సైకిల్స్ గుర్తొస్తాయి కదా మనకి. కానీ ఎన్నో రూపాంతరాలు చెందిన తరువాత ఇప్పుడు మనం నడుపుతున్న సైకిల్స్ చూస్తున్నాం. కానీ అంతకుముందు ఇవి చాలా ఇదిగా ఉన్నాయండి సైకిల్స్. ఆ సైకిల్ను మొట్టమొదటిసారిగా ఎవరు కనుగొన్నారు? ఓకేనా? ఆ పేరు తెలిస్తే 0866 24 888 12 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం మహారథి చిత్రం నుంచి ఒక పాట విందాం.

మొదటి సైకిల్ను ఎవరు కనుగొన్నారు అని అడిగాను కదా, మరి ఈ ప్రశ్నకి సమాధానాలు చూద్దాం. ముందుగా మనకి కరెక్ట్ సమాధానంతో వాట్సాప్ చేశారు, ప్రపంచంలోనే మొట్టమొదటి సైకిల్ను ఆన్సర్ ఇక్కడ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఎవరు పంపించారంటే ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హరినాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలులంక, అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ, ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజన్న, సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుంచి వేముల పరశురాములు, పద్మ కరెక్ట్ ఆన్సర్ అండి. వరగంటి, బదరీ, విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి, సిద్ధవటం, కడప జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తరువాత ఫణిరాజ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్, బౌరంపేట నుండి సంతోష్ కుమార్, సుప్రియ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కొత్తపేట, గుంటూరు నుంచి షేక్ మహమూబ్, సుభాని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. నెక్స్ట్ నాగమణి, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పిఎస్ లక్ష్మి, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి.

గాంధీ మార్కెటింగ్ కుల నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, హేమలత, కరీముల్లా, తయ్యూబ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. పాత గుంటూరు నుండి రవిశంకర్, విజయలక్ష్మి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ విజయ్ శేఖర్, నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కృష్ణప్రసాద్, తాడేపల్లిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షరకృప కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్, దోనకొండ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేదునూరు కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. మధుసూదన్ రెడ్డి, పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత్, శ్రీవత్స, హైదరాబాద్, సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరా కనకారావు, పార్వతి, వీరభద్రాపురం నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ ప్లీజ్ మేడం, ఇప్పుడే రేడియో సెట్ చేశామంటున్నారు. ఓకే అండి. మొట్టమొదటి సైకిల్ను ఎవరు కనుగొన్నారు, అంటే మొదటిగా సైకిల్ని ఎవరు కనుగొన్నారు, ఓకేనా? సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. నారాయణ, ఎడ్లవల్లి గ్రామం, రాచర్ల, ప్రకాశం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర, ఇనమడుగు నుండి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మదీనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనురాధ గారు క్వశ్చన్ వినుంటారు కదా, ఓకేనా, ఆన్సర్ పంపించండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్, సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్, విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ, జయలక్ష్మి, తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

పంపించారు? మహేంద్ర తెనాల్ నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రమా మనోహర్, తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ, పేరు పంపించలేదండి. ఏ సంవత్సరంలో కనుగొన్నారో పంపించారు కానీ పేరు పంపించలేదు. ఓకేనా? నెక్స్ట్ వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కేవీరావు, తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా నుంచి శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. లతా, సుహాస్, హోస్కాట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పండా, లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకొల్లు నుండి శ్రీనివాసరావు, లక్ష్మీ, శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మీ, హారిక, భవిష్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. పద్మావతి, ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. క్యాదర్ వీరేష్, రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా? నేను అడిగిన ప్రశ్న, మొట్టమొదటి సైకిల్ను ఎవరు కనుగొన్నారు అని అన్నాను కదా, 1817 సంవత్సరంలో బారన్ కార్ల్ వాన్ డ్రైస్ ఈయన కనుగొన్నారు. ఈయన మొట్టమొదట ఆయన కనుగొన్న దానికి పేరు సైకిల్ కాదండి, రన్నింగ్ మిషన్ అని పెట్టుకున్నారు. అయితే ఆ సైకిల్కి పెడల్స్ ఉండేవి కావు. ఎవరైతే సైకిల్ తొక్కుతున్నారో వాళ్ళు వాళ్ళ పాదాలతో నేలను నెట్టుకుంటూ ముందుకు వెళ్ళవలసి వచ్చేది. ఆ తరువాత అనేక రూపాంతరాలు చెంది ఇప్పుడు మనం వాడుతున్న సైకిల్ మనం చూస్తున్నాం. ఓకేనా? మరి కరెక్ట్ సమాధానం పంపించిన వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఆధునిక సేంద్రియ వ్యవసాయ పితామహుడు ఎవరు? ప్రశ్న మరొకసారి, ఆధునిక సేంద్రియ వ్యవసాయ పితామహుడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చూసేలోగా మనం జర్నీ చిత్రం నుంచి ఒక పాట విందాం.

గణగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, నరేంద్రారెడ్డి, గోపీనాథ్, నారాయణ, పెంచలయ్య, శశిరెడ్డి, శంకరయ్య, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

నేను అడిగిన ప్రశ్న ఆధునిక సేంద్రియ వ్యవసాయ పితామహుడు ఎవరు అని అడిగాను కదా, మరి ఈ ప్రశ్నకి సమాధానాలు ఎవరు పంపించారో చూసేద్దాం. ముందుగా కరెక్ట్ సమాధానంతో మనకి వాట్సాప్ చేశారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కంగ్రాచ్యులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, లక్కవరం ఏలూరు జిల్లా నుంచి. ఇంకా వీరితో పాటు లీలా మహాలక్ష్మి, గీతికా సిరి, గహన, స్నిగ్ధ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరగంటి బదరి విశాల నెల్లూరు జిల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఇంకోలు నుండి శ్రీనివాసరావు, శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మహేంద్ర తెనాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇర్సుమండ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ నుంచి ఎవరు పంపించారు, మను వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచి నుంచి వేముల పరశురాములు, పద్మ కరెక్ట్ ఆన్సర్ అండి. శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి.

చిలకమర్రి ఉపేంద్రాచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందండి, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హౌస్కాట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వైసీహెచ్ డేవిడ్ దోనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాము నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పద్మశ్రీ శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కృష్ణప్రసాద్ తాడేపల్లిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీదేవి, శైలజ, వినయ్, రవలి, మధుమిత మీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు కడప నుంచి. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి కరెక్ట్ ఆన్సర్ అండి. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదా భిక్షం, దైదా వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శ్రీదేవి కందికాయబల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు, నరేంద్రారెడ్డి, రామకృష్ణయ్య, గోపీనాథ్, శంకరయ్య, చిన్నప్ప వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర కృప కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలితా మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. వీరా కనకారావు, పార్వతి వీరభద్రాపురం నుండి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ ఆన్సర్ అండి. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్, సుగుణాభాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ, భాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మా పద్మావతి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మొరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ కరెక్ట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళా సతీష్ కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా కరెక్ట్ ఆన్సర్. జాప భువనేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్.

నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గాంధీ మార్కెట్ ఇంకోలు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, హేమలత, కరీముల్లా, తయ్యూబ్ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కళ్యాణ్జారి, రిత్విక్, శ్రీవైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గోపాల్చారి, శ్యామలారాణి, ప్రకాష్ రాజ్, తమిళనాడు దొడ్డేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. క్యాదర్ వీరేష్, రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి, పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ ఆన్సర్. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్ వీరందరూ కూడా నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కృష్ణ తులసి, అపర్ణ, ప్రవీణ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా? ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సరే పంపించారు. ఓకే, ఆన్సర్ చూసేద్దాం. ఆధునిక సేంద్రియ వ్యవసాయ పితామహుడు ఎవరు అని అడిగాను కదా, సర్ ఆల్బర్ట్ హోవార్డ్. ఓకేనా? ఎటువంటి రసాయనాలు, పురుగుల మందులు వాడకుండా, అంటే మనం పచ్చిరొట్ట, తర్వాత రైతులు సొంతగా వాళ్ళు తయారు చేసుకున్న ఎరువులను వాడి వ్యవసాయం కనుక చేస్తే అది మనకి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుందని ఈ ఆధునిక సేంద్రియ వ్యవసాయాన్ని ఈయన స్టార్ట్ చేశారు. ఓకేనా? మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. తిరిగి రేపటి యువలైలో కలుసుకుందాం.

0: తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సంస్కృత పాఠం వింటారు.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ. ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.
1: శ్రీ గురవే నమః.
2: విద్యాభివృద్ధిరస్తు.
1: ఆర్య కం అంశం బోధయతి.
2: అద్య శూద్రక మహాకవి విరచిత మృచ్ఛనాటికే ద్వితీయాంకే ఏకం సందర్భం వదామి. సుకుమారుడైన సంవాహకుడికి ఈ కఠినమైన జూదగాళలోకంతో ఈ చెడ్డదైన జూదపొలవాడుతో పనేమిటి అనుకున్నాడు కదా అని దర్దురకుడు అనుకున్న తర్వాత జరిగిన సంఘటన గురించి వివరిస్తాను. తెలుసుకుంటావా?
1: అవశ్యమార్యా.
2: ఉత్తమం. దర్దురకుడు అంటున్నాడు, భవతు సరే, కానీ మాధురం తావత్ శాంతమయామి, మాధురుణ్ణే మంచి మాటలతో ప్రసన్నుణ్ణి చేస్తాను అంటూ మాధుర అభివాదయే, మాధుర నమస్కారము అనగానే

0: మాధురుడు కూడా నమస్కరిస్తాడు. దర్ధురకుడు, కిమేతత్, ఏమిటిది? మాధురుడు, అయం దశసువర్ణం ధారయతి, ఇతడు 10 బంగారు నాణాలు బాకీ పడి ఉన్నాడు. దర్ధురకుడు, నన్ను కల్యవర్తమేతత్, ఓయ్ ఇది చద్దన్నం పాటిదయ్యా, 10 సువర్ణాలంటే ఎంత, దానికి ఇంత చేయాలా అని అనగానే మాధురుడు చంకలో చింపిగా దోపుకుని ఉన్న బట్టంలాగి, భర్తారహ పశ్యత పశ్యత జర్జర పటపావృత అయం పురుష దశసువర్ణం కల్యవర్తం కల్యవర్తం భణతి. దొరలరా చూడండి, ఈ చింపిన గుడ్డను కప్పుకుని ఉన్న వీడు 10 బంగారు నాణములను చల్ది కూడంటున్నాడు. దర్ధురకుడు, అరే మూర్ఖ, ఓరి తెలివి లేనివాడా, గుడ్డ చింపింది అని చూపి నా ధనహీనతను దిప్పుతావా అంటూ నన్ను చూడరా అంటూ కటకరకేన పాచికలు చూపిస్తూ ఉంటున్నాడంటే జూతం కదా వీళ్ళందరూ కూడా. అది అయితే సొమ్ము ఎవడిదైతే వాడు చేసి చూపుతాడంటూ దర్ధురకుడు మాధురుణ్ణి ఉద్దేశించి కోపంతో, 10 బంగారు నాణాల కోసం ఒక మనిషిని హింసించడం ఎంతటి పాపమో ఆ దర్ధురకుడు ఈ శ్లోకంలో చెబుతున్నాడు, తెలుసుకుంటావా?
1: అవశ్యమాద్యా.
0: దుర్వర్ణోసి వినష్టోసి దశస్వర్

0: ఇప్పుడు ఈ శ్లోకానికి అన్వయక్రమం చెబుతాను, వింటూ రాసుకో.
1: తదైవ ఆర్య
0: త్వయా
1: త్వయా
0: దశస్వర్ణస్య కారణాత్
1: దశస్వర్ణస్య కారణాత్
0: పంచేంద్రియ సమాయుక్తః
1: పంచేంద్రియ సమాయుక్తః
0: నరః వ్యాపాద్యతే
1: నరః వ్యాపాద్యతే
0: త్వం
1: త్వం
0: దుర్వర్ణః అసి
1: దుర్వర్ణః అసి
0: వినష్టః అసి
1: వినష్టః అసి.
0: ఇప్పుడు ప్రతిపదార్థం చెబుతాను, విను.
1: అవశ్యమార్యా
0: త్వయా నీ చేత ద్వశ స్వర్ణస్య కారణాత్ 10 బంగారు నాణాల కోసం పంచేంద్రియ సమాయుక్తః నరః. మనిషికి 5 జ్ఞానేంద్రియాలుంటాయి కదా, అంటే అలా ప్రాణమున్న నరః మనిషిని వ్యాపాద్యతే చంపబడుతున్నాడు. దుర్వర్ణహాసి నువ్వు నీచుడివి, వినష్టహాసి నువ్వా నశించినవాడు అంటే పాపం చేసినవాడు అని అర్థం. అస్తు ఇదానీం భావం వదామి, శృణు.
1: అవశ్యమార్యా.
0: ఓ మాథురా, కేవలం 10 బంగారు నాణాల కోసం 5 ఇంద్రియాలతో కూడిన ఒక నిండు మనిషిని ఇంతగా హింసిస్తున్నావు. ఇలా చేయడం వల్ల నువ్వు ఈ లోకంలో నీచస్థితికి చేరుకుంటున్నావు, పరలోకాన్ని కూడా కోల్పోయి నశించిపోతావు అని భావం. 10 దీనారులకు మాత్రమే నీ రంగే మార్చేశావు, సర్వనాశనం అయ్యావు అని చెప్పి నీ తోటివాణ్ణి చంపుతున్నామని చెబుతున్నాడనమాట. అర్థమైంది కదా?
1: అర్థమైంది ఆచార్య.
0: ఇక ఈ శ్లోకంలోని వ్యాకరణాంశాలను చూద్దాం. దుర్వర్ణ, వినష్ట, సమాయుక్త, నర, ఇవన్నీ కూడా అకారాంత పుంలింగ శబ్దాలు, ప్రథమా విభక్తి ఏకవచన రూపాలు. దశస్వర్ణస్య, దశస్వర్ణ శబ్దమిది, ఇందులో షష్ఠీ విభక్తి ఏకవచనం. ఇక అసభువి ధాతువు నుంచి అదాది గణంలో ఉన్నటువంటిది అసి అనేటటువంటిది లట్లకార రూప మధ్యమ పురుష ఏకవచనం అనమాట. ఇక దశసు వర్ణస్య, దశానాం సువర్ణానాం సమాహారః ద్విగు సమాసంలోకి పెడుతుందన్నమాట. ఈ విధంగా కొన్ని వ్యాకరణాంశాలు ఉన్నాయి. అవగతం కిల?
1: ఆం మాన్య.
0: ఇక ఈ నాటకంలో మాధురుడు ఈ తర్వాత ఇలా అంటున్నాడు. మాధురుడు, భర్త తవ దశ సువర్ణ కల్యవర్త మమైష విభవ. నీకేమో అది చల్దండం కావచ్చుగాక. ఏమిటిది 10 దీనారులతో ఉన్నటువంటి ఇది, ఈ మూట చద్దుకూడేమో, అదే నాకు సంపద సామ్రాజ్యము. దర్దుడు ఒకడు అంటున్నాడు, యద్యేవం శ్రూయతాం తర్హి,

ಸುವರ್ಣಾಂಸ್ತಾವದಶ ಸುವರ್ಣಾನ್ ಅಸ್ಯೈವ ಪ್ರೇಚ್ಛ ಅಯಮಪಿ ದ್ಯೂತಂ ಶೀಲಯತು. అలాగైతే విను, ఇంకో 10 దీనారాలు కూడా వీడికే ఇచ్చేసి ఆడని, యోధం ఆడని. అప్పుడు మాధురుడు అంటున్నాడు, తత్ కిం భవతి, సరే ఇచ్చాననుకో, అప్పుడు ఏమవుతుంది అంటున్నాడు దర్దుడకు. ఇది చేష్యతి తదా దాస్యతి, సరే గెలిచినప్పుడు ఇస్తాడు అంటున్నాడు. అంటే డబ్బు వాడిది కాదుగా, వాడు ఇచ్చేమంటున్నాడు. మాధురుడు అంటున్నాడు, అథ నజయతి, ఒకవేళ గెలవకపోతే తదా నా దాస్యతి, అప్పుడు ఇవ్వడు అంటాడు.

0: చూస్తాలే ఇస్తాలే అంటే పక్కన వాడు ఉన్నాడుగా ధైర్యం అన్నమాట అంటూ ఉండగానే మాధురుడు వెంటనే వాడి పారిపోబోతున్నాడని పట్టుకు తెలుసుకుని లాక్కుంటాడు. ఈ విధంగా ఆ మూట కోసం కొంత పెనుగులాట, మాటలు చేతలతో పోట్లాట జరుగుతుంది. ఒకళ్ళనొకళ్ళు చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఆ సమయంలో దర్దురకుడు మాధురుని కళ్ళలో దుమ్ము కొట్టి పారిపోతూ సంవాహకుడిని కూడా సైగి చేసి ఇలా అనుకుంటాడు, జోదగాండ్రలో పెద్ద అయిన మాధురునితో విరోధం పెట్టుకున్నాను. భయంతో ఎవడిదో ఇల్లు రెక్కల తలుపు తెరిచింది అంటూ అందులోకి వెళ్ళాడు. అందులో తలుపు తెరిచేటప్పటికీ ఎదురుకుండా వసంతసేనను చూసి, అమ్మా శరణాగతులను అంటాడు. అప్పుడు వసంతసేన, అభయం శరణాగతస్య చేటి పిధేహి పక్షద్వారకం, నీకు భయం లేదు, ఓ సఖి తలుపు మూసేయి అనగాని వెళ్ళి చెలికెత్తే మదనిక తలుపు మూసేస్తుంది. వసంతసేన, కుతస్తే భయం, నీకెందుకయ్యా భయం? దేనివల్ల? సంవాహకుడు, ఆర్యే ధనికాత్, పూజురాలా, అప్పుల వాడి వల్ల భయం. వసంతసేన, చేటి సాంప్రతం అపావృణు పక్షద్వారకం, ఓయి తలుపు గట్టిగా మొయ్యి అని చెలికెత్తను ఆజ్ఞాపించింది. సంవాహకుడు, కథం ధనికాత్తులిత మత్స్యాభయ కారణం? సుష్ఠు కల్వేమొచ్చతే, ఏమిటి నాలాగని ఈవిడికి కూడా ధనికులంటే భయమా అని లోపల అనుకుంటూ, అంతేలే ఇది లోకంలో ఉన్నదేగా, అంటే డబ్బున్నవాడిని చూస్తే కొంచెం వెనకలాడతారు మాట్లాడడంలో కదా అంటూ అతను ఒక శ్లోకాన్ని అనుకుంటాడనమాట, చెప్తాడు ఆ సందర్భాన్ని ఉద్దేశించి. మరి చెప్తాను విను.
1: అవశ్యమార్యా.
0: య ఆత్మబలం జ్ఞాత్వా భారం తులితం వహతి మనుష్య తస్య స్ఖలనం న జాయతే నచ కాంతారగతో విపద్యతే. మరి ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థం తెలుసుకుందాం.
1: అలాగే ఆర్య.
0: యహ మనుష్యః, ఏ మనిషి అయితే.
1: యహ మనుష్యః, ఏ మనిషి అయితే.
0: ఆత్మబలం, తన యొక్క శక్తిని.
1: ఆత్మబలం, తన యొక్క శక్తిని.
0: జ్ఞాత్వా, తెలుసుకొని.
1: జ్ఞాత్వా, తెలుసుకొని.
0: తులితం భారం, తన శక్తికి తగినట్లుగా.
1: తులితం భారం, తన శక్తికి తగినట్లుగా.
0: బరువును.
1: బరువును.
0: వహతి, మోస్తాడో.
1: వహతి, మోస్తాడో.
0: తస్య, అతనికి.
1: తస్య, అతనికి.
0: స్ఖలనం, పతనం కావడం.
1: స్ఖలనం, పతనం కావడం
0: అంటే పడిపోవడం అన్నమాట. నజాయతే, జరుగదు.
1: నజాయతే, జరుగదు.
0: కాంతారగతః చ.
1: కాంతారగతః చ.
0: దట్టమైన అడవి మార్గములలో ప్రయాణించినా కూడా.
1: దట్టమైన అడవి మార్గములలో ప్రయాణించినప్పుడైనా. నా విపద్యతే.
0: ఆపదపాలవ్వడు.
1: ఆపదపాలవ్వడు.
0: అస్తు, ఇదానీ భావం వదామి, శృణు.
1: అవశ్యమార్యా.
0: ఏ మనిషి అయినా సరే ముందుగా తన స్వశక్తి ఎంతో తెలుసుకుని దానికి తగినట్లుగా మాత్రమే బాధ్యతలను బరువును మోయాలి. అలా తన పరిధిని ఎరిగి ప్రవర్తించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ అడుగు జారి కింద పడడు. అంతేకాదు, అతడు ఎంతటి కష్టతరమైన లేదా ప్రమాదకరమైన మార్గంలో వెళ్ళినా సరే, అంటే దట్టమైన అడవిలో వెళ్ళినా సరే, ఎప్పటికీ ఆపదలో చిక్కుకోడు. సంవాహకుడు తన ఆర్థిక శక్తిని ఆలోచించకుండా పెద్ద జూదమాడి తట్టుకోలేని భారాన్ని నెత్తిన వేసుకున్నాడు కాబట్టే కదా ఈనాడు ఇంత దుస్థితికి వచ్చాడని దర్దురకుడు ఉద్దేశం. భావం అర్థమైంది కదా?
1: అర్థమైంది ఆచార్య.
0: అస్తు, ఇదానీ వ్యాకరణాంశాన్ వదామి, శృణోతు. ఆత్మబలం, భారం, స్ఖలనం, అకారాంత నపుంసకలింగ శబ్దాః ద్వితీయ ప్రథమ విభక్తయః ఏకవచన రూపాణి. మనుష్యః కాంతారగతః అకారాంత పుంలింగ శబ్దాలు. ఇక జ్ఞాత్వా, జ్ఞా అవబోధనే అనే ధాతువులో క్వాదిగణంలో ఉండేటటువంటిది. దీనిలో త్వా ప్రత్యార్థం వల్ల కూడా వస్తూ ఉంటుంది జ్ఞాత్వా అనే రూపం. వహతి వహ ప్రాపణే ధాతువు లట్ లకారము. ఆ తర్వాత సంధులలో చూచినట్లయితే కాంతారగతః విపద్యతే, కాంతారగతో విపద్యతే అనేటటువంటిది అన్నమాట.

0: ఇందులో అర్ధాంతరన్యాసం అనేటటువంటి అలంకారం ఉంది. సాధారణంగా లోకోక్తి ద్వారా ఉన్నటువంటి ప్రకృతమైనటువంటి ప్రకృత విషయాన్ని కూడా సమర్థించడం అనేది ఇందులోని అలంకారం. ఇలా కొన్ని వ్యాకరణాంశాలు ఉన్నాయి. అర్థమైనాయా?
1: అర్థమైనాయి శ్రీమాన్, ధన్యవాద ఆచార్య, సాధయామి.
0: శుభమస్తు, సాధయ.
2: సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఆత్మకూరి పరిశుద్ధం బృందం వారి జానపద గీతాలు వింటారు.

0: ఏ ఊరే పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరు పేరే మనిషి మాట్లాడు.
1: ఏ ఊరే పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరి పేరే మనిషి మాట్లాడు.

0: ఎవరు పేరే మనల్సి మాట్లాడు.
1: ఏ ఊరి పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరి పేరే మనల్సి మాట్లాడు.
0: ఆడింకేమంటాడే
1: గురజాడ,
0: ఆడింకేమంటాడా
1: తగలదే గురజాడ,
0: ఆడింకేమంటాడా తగలదే గురజాడ, చెప్పు దెబ్బల మారి సాయి పరమయ్యా.
1: ఆడింకేమంటాడా తగలదే గురజాడ, చెప్పు దెబ్బల మారి సాయి పరమయ్యా.
0: ఏ ఊరు పిల్ల,
1: పిల్ల నీ పేరు,
0: ఊరు పిల్ల,
1: పిల్ల నీ పేరు,
0: ఊరు పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరు పేరే మనల్సి మాట్లాడు.

0: నష్టకం కమ్మ పోయనే చెల్లెల బావడిగితే మందున సెత్తండకాశననవే అక్కయ్య శిరిసమట పోసననవే.
1: నష్టకం కమ్మ పోయనే చెల్లెల బావడిగితే మందున చిత్తండకాశననవే చెల్లెల చిరిచమట పోసన.

0: ద్రాక్ష గుత్తులు తెచ్చనే లాలించు నీ బావగా చెల్లెలారా కరుణిల్లాయనే.
1: కాకర చెట్టు మేకలు మేసే
2: వైకోడలు,
1: కాకర చెట్టు మేకలు మేసే
0: వైకోడలు,
1: కాకర చెట్టు మేకలు మేసే వైకోడల, నువ్వు ఎవరింటికి వెళ్ళినావే వైకోడల,
0: కాకర చెట్టు మేకలు మేసే.

0: అట్లా పెట్టిన రాండి మా మామయ్య గారు, నేను టిఫిన్ చేయటకెళ్ళినాను మామయ్య గారు.
1: వడలు పెట్టి రాండి మా మామయ్య గారు, నేను టిఫిన్ చేయటకెళ్ళినాను మామయ్య గారు.
0: చిక్కుడు చెట్టు మేకలు మేసే
1: వైకోడలు,
0: చిక్కుడు చెట్టు మేకలు మేసే
1: వైకోడలు,
0: చిక్కుడు చెట్టు మేకలు మేసే వైకోడలా, నువ్వు ఎవరింటికి వెళ్ళినావే వైకోడలా,
1: చిక్కుడు చెట్టు మేకలు మేసే వైకోడ.

0: మామయ్య గారు, నేను సరుకుల కోసం వెళ్ళినాను మామయ్య గారు.
1: చిల్లర కొట్టు రోజనమ్మ మామయ్య గారు, నేను సరుకుల కోసం వెళ్ళినాను మామయ్య గారు.
0: వంగ చెట్లు మేకలు మేసే
1: వైకోడలు,
0: వంగ చెట్లు మేకలు మేసే
1: వైకోడలు,
0: వంగ చెట్లు మేకలు మేసే వైకోడల నువ్వు.

మీరింతవరకు శ్రీమతి ఆత్మకూరి పరిశుద్ధం బృందం వారి జానపద గీతాలు విన్నారు.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా లక్ష్మీ నరసింహ ఈ చిత్రానికి శంకర్ మహదేవన్, మురళీధర్, శ్రీవర్ధిని పాడిన పాట వింటారు. గీత రచన చంద్రబోస్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చంద్రబోస్ సాహిత్యంలో జై లవకుశ ఈ చిత్రానికి హేమచంద్ర పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ చిత్రానికి సాగర్, ఎంఎం మానసి పాడిన పాట. గీతరచన శ్రీమణి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: भोर की चौखट पर भक्ति की धारा,
4: ऑफिस जाने की जल्दी मगर देश दुनिया की खबर भी जरूरी.
5: ये आकाशवाणी है, अब आप विमलेंदु पांडे से समाचार सुनिए.
3: ऑफिस या घर से निकलते ही उफ, ये ट्रैफिक.
4: आकाशवाणी है ना,
6: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त.
4: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
3: शाम सुहानी हो.
7: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
4: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन?
3: आकाशवाणी है ना, चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
4: सफर में
3: आपके साथ
4: आकाशवाणी.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అనంత శ్రీరామ్ సాహిత్యంలో ఎవడే సుబ్రహ్మణ్యం, ఈ చిత్రానికి సెంటిల్ రహిత పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో చివరిగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యంలో సీమసింహం ఈ చిత్రానికి హరిహరన్, సుజాత పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి 90 సంవత్సరాల వేడుక సందర్భంగా నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి వన్డే రేడియో జాకీగా ప్రత్యేక అవకాశాన్ని పొందిన వారిలో పూజిత ఒకరు. ఈరోజు పూజిత మన యువవాణి కార్యక్రమంలో మనతో ఉన్నారు. హాయ్ పూజిత, ముందుగా యువవాణి కార్యక్రమానికి స్వాగతం.
4: హాయ్, థ్యాంక్ యూ సో మచ్.
3: ఈరోజు నువ్వు మన యువవాణి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రత్యేక అవకాశం గురించి నీ అనుభవాలను తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి వన్డే రేడియో జాకీగా అవకాశం పొందావు కదా, ఈ విజయం తెలిసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? అలాగే నీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ ఎలా ఫీల్ అయ్యారు?
4: నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఫస్ట్. తర్వాత మా పేరెంట్స్కి చెప్పాను, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా ఆనందపడ్డారు. ఇంకా టీచర్స్కి కూడా చెప్పాను, కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఫ్రెండ్స్ కూడా చాలా అంటే కంగ్రాట్స్ చెప్తూ ఉన్నారు.
3: ఓకే, ఇంకొకటి, నా ప్రియనేస్తం ఆకాశవాణి అన్న టాపిక్పై ఎస్సే ప్రిపేర్ చేసుకున్నావు కదా, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా గ్యాదర్ చేసావు? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ ఎలా యూజ్ చేసుకున్నావు?
4: నేను గూగుల్లో చూశాను, వికీపీడియాలో, తర్వాత రిలేటివ్స్ని, అదే ఫ్రెండ్స్ని, పేరెంట్స్ని, టీచర్స్ని అలా అడిగి తెలుసుకున్నా. ఎందుకంటే బయట ఎప్పుడైతే వేరే వాళ్ళని అడుగుతామో అప్పుడు నాలెడ్జ్ ఇంకా ఎక్కువ గెయిన్ చేసుకోగలుగుతాం కదా గూగుల్లో కంటే, ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలిసినవి ఉంటాయని వాళ్ళని కూడా అడిగాను.
3: ఇంకా ఈ ఎస్సే ప్రిపేర్ చేయడానికి నీకు ఎంత టైం పట్టింది మొత్తం?
4: 1.5 అవర్ అలాగా.
3: 1.5 అవర్ పట్టింది.

0: ఇంకొకటి మళ్ళీ ఎస్ఏ కాంపిటీషన్ అప్పుడు నువ్వు వచ్చి రాసావు కదా, అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది, ఎలా ఫీల్ అయ్యావు?
1: ఫస్ట్ నర్వస్ ఫీల్ అయ్యాను, బట్ తర్వాత ఫ్రీగానే ఉంది, కంటిన్యూ చేశాను.
0: ఆకాశవాణి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్న విషయం నీకు ఎలా తెలిసింది?
1: మా టీచర్ గ్రూప్లో మెసేజ్ చేశారు, సో వెంటనే నేను రిప్లై ఇచ్చి తెలుసుకున్నాను.
0: ఓకే, అంటే ఇప్పుడు స్టూడెంట్స్ గ్రూప్లో అలా పెట్టడం ద్వారా నీకు ఇన్ఫర్మేషన్ తెలిసి నువ్వు పార్టిసిపేట్ చేసావు.
1: అవును.
0: ఓకే, నీకు ముందు నుంచి రేడియో వినే అలవాటు ఉందా? అలాగే మీ ఇంట్లో ఇప్పటికీ రేడియో ప్రోగ్రామ్స్ వింటారా?
1: అంటే మా పేరెంట్స్ అయితే వింటారు, సో అంటే ఇదివరకు వాళ్ళు చేనేత పనిచేసేవారు, సో వాళ్ళకి రోజు వినే అలవాటు ఉండేది. ఇంకా ఆదివారం పూట నాటకాలు కూడా వచ్చేవంట కదా, అవి కూడా వింటూ ఉండేవారంట. నాకు కొంచెం తక్కువనే అలవాటు ఉండేది, నేను ఎక్కువ సాంగ్స్ వింటూ ఉండేదాన్ని.
0: ఓకే, ఇప్పుడు రేడియో వినేటప్పుడు నీకు నచ్చిన ప్రోగ్రామ్ ఏదన్నా ఉందా?
1: ఉంది, కాఫీ టైం
0: ఓకే
1: సాంగ్స్ వింటుంటా.
0: ఓకే, నువ్వు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటావు, అంటే నీ హాబీస్ కానీ నీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంటి?
1: ఫ్రీ టైంలో అయితే సాంగ్స్ వింటూ ఉంటా, ఇంకా డ్రాయింగ్ వేస్తాను, క్రాఫ్ట్ వర్క్స్ చేస్తూ ఉంటా.
0: ఓకే, నీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంటి?
1: ఎలక్ట్రానిక్స్ నాది బ్రాంచ్, సో అందులో నేను సక్సీడ్ అవ్వాలనుకుంటున్నా.
0: ఓకే, ఇప్పుడు నీ క్వాలిఫికేషన్ ఏంటి?
1: నేను బీఎస్సీ ఎలక్ట్రానిక్స్.
0: బీఎస్సీ ఎలక్ట్రానిక్స్. నువ్వు ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నావు కదా, సో మన ఈ రేడియో మొత్తం కూడా ఎలక్ట్రానిక్స్ మీదే డిపెండ్ అయి ఉంది కదా. నీకు తెలిసినట్టు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ రేడియో అన్నది ట్రాన్స్మిషన్ రిసీవింగ్ అంతా ఎలా జరుగుతుందని అనుకుంటున్నావు, నీకు ఏదైనా ఐడియా ఉందా దీని గురించి?
1: ఉంది, తప్పకుండా చెప్తాను. ఉదాహరణకు మనం మైక్ ముందు మాట్లాడినప్పుడు మన వాయిస్ సౌండ్ మైక్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మారుతుంది, సో ఆ సిగ్నల్స్ను ట్రాన్స్మిటర్ ద్వారా రేడియో వేవ్స్ రూపంలో మనం పంపిస్తాం. తర్వాత మన ఇళ్లల్లో ఉన్న రేడియో రిసీవర్ ఆ వేవ్స్ను అందుకొని మళ్ళీ సౌండ్ మారుస్తుంది. ఇలా చేయడం వల్ల మన మాటలు అనేవి శ్రోతలకి చేరుతాయి. ఈ మొత్తం ప్రక్రియలో ఎలక్ట్రానిక్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
0: ఓకే, అంటే ఎలక్ట్రానిక్స్ వల్లే ఈ మొత్తం ఈ రేడియో స్టేషన్ రేడియో సిగ్నల్స్ అన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉన్నాయంటావు. నువ్వు ఎలాగో ఎలక్ట్రానిక్స్ చదువుతున్నావు కాబట్టి నువ్వు ఈజీగా ఇవన్నీ, ఈ వాయిస్ అన్నది మన ఇంటికి ఎలా చేరుతుందో నీకు ఈజీగా అర్థమైందనమాట. ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఈ జనరేషన్లో రేడియో యువతకు ఎంతవరకు ఉపయోగపడుతుందని నువ్వు అనుకుంటున్నావు?
1: అంటే ఇప్పుడు ఎక్కువ మొబైల్కి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు కదా, అది కొంచెం సేపు మనం ఆ మొబైల్ పక్కన పెట్టి ఏదైనా వర్క్ చేసేటప్పుడైనా, మనం ఏదైనా డ్రాయింగ్ చేసుకుంటున్నప్పుడైనా ఆ రేడియో పెట్టుకుంటే మనం అది వింటూ మనం పని చేసుకుంటూ ఉంటాం కదా, మన వర్క్ ఈజీగా కంప్లీట్ అవుతుంది.
0: అంటే ఇప్పుడు ఈ యూత్కి ఇది ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్, అంటే రేడియో ఇంకా వేరే విధాలుగా ఏదైనా ఉపయోగపడుతుందని నువ్వు అనుకుంటున్నావా?
1: ఈజీగా మనం ఏ అప్డేట్ అయినా తెలుసుకోవచ్చు కదా, వింటూనే తెలుసుకోవచ్చు. మనం కార్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా వెదర్ అప్డేట్ కూడా తెలుసుకోవచ్చు, హెల్త్ అప్డేట్స్ అలా, ఇంకా ఎడ్యుకేషన్ గురించి కూడా చెప్తూ ఉంటారు కదా,
0: అవును,
1: సో ప్రతిదీ మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం.
0: చాలా బాగా చెప్పావు. ఇలా ఫస్ట్ టైం నువ్వు ఇలా మైక్ ముందు కూర్చుని మాట్లాడినప్పుడు నీ ఫీలింగ్ ఎలా అనిపించింది? అలాగే ఈ యూత్ అన్నది చదువుతో పాటు ఇలా క్రియేటివ్ ఫీల్డ్స్, కల్చరల్ యాక్టివిటీస్, అన్ని కాంపిటీషన్స్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, సో దీని మీద నీ ఒపీనియన్ ఏంటి?
1: నాకు మైక్ ముందు మాట్లాడుతుంటే నర్వస్ అనిపించింది, కానీ ఈ ఫీల్ కొత్తగా ఉంది కదా, ఈ అనుభూతి అనేది నాకు చాలా బాగా అనిపిస్తుంది. యువతకి ఏం చెప్తానంటే, నేను యంగే కాబట్టి మనం ఏంటంటే ఎక్కువ ఏదైనా కాంపిటీషన్స్ కానీ లేకపోతే ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ అయినా అవి మనం పార్టిసిపేట్ చేసినప్పుడు మన బాడీ అనేది ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు మనం ఎప్పుడు చదువుతూనే ఉంటే స్ట్రెస్కి ఎక్కువ లోన్ అవుతూ ఉంటాం కదా, సో కొంచెం సేపు మనం వేరే యాక్టివిటీస్ చేస్తూ ఉంటే మనం స్ట్రెస్ కూడా అవ్వకుండా మన బాడీ అనేది బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది.
0: ఓకే, కరెక్ట్గా చెప్పా పూజిత, నీ మాటలు నిజంగా యువతకు ఒక మంచి ఇన్స్పిరేషన్గా నిలుస్తాయని చెప్పచ్చు. అలాగే ఈరోజు నేషనల్ హర్బ్స్ అండ్ స్పైసెస్ డేని జరుపుకుంటున్నాం కదా, ఈ సందర్భంగా హర్బ్స్ అండ్ స్పైసెస్ గురించి నీకు తెలిసిన కొన్ని విషయాలను నీ మాటల్లో మాకు తెలియజేయగలవా?
1: చెప్తాను. నిజానికి ఉదయం లేవగానే తాగే టీ నుంచి ఇష్టంగా తినే బిర్యానీ వరకు మన రోజువారీ జీవితంలో హెర్బ్స్ అండ్ స్పైసెస్ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సో మన వంటలకు రుచి సువాసనను అందించే ఈ చిన్న చిన్న పదార్థాలు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాంటి హెర్బ్స్ అండ్ స్పైసెస్ ప్రాముఖ్యతను గుర్తు చేసుకునేందుకే ప్రతి సంవత్సరం మనం జూన్ 10వ తారీఖున నేషనల్ హెర్బ్స్ అండ్ స్పైసెస్ డేని జరుపుకుంటాము. మరి వాటి గురించి కొన్ని ఆసక్తికరమైన

విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇండియాను ల్యాండ్ ఆఫ్ స్పైసెస్ అని పిలుస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే అనేక స్పైసెస్ మన దేశంలోనే పండుతాయి. అందుకే పురాతన కాలం నుంచి విదేశీ వ్యాపారులు ఇండియన్ స్పైసెస్ కోసం మన దేశానికి వచ్చేవారు. హెబ్స్కి కూడా ఉదాహరణలుగా మనకి చాలా ఉన్నాయి. హెబ్స్ కూడా మనం రోజువారీ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం, లైక్ పుదీనా, కొత్తిమీర. ఇంకా స్పైసెస్ వచ్చేసరికి దాల్చిన చెక్క, లవంగాలు, యాల్కలు వంటి వాటిని మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

0: కర్రీ, సాంబార్ వంటి వంటకాల్లో కూడా మనం దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మిరియాలు, యాలకలు వంటి స్పైసెస్ని ఉపయోగిస్తాం. ఇవి రుచినే కాదు, మనకి హెల్త్కి కూడా మంచిది. సో ఇవి ఆహారానికి రుచి, సువాసనను అందించడమే కాకుండా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా పసుపును, మనం పసుపుని చాలా విధాలుగా యూజ్ చేస్తూ ఉంటాం. మెయిన్గా పసుపు అంటే మనకి మెడిసిన్గా భావిస్తాం. ఇది ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడుతుంది. అల్లం, అల్లం మనకి డైజెషన్కి, జీర్ణక్రియకు మెరుగుపరుస్తుంది మన జీర్ణక్రియని. లవంగాలు, లవంగాలు మనకి గొంతు నొప్పి, దంత సమస్యలు నుంచి మనకి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇంకా యాలకలు, యాలకలు కూడా మనకి జీర్ణక్రియకి ఉపయోగపడతాయి. మిరియాలు, శరీరానికి మనకి మిరియాలు అనేవి వేడిని అందించి ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. ఆయుర్వేదంలో కూడా హెర్బ్స్ అండ్ స్పైసెస్కు ప్రత్యేక స్థానం ఉంది. అనేక ఆయుర్వేద మెడిసిన్స్లో తయారీలో మనకి ఎక్కువ యూజ్ చేసేది పసుపు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు మనకి. ఇండియాతో పాటు వియట్నాం, ఇండోనేషియా, శ్రీలంక, చైనా వంటి దేశాల్లో కూడా స్పైసెస్ విస్తృతంగా పండిస్తారు. అయితే స్పైసెస్ ఉత్పత్తి వినియోగంలో ఇండియా ప్రముఖ స్థానంలో ఉంది. మన ఇండియానే ఫస్ట్లో ఉంది మంచిగా. సో కాబట్టి మన వంటింట్లో ప్రతిరోజు ఉపయోగించే హెర్బ్స్ అండ్ స్పైసెస్ కేవలం రుచినే పెంచేవి మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని కాపాడే సహజ సంపద అని చెప్పవచ్చు.
1: బాగా చెప్పావు పూజిత. నిజం చెప్పాలంటే హెర్బ్స్ అండ్ స్పైసెస్ను మనం రోజు వాడుతూనే ఉంటాం కదా. ఈరోజు నీ ద్వారా కొన్ని కొత్త విషయాలను తెలుసుకున్నాం. ఈ హెర్బ్స్ అండ్ స్పైసెస్ గురించి మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, వీటిని మనం ఎక్కువగా కుకింగ్ పర్పస్లో, ఫుడ్స్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. మరి పూజిత, నీకు ఇష్టమైన కర్రీ ఏంటి?
0: నాకు గుత్తి వంకాయ కూర అంటే ఇష్టం. అందులో ఏంటంటే మనం చాలా స్పైసెస్ని యూజ్ చేసి మనం వండుతాం కదా, సో నాకు గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం.
1: అవునా, గుత్తి వంకాయ కూర అనగానే నాకు ఒక పాట గుర్తొచ్చింది. మరి నీకేదైనా పాట గుర్తొచ్చిందా?
0: హా, నాకు గుర్తొచ్చింది గుత్తి వంకాయ అనగానే, ఆహా ఏమి రుచి.
1: ఎగ్జాక్ట్లీ, నాకు కూడా అదే పాట గుర్తొచ్చింది. మరి మా కోసం, మన లిజినెస్ కోసం ఆ పాటలో రెండు లైన్స్ పాడతావా?
0: హా, పాడతాను, అంటే ట్రై చేస్తాను.

0: గాయేనండి.
1: చాలా చక్కగా పాడావు పూజిత. సరే మరి ఇప్పుడు ఎగిరే పావురమ చిత్రం నుంచి ఎస్వి కృష్ణారెడ్డి మ్యూజిక్లో చిత్ర పాడిన ఆహా ఏమి రుచి పాటను విందామా?
0: హ్మ్.

0: ఓకే పూజిత, మంచి పాట విన్నాం కదా సరదాగా. సరే మరి, ఇంతసేపు టెక్నికల్ విషయాలు మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను, రెడీనా మరి?
1: ఓకే రెడీ.
0: ఓకే. సరే, ఇప్పుడు 1 = 5 అయితే, 2 = 10 అయితే, 3 = 15 అయితే, 4 = 20 అయితే, 5 = ఎంత?
1: 5 = 1.
0: 5 = 1 అని ఎలా చెప్పగలుగుతున్నావు?
1: స్టార్టింగ్లో మీరు అన్నారు కదా 1 = 5 అని, సో అలానే 5 = 1 కొంచెం లాజికల్గా ఉన్నా కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ఈజీగానే అర్థమవుతుంది.
0: అవును, మోస్ట్లీ అందరూ ఎలా అంటే మామూలుగా 5 మల్టిపుల్స్ అనుకుని చెప్తూ ఉంటారు, కానీ నువ్వు కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి 1 = 5 అని, 5 = 1 అని చెప్పావు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. మనకి ఇప్పుడు 2 క్వాంటిటీస్ ఉన్నాయి, ఏ క్వాంటిటీ బిగ్గరో నువ్వు చెప్పాలి. 1 కేజీ ఆఫ్ గోల్డ్ ఆర్ 1 కేజీ ఆఫ్ కాటన్, ఏది ఎక్కువగా ఉంటుంది?
1: 1 కేజీ ఆఫ్ గోల్డ్.
0: కాదు, రాంగ్ ఆన్సర్. మళ్ళీ నా క్వశ్చన్ని సరిగ్గా థింక్ చేయి. ఏ క్వాంటిటీ పెద్దగా కనిపిస్తుంది, కాటన్ ఆర్ 1 కేజీ ఆఫ్ గోల్డ్?
1: 1 కేజీ ఆఫ్ కాటన్ ఎక్కువ
0: అవును,
1: కనిపిస్తుంది కదా అది.
0: అది ఎలా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి మన శ్రోతలకి?
1: అంటే గోల్డ్ అంటే మనకి అంటే క్వాంటిటీ ఎక్కువ కనిపించదు, కాటన్ అనేసరికి కొంచెమైనా అది ఎక్కువగా బల్క్ లాగా కనిపిస్తుంది మనకి.
0: అవును, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు సరే, అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తన పాలనలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 12 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్ కీ అచీవ్మెంట్స్ అండ్ మైల్ స్టోన్ అనే అంశంపై ఒక చర్చ జరుగుతుందన్నమాట. సో నీకు తెలిసిన కొన్ని అచీవ్మెంట్స్, మైల్ స్టోన్ మాకు చెప్పగలవా?
1: చెప్తాను. మనకి ఈ 12 సంవత్సరాల కాలంలో దేశ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు అమల్లోకి చాలా వచ్చాయి. మనకి ముఖ్యంగా డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయి. యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ విస్తృతంగా అభివృద్ధి చెందింది. స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు యువతలో ఇన్నోవేషన్, ఆంటర్ప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కొత్త హైవేస్, ఎక్స్ప్రెస్ వేస్, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్ నిర్మించబడ్డాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సదుపాయాలు మెరుగుపడ్డాయి. పిఎం ఆవాస్ యోజన ద్వారా అనేక కుటుంబాలు సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నాయి. హెల్త్ రంగంలో ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. స్పేస్ రంగంలో చంద్రయాన్ 3 విజయం, ఆదిత్య L1 మిషన్ వంటి విజయాలు భారతదేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచాయి. ఈ విధంగా టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, స్పేస్, డిజిటల్ సర్వీసెస్ వంటి అనేక రంగాల్లో భారత్ గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ విజయాలు దేశ అభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు వేయడానికి ప్రేరణగా నిలుస్తున్నాయి.
0: ఓకే, చాలా బాగా వివరించావు పూజిత. ఇలాగే యువత తన లక్ష్యం కోసం కష్టపడుతూ దేశ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తే ఇండియా మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా ఈ అచీవ్మెంట్స్ గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. సరే పూజిత, ఇంతసేపు

0: యూత్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ఇప్పుడు ఒక మోటివేషనల్ సాంగ్ విందామా? నీకు నచ్చే ఏదైనా ఒక మోటివేషనల్ సాంగ్ చెప్పు.
1: మహర్షి మూవీలో పదర పదర పదర ఆ సాంగ్ ఇట్స్ మోటివేషనల్గా ఉంటుంది ఫార్మర్స్ గురించి.
0: సరే, మరి మహర్షి మూవీ నుంచి ఒక చక్కని పాటను వినేద్దాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పూజిత, ఈరోజు మాతో చాలా చక్కగా మాట్లాడావు. నీ థాట్స్, ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. నువ్వు జీవితంలో అనుకున్న గోల్స్ అన్నీ అచీవ్ చేసి మరిన్ని సక్సెస్లు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నీ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉండాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ పూజిత. కార్యక్రమంలో చివరిగా అతడు చిత్రం నుంచి మణిశర్మ సంగీతంలో కేకే సునీత పాడిన పాట మీకోసం.

0: ఇదండి ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం. మరెన్నో విషయాలతో రేపటి యువవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: 170 crore rupees have been sanctioned under the scheme. The scheme aims to provide credit guarantee support through National Credit Guarantee Trustee Company Limited to strengthen lending to microfinance institutions and facilitate increased credit flow of up to 20,000 crore rupees to non-banking financial company microfinance institutions. The chief of the Balochistan Liberation Front, Dr. Allah Nazar Baloch, has criticized Pakistan's policies in Pakistan-occupied Jammu and Kashmir, saying that growing public resistance in the region reflects demands for fundamental rights, self-determination and political freedom. According to media reports, Dr. Baloch alleged that Pakistan has increasingly relied on repression to suppress dissent but has failed to curb demands for political and economic rights. Meanwhile, reports indicate that more than 30 people have been killed and around 200 injured in clashes between protesters and security forces in Pakistan-occupied Jammu and Kashmir. And with that, we end this news bulletin.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికి కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యగారు .gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: రాజధాని అమరావతిలో 2 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. రాష్ట్రంలో విబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 7,707 కోట్ల రూపాయలు కేటాయించింది. నైరుతి ఋతుపవనాలు రాబోయే 3-4 రోజుల్లో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివరాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 2 కీలక కేంద్ర ప్రాజెక్టులను ప్రభుత్వం కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2 కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా 1,299 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వ సాధారణ కార్యాలయ భవన సముదాయం సీజీజీపీఓఏను, 1,234 కోట్ల రూపాయల వ్యయంతో ఉద్యోగులకు నివాస భవన సముదాయం జీపీఆర్ఏను నిర్మించనున్నారు. రాష్ట్రానికి కేటాయించిన ప్రాజెక్టులపై కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఆఫీస్ వచ్చి 2 టవర్స్, దాదాపు 1,300 కోట్ల రూపాయలు, 23 లక్షల స్క్వేర్ ఫీట్, 5 ఎకరాల్లో. ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్ టు 8,000 పీపుల్ ని ఇది అకామిడేట్ చేయగలదు ఆఫీస్ స్పేస్. అదేవిధంగా 1,800 కార్ పార్కింగ్ వచ్చేటువంటి పరిస్థితి. రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్, 1,234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో, 11 టవర్స్ ఇవి రెసిడెన్షియల్ క్వార్టర్స్. ఈరోజు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.
0: దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సఫలీకృతులయ్యారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేసిన సామాజిక మాధ్యమ పోస్టులో నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ అద్భుత శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 4,399 రోజుల నిరంతర పాలన ప్రతి స్థాయిలో భారతదేశాన్ని పరివర్తన చెందించాలనే అద్వితీయమైన కృషితో నిండుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్నందుకు నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. విబీజీ రామ్జీ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 7,707 కోట్ల రూపాయలు కేటాయించింది. దేశంలో 3వ అత్యధిక కేటాయింపులను ఆంధ్రప్రదేశ్ దక్కించుకోవడం సమర్థవంతమైన అమలు పట్ల తమ నిబద్ధతకు బలమైన నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ కేటాయింపులు గ్రామ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి జీవనోపాధిని మెరుగుపరుస్తాయని తెలిపారు. దేశాభివృద్ధికి చోదక శక్తిగా ఉన్న రైతులు, మహిళలు, శ్రామికులకు మరిన్ని అవకాశాలు సృష్టిస్తాయన్నారు. గ్రామీణాభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న అచంచలమైన దృష్టికి సామాజిక మాధ్యమ ప్రకటనలో కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి

0: పాలను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని ఆ శాఖ మంత్రి డోల శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలియజేశారు. గడిచిన రెండేళ్లలో సాంఘిక సంక్షేమ శాఖ చేపట్టిన అభివృద్ధి పనుల గురించి అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులకు వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా తమ ప్రభుత్వ పరిపాలన సాగుతోందని, రాష్ట్రంలో స్టడీ సర్కిళ్లను మరింత బలోపేతం చేసినట్టు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో, పదవ తరగతి, ఇంటర్మీడియట్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్టు తెలియజేశారు. విద్యార్థులకు సురక్షిత, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలియజేశారు. 104.96 కోట్ల రూపాయల వ్యయంతో హాస్టళ్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టి 774 హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరిచామని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని వసతి గృహాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కానుందని మంత్రి వెల్లడిస్తూ,
1: 774 హాస్టల్లో 104 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం రిపేర్ చేసి మెరుగైన వసతులు కూడా కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క హాస్టల్ కూడాను ఆర్ఓ ప్లాంట్, మస్కిటో మెట్స్, దాంతోపాటుగా మిగిలినటువంటి మౌలిక వసతులు కూడా కల్పించేందుకు మేము చర్యలు తీసుకోవడం జరిగింది. కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా 23.79 కోట్ల రూపాయలతోటి మంజూరు చేయడం కూడా జరిగింది. శానిటేషన్ మెయింటెనెన్స్ కి అవుట్ సోర్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మన మార్చి నుండి ప్రారంభించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ పేర్కొన్నారు. సాలూరు మండలం సారిక పంచాయతీ పరిధిలోని దండిగాం నుంచి నేరెళ్ల వరుస వరకు సుమారు 1.09 కోటి రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించిన బీటీ రహదారిని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ రహదారి వల్ల దండిగాం, నేరెళ్ల వలస గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని చెప్పారు. ప్రముఖ చలనచిత్ర దర్శకులు భారతీరాజా మరణం బాధాకరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలకు భారతీరాజా చిరస్మరణీయ చిత్రాలు అందించారని, భారతీయ సినీ పరిశ్రమకు ఆయన మరణం తీరని లోటని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అదేవిధంగా భారతీరాజా మృతి పట్ల సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామీణ నేపథ్య చిత్రాలకు సరికొత్త ప్రాణం పోసిన మహోన్నత దర్శకుడు భారతీరాజా అని, ఎందరో నూతన నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శక శిఖరం అనే సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. భారతీరాజా తెరకెక్కించిన సీతాకొక చిలుక, ఎర్ర గులాబీలు, చిరంజీవి నటించిన ఆరాధన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 6 జాతీయ పురస్కారాలు, 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న భారతీరాజాను 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. వైద్య సేవల్లో కృత్రిమ మేధ ఏఐ వినియోగాన్ని ప్రభుత్వం క్రమంగా పెంచేందుకు ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ క్రమంలోనే మధుమేహంతో కంటిచూపు సమస్యలు, రెటినోపతి కలిగిన వారికి తగిన సమయంలో చికిత్స అందించడంలో ఏఐ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా గుంటూరు, కర్నూలు, విశాఖల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించామన్నారు. ఫండస్ కెమెరాల ద్వారా తీసే ఇమేజ్ను పరిశీలించి రెటినోపతి సమస్య ఎంత తీవ్రంగా ఉంది, వైద్యులను సంప్రదించాలా వద్దా అనే దానిపై ఏఐ స్పష్టత ఇస్తుందన్నారు. ప్రస్తుతం వైద్యులు అందుబాటులో ఉన్న చోట మాత్రమే ఫండస్ కెమెరాలు ఉన్నాయని, ఏఐ సేవల రాకతో ఫండస్ కెమెరాలు ఆస్టోమెట్రిస్ట్ టెక్నీషియన్ను అందుబాటులోకి తీసుకొస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. రెటినోపతి సమస్యలు గుర్తించడంలో వైద్యుల కొరతను అధిగమించేందుకు ఏఐ సహాయపడుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు రాబోయే 3-4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అదేవిధంగా మధ్య బంగాళాఖాతం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అంతర్ కర్ణాటక మీదుగా ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని తెలియజేశారు. మరిన్ని వివరాలను వాతావరణ శాఖాధికారిణి జి లక్ష్మి వెల్లడిస్తూ,
2: రాబోయే 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రము, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 2 రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి

0: రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
1: ఇక మార్కాపురంతో పాటు రాయలసీమ జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో రెండు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. రాష్ట్రంలో వీబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 7,700 కోట్ల రూపాయలు కేటాయించింది. నైరుతి రుతుపవనాలు రాబోయే 3-4 రోజుల్లో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: सीएनजी की कमी है ना पाइप गैस जो लोगों के घरों में जा रहे हैं, इनफैक्ट एलपीजी के हम कन्वर्ट कर रहे हैं इनटू पीएनजी कनेक्शन।
1: अफगानिस्तान देशस्य कुनार खोस्त पत्तिका इत्येतेषु प्रान्तेषु पाकिस्तानी सैन्य वायु आक्रमणे न्यूनातिन्यूनं 13 जनाः मृताः, तेषु 11 बालकाः आसन्। एकस्मिन् वक्तव्ये तालिबान पक्षस्य प्रवक्ता जबीहुल्ला मुजाहिद इत्यनेन आक्रमणस्य निन्दां कृत्वा नागरिक गृहाणि लक्ष्यीकृत्य आक्रमणं ह्यः रात्रौ अभवत् इति उक्तम्। सः अवदत् यत् पाकिस्तानस्य सेना पुनः एकदा अफगानिस्तान देशस्य वायुक्षेत्रस्य उल्लङ्घनं कृतम्, अपि च तत् मानवीय अपराधम् उक्तम्। पाकिस्तान अफगानिस्तान देशयोः मध्ये गत कतिपयेषु मासेषु वर्धमान द्वन्द्वस्य मध्ये एषा नवीनतमा घटना अभवत्, यत्र पुनः पुनः गुलिकाप्रहारे नागरिकानां मृत्योः चिन्ता वर्धमाना अस्ति। अन्त्यक्रीडावार्तायाम्, ऑस्ट्रेलियन ओपन बैडमिंटन क्रीडायां भारतस्य पीवी सिंधु तन्वी शर्मा इत्येतयोः युगलं सिडनी नगरे महिला एकल क्रीडायाः द्वितीये चक्रे प्रविष्टम् इति वार्ताः।
2: आकाशवाणी मार्कापुरम केंद्रम प्रसार विशेषालु ई पूट रेपुदयं प्रसारमये मा कार्यक्रमाल विवरालु। मुंदुगा ई रोज सायंत्रं 6 गंटल 35 निमिषालकु సర్వేజన సుఖినో భవంతు నాటిక ప్రసారమవుతుంది. అనంతరం వర్మ సిద్ధాంతం నాటిక ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పచ్చి రొట్ట ఎరువుల సాగు ఆవశ్యకత ఈ అంశం గురించి పి నాగులవరం గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి బి నవ్యభారతి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం 10వ తరగతి తర్వాత విద్యా అవకాశాలు మరియు కెరియర్ కౌన్సిలింగ్ గురించి శ్రీ వి శ్రీనివాసులు అందించే వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం రాష్ట్రాల గురించి తెలుసుకుంటారు. 8:15 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:40 చిత్రమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 గీతమాలిక, శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:45 మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలోనూ, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారాలు. ఇక రేపటి ప్రసారంలో భాగంగా రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ జయదేవుని అష్టపదులు ప్రసారమవుతాయి. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో కర్మ సిద్ధాంతం అనే అంశం ప్రసారమవుతుంది. 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో విత్తన ఎంపికలో మెలుకువలు అనే అంశం గురించి ప్రసారమవుతుంది. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 7:00 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో అక్షరదీపం వేటపాలెం సరస్వతి నికేతన్ రూపకం ప్రసారమవుతుంది. 7:45 భావలహరి మృదు మధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అరవింద్ ఘోష్ మహిళల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇంతవరకు మీరు

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నాటకలు వింటారు. వినే ముందుగా
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుగుల తామర
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: సర్వే జనా సుఖినో భవంతు. నాటిక రచన శ్రీ కృష్ణదాసరి. ఇందులో పాల్గొన్నవారు తాయారు శ్రీమతి మట్టా విజయలక్ష్మి, ఆండ్రాళ్ళు శ్రీమతి ఈజే స్వర్ణలత, సుబ్బారావు శ్రీ పి నాగరాజారావు, అప్పారావు శ్రీ జి శోభనాద్రిరావు, సన్యాసి శ్రీ తంగిరాల దక్షిణామూర్తి. వినండి సర్వే జనా సుఖినో భవంతు నాటిక.
7: అయ్యయ్యో, తాళింపులో మెంతులు వేయడం మర్చిపోయాని. మెంతుల డబ్బాలో మెంతులు లేవు, ఇప్పుడెలా ఉండు. పక్కింటికెళ్ళి అప్పారావు బావనడిగి తెస్తాను. అప్పారావు బావా, అప్పారావు బావా.
8: ఎవరు? సుబ్బారావు బావా?
7: అవును, నేనే అప్పారావు బావా.
8: ఏమిటి బావా ఇలా వచ్చావు? వంట పని అయిందా?
7: ఇంకా అవ్వలేదు బావా, ఆ పని మీదే వచ్చాను. పప్పుచారులోకి తాళింపు వేస్తున్నాను. తీరా చూస్తే తాళింపులో మెంతులు లేవు. మెంతులు లేకపోతే మా ఆవిడ అసలు పప్పుచారుని ముట్టుకోదనుకో. బావా, కొద్దిగా మెంతులు ఉంటే ఇస్తావేంటి? తెచ్చిన తర్వాత ఇచ్చేస్తా.
8: దాందే ఉందిలే బావా, అలాగే పట్టుకెళ్ళు. ఇక్కడే ఉండు బావా, తెస్తా. ఇవిగో బావా.
7: చాలు చాలు బావా, చాలు.
8: అవును, ఈరోజు ఏం కూరలు చేసావు బావా?
7: పెరట్లో తోటకూర ఉంటేను కోసి పులుసు చేశాను బావా. నంచుకోవడానికి వడియాలు వేయించా. నీవేం వండావు అప్పారావు బావా?
8: బంగాళదుంప ఇగురు చారు కాశాను బావా. అవును గాని ఈరోజు ఆదివారం కదా, ఏదైనా సినిమాకి వెళదాం బావా.
7: మా తాయారిని అడిగి చెబుతా బావా.
8: అలాగే బావా, తప్పకుండా వచ్చేలా చూడు, మిస్ అవ్వకూడదు. మరి తెలిసిందా?
7: అలాగే బావా, తప్పకుండా వస్తాలే.
9: ఏమండి, ఏమండో, ఎక్కడ తగలడ్డారు మిమ్మల్ని? ఏమండో,
7: వస్తున్నా వస్తున్నానే. మళ్ళీ కలుద్దాం బావా, నా శ్రీమతి పిలుస్తుంది. వస్తున్నా, వచ్చేశానే.

0: చేతులు ఆ చీపురు కట్టెందుకే? వంట అయిపోగానే ఇల్లు నేనుడుస్తాగా, నీకెందుకే శ్రమ? ఏది ఇలా ఇవ్వు.
1: ఇది ఇల్లు ఉడ్చటానికి కాదు, పొయ్యి మీద తాలిం పెట్టి ఇంతసేపు ఎక్కడికెళ్ళారు చెప్పండి, ఎక్కడికెళ్ళారు?
0: అదే అది అది తాళింపులోకి మెంతులు లేకపోతేను పక్కింటి అప్పారావుని అడిగి తెద్దామని వెళ్ళాని, ఇదిగో మెంతులు.
1: పక్కింటికి వెళ్ళి మెంతులు తేవటానికి ఇంతసేపా? నిజం చెప్పండి, ఇంతసేపు ఏం చేస్తున్నారు?
0: ఆ చీపురు కట్ట అవతల పారవయవే, నాకు అసలే భయం వేస్తుంది.

0: అని వెళ్ళాని. ఇదిగో మెంతులు.
1: పక్కింటికి వెళ్ళి మెంతులు తేవటానికి ఇంతసేపా? నిజం చెప్పండి, ఇంతసేపు ఏం చేస్తున్నారు?
0: ఆ చీపురు కట్ట అవతల పారవేయవే, నాకు అసలే భయం వేస్తుంది, మాటలు కూడా తడబడుతున్నాయి.
1: పారేస్తే గాని ఎంతసేపు ఏం చేస్తున్నారో చెప్పండి.
0: నీ మీదొట్టే తాయారు, నేను నిజంగా మెంతులు తేవడానికే వెళ్ళాను.
1: అబద్ధమాడితే నా ఒళ్ళు మండిపోతుంది. నేను కిటికీలోంచి చూస్తూనే ఉన్నాను, మీరు అప్పారో గుసగుసలాడుకోవటం. నిజం చెప్పండి, మీరేం మాట్లాడుకున్నారు?
0: అదే అది అదేమో, మరి అప్పారావు బావేమో, సుబ్బారావు బావా సుబ్బారావు బావా, మనం సినిమా చూసి నెల రోజులైంది కదా, సాయంకాలం పెందలాడే వంటలు చేసేసుకుని సినిమాకి వెళదామా అని అడిగాడు.
1: మరి మీరేమన్నారు?
0: మా తాయారుని అడిగి చెబుతాలి అప్పారావు బావా అన్నాను. తాయారు తాయారు, మంచి సినిమా వచ్చిందట, సాయంకాలం మొదట చూసొస్తామే.
1: ఆ సినిమా నేను చూశాను కాని కథ చెప్తాను, మాటలాడకుండా వంట త్వరగా చేయండి.
0: తాయారు తాయారు, సాయంకాలం సినిమాకి వెళ్తామే.
1: అబ్బా, సాయంకాలం టీవీలో సినిమా ఉంది, అది చూస్తూ ఇంటి దగ్గరే ఉండండి.
0: ఆ టీవీలో హిందీ సినిమా నాకు అర్థమై చావదే.
1: సాయంకాలం ఆలోచిద్దాం గాని వంట త్వరగా చేయండి, అవతల నేను మహిళా మండలి మీటింగ్కి వెళ్ళాలి.
0: అప్పారావు బావా, ఇన్నాళ్ళకి అబద్ధమాడి భలే పసందైన సినిమా చూశాం బావా.
2: నిజమే సుబ్బారావు బావా, సతీష్ అక్కుబాయి అని చెప్పకపోతే మా ఆంధాళ్ళు అస్సలు పంపదు బావా. ఆ మహాపతివ్రత ఎక్కడుందో కానీ ఆమెకు శతకోటి నమస్కారాలు.
0: ఆ ఇల్లు దగ్గరికి వచ్చేసాయి, మరి ఉంటాను బావా.
2: అలాగే సుబ్బారావు బావా.
0: ఇదేమిటి, ఈరోజు గుమ్మంలో నిలబడిందేమిటబ్బా? ఎందుకు? అమ్మో, చేతిలో అప్పడాల కర్ర కూడా ఉంది. ఈ టైంలో పూరీలు ఏమన్నా చేస్తుందా ఏమిటి? తాయారు ఏంటి తాయారు అప్పడాల కర్ర, పూరీలు కానీ బొబ్బట్లు కానీ చేస్తున్నావా?
1: మీకోసమే, నువ్వు రాగానే వడ్డిద్దామని.
0: అయ్య బాబోయ్, నా మీద ఎంత ప్రేమే నీకు, మేము చూసిన సతుసక్కుబాయిలో కూడా నీలానే అచ్చం, నీలానే భర్తకి ఎంతో సేవలు చేస్తుంది ఆ మహాపతివ్రత. నిజంగా ఆ పతివ్రతకు నీకు అసలు తేడా లేదనుకో తయారు. నడు, ఇద్దరం కలిసి తిందామా పూరీలు?
1: నిజం చెప్పండి, మీరే సినిమాకి వెళ్ళారు?
0: అదే అది అది చెప్పానుగా తయారు, సతీ సక్కుబాయి అని.
1: నా చేతిలో ఏముందో తెలుసా?
0: అది అప్పడాల కర్ర, దాంతో ఎంచక్క పూయిలు బొబ్బట్లు అప్పడాలు చేసుకొని తింటారు.
1: ఇప్పుడు మీరు నిజం చెప్పకపోతే నేనేం చేస్తానో తెలుసా?
0: చచ్చాన్రా దేవుడా. అదే అది మేము వెళ్ళింది సతీ సక్కుబాయికైనే, కానీ ఆ సినిమా నిన్నటితోటి వెళ్ళిపోయిందట. అక్కడికి నేను ఇంటికి వెళ్ళిపోదామంటే పక్కింటి అప్పరా బావ అన్నాడు, ఇంటికేం వెళ్తావులే బావా, ఏదో సినిమా చూసి వెళ్ళిపోదాం అన్నాడు. నేను సరే అన్నాను.
1: అన్నాడు అంటాడు అంటాడు, నేను గమనిస్తూనే ఉన్నాను, మీరు అప్పారావుతో కలిసి ఎలాంటి చెడు తిరుగులు తిరుగుతున్నారు. ఇంట్లో నడవండి, అప్పారావు సంగతి రేపు చెబుతా.
0: తాయారు అన్నం వడ్డించనా?
1: నీకు ఆ శ్రమ అక్కర్లేదు, నేను ఇందాకే భోంచేసి మిగిలింది ముష్టోడికేశా, కాళ్ళు చేతులు కడుక్కుని మంచినీళ్ళు తాగి పడుకోండి.
0: అయితే ఈరోజు ఫుడ్ నిల్లన్నమాట. హరి దేవుడోయ్.
3: స్వామి కాపాడండి, రక్షించండి స్వామి.
4: బిడ్డలారా, ఎవరు మీరు, ఏమిటి మీకొచ్చిన ప్రమాదం?
0: స్వామి, మేము పెళ్లి చేసుకుని సంసారమనే నరకంలో చిక్కుకుపోయాము స్వామి, మమ్మల్ని రక్షించండి.
4: వివరంగా చెప్పండి బిడ్డలారా.
5: స్వామి, మా పెళ్ళై సుమారు 10 సంవత్సరాలు అయ్యిందండి, అప్పట్నుంచి మా బ్రతుకంతా ఇంట్లో వెట్టి చాకరీతో సాగుతోంది. ఇంటి పనులు వంట పనులు మేమే చేయాలి, పిల్లలకి స్నానాలు మేమే చేయించాలి, ఇన్ని చేసినా మాకు స్వేచ్ఛ లేదు. మా భార్యల పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, ఇది స్వామి మా సమస్య, మీరే కాపాడాలి.
4: అర్థమైంది బిడ్డలారా, అర్థమైంది. నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి.
5: అడగండి స్వామి.
4: మీరు పెళ్లి చేసుకునే ముందు కట్నాలు తీసుకున్నారా?
0: అదే అది అది తీసుకున్నట్లు

0: జ్ఞాపకం స్వామి.
1: ఎంతెంత తీసుకున్నారు?
0: మా మామగారు బాగా ఉన్నవారులేండి, అయినా నాకు 50 చాలులేండి అంటే పర్వాలేదు ఉంచవయ్యా అని ఒకటిన్నర ఇచ్చారులేండి స్వామి.
1: మరి నీవో?
2: నాకు అంతే, అంతో ఎంతో అంతగా ముట్టింది స్వామి.
1: ఓం హరోం హరహర, హరోం హరహర. లేవండి, పైకి లేవండి, పోండి, ఇక్కడి నుంచి బయటికి పోండి. మీ సమస్యకు నేను దారి చూపలేను.
2: అలా అనకండి స్వామి, మీరు అలా అంటే మేము ఇప్పుడే ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాం.
1: మీరు మీ భార్యల దగ్గర కట్నం తీసుకుని చాలా తప్పు పని చేశారు. ఎప్పుడైతే మీరు కట్నం తీసుకున్నారో అప్పుడే మీరు మీ భార్యలకు అమ్ముడుపోయినట్లే. ఇప్పుడు నాలాంటి పెద్ద మనిషి తగువ చెప్పినా మా ఇష్టం, మా భర్తల్ని లక్షల పోసి కొనుక్కున్నాం, నువ్వెవరు చెప్పడానికి అని నన్ను అడిగితే నేనేం చెప్పాలి? అందుకే మీ ఇళ్ళకు పోయి మీ భార్యల దగ్గరే ఉండండి.
0: స్వామి స్వామి, మేము ఆ చాకరీ చేయలేము స్వామి.
1: ఆ బుద్ధి కట్నం తీసుకుని పెళ్ళిళ్ళు చేసుకునే ముందు ఉండాలయ్యా.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: అసలు కట్నం తీసుకోవడం ఎంత నేరమో తెలుసా? పైపెచ్చు భార్యలతో ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి. ఎదిరించి మాట్లాడితేనో, నేను నిన్ను డబ్బు పెట్టి కొనుక్కున్నాను, నోరు మూసుకుని నేను చెప్పినట్లు చెయ్యండి అని నీచాతి నీచంగా చూస్తారు. అందుకే మీరు స్వేచ్ఛగా ఉండాలంటే మీరు వెంటనే మీ భార్యల్ని వదిలేయండి.
2: అయ్యో బాబోయ్, మా ఆందోళన అన్యాయమైపోతుందండి.
0: నిజమే స్వామి, మా తాయారు కూడా చాలా బాధపడిపోతుందండి. దానికి అసలే వంట చేయడం రాదు, తిండి లేక మలమల మాడిపోతుంది.
1: నోరు ముయ్యండి. మీ భార్యల మీద అంత ప్రేమ ఉన్నవాళ్ళు నా దగ్గరకు ఎందుకు వచ్చారు? వింటే నేను చెప్పినట్లు వినండి, లేదా ఇప్పుడే పోయి మీ ఇళ్ల దగ్గర వంట చేసుకుని బతకండి. పోండి.
0: కోప్పడకండి స్వామి, మీరు చెప్పినట్లే వింటాం.
1: నిజానికి నా గురించి మీకేం తెలియదు. నేను నా భార్యను 5 లక్షలు తీసుకుని వివాహం ఆడాను. అప్పటి నుంచి నా కష్టాలు అంతా ఇంత కాదు. నా భార్య నన్ను నీచంగా చూసేది. ఆ బాధలు భరించలేకే నేను సన్యాసం పుచ్చుకున్నాను. ఇప్పుడు చూడండి ఎంత స్వేచ్ఛగా ఉన్నాను.
2: స్వామీజీది మా జాతకమే అన్నమాట. చెప్పండి స్వామి, తమరేది చెబితే అది చేస్తాం.
0: స్వామి, మేము మా భార్యల దగ్గర కట్నం తీసుకున్నందుకే ఈ వెట్టి చాకరీ అంటారా?
1: అంతేనయ్యా, ముమ్మాటికే అంతే. ఎప్పుడైతే కట్నం తీసుకుని అమ్ముడుపోయారో అప్పుడే భార్యలకు బానిసైపోయినట్లే లెక్క. అప్పట్నుంచి వాళ్ళు తిట్టినా పడాలి, ఏం చేసినా పడాలి.
0: చెప్పండి స్వామి, అందుకు మమ్మల్ని ఏం చేయమంటారో?
1: మీరేం చేయనవసరం లేదు, అంతా నేనే చేయిస్తాను. మీరు నా ఆశ్రమంలోనే ఉండండి. 4 రోజులు కల్లా మీ భార్యలు మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు వేడుకునే విధంగా చేస్తాను. ఓం హరోం హరహర, హరోం హరహర.
6: స్వామి కాపాడండి, స్వామి కాపాడండి.
1: బిడ్డలారా, ఎవరు మీరు? ఏమిటి మీకు వచ్చిన ఆపద?
6: మేము ఈ ఊరు వాళ్ళమే స్వామి. మా భర్త ఇంటి నుంచి వెళ్ళిపోయి 2 రోజులయ్యింది స్వామి. ఎక్కడున్నారో ఎలా ఉన్నారో.
1: ఇంటి నుండి ఎందుకు వెళ్ళిపోయారో?
6: ఏమో స్వామి.
1: నిజం చెప్పండి, ఇక్కడ కూడా అబద్ధాలు ఆడితే కుదరదు. మీరు మీ భర్తల్ని ఏం చేశారో చెప్పండి.

0: సినిమాకి వెళ్ళారని కాస్త దండించా స్వామి.
1: వాట్, సినిమా? ఆఫ్టర్ ఆల్ సినిమాకి వెళ్ళారని దండించారా? వచ్చే జన్మలో మీరు
0: స్వామి క్షమించకండి, మమ్మల్ని క్షమించండి స్వామి.
1: ఇంకా మీ భర్తలతో ఏమేం చేయించారు?
0: అది అది
1: చెప్పండి.
0: పొద్దుటే లేచి ఇంటి పని వంట పని మావారే చేసేవారు. లక్ష్మమ్మ బట్టలు ఉతకడానికి రానప్పుడు మావారే ఉతికేవారు స్వామి.
1: ఘోరం, పాపం, మహాపాపం. ఓం హరం హరహర. మీరు మీరు వచ్చే జన్మలో.
0: వద్దు స్వామి వద్దు, మమ్మల్ని శపించకండి. మాకు బుద్ధి వచ్చింది, మా సమస్యకు మార్గం చూపించండి స్వామి. లక్షలకు లక్షలు కట్నం ఇచ్చామన్న గర్వంతో మేము అలా ప్రవర్తించాం స్వామి.
1: అసలు కట్నం ఇమ్మని మిమ్మల్ని ఎవరన్నారు? కట్నం పుచ్చుకోవడం ఎంత తప్పో ఇవ్వడం కూడా అంతే తప్పు, తెలుసా?
0: తెలిసింది స్వామి, ఇంకెప్పుడు కట్నం ఇవ్వం.
1: చూడండి, భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళను గౌరవించుకున్నప్పుడే ఆ సంసారానికి అర్థం పరమార్థం ఉంటుంది.
0: స్వామి ఇంకెక్కువగా చెప్పకండి స్వామి, మమ్మల్ని క్షమించండి. మాకు బుద్ధి వచ్చింది, మా భర్తలు మా దగ్గరికి వచ్చేట్టు చేయండి స్వామి.
2: స్వామి కలలో కూడా మా భర్తల్ని చులకనగా చూడు, మమ్మల్ని నమ్మండి స్వామి.
1: అయితే ఒక్క క్షణం ఆగండి. హరోం హరహర. సుబ్బారావు, అప్పారావు, ఎక్కడున్నా వెంటనే ఇక్కడికి వచ్చేయాలిగాక.
3: ఆండాళ్ళు.
0: ఏమండి నన్ను క్షమించండి.
3: తాయారు.
0: ఏమండి నన్ను మన్నించండి, ఇంకెప్పుడు మిమ్మల్ని తులకనగా చూడండి. నిరంతరం మీకు సేవ చేసుకుంటానండి.
4: మీరింతవరకు సర్వే జనా సుఖినో భవంతు నాటిక విన్నారు. రచన శ్రీ కృష్ణదాస్ సరి. ఇందులో పాల్గొన్నవారు తాయారు శ్రీమతి మట్టా విజయలక్ష్మి, ఆండాళ్ళు శ్రీమతి ఈజే స్వర్ణలత, సుబ్బారావు శ్రీ పి నాగరాజరావు, అప్పారావు శ్రీ జి శోభనాద్రిరావు, సన్యాసి శ్రీ తంగిరాల దక్షిణామూర్తి.
5: ఇప్పుడు వినండి వర్మ సిద్ధాంతం నాటిక, రచన శ్రీ ఎం మహేశ్వర్.
6: ఈరోజు శనివారం కదా, రేపు ఏమిటండి అన్నింటికి అలా అనడం? ఏమైనా గొప్ప అనుకుంటున్నారా?
7: మరి ఏమనాలంటావు? ఈరోజు శనివారం అయినప్పుడు రేపు ఆదివారం కాక మరేమవుతుంది?
6: పోన్లేండి, ఆ విషయమైనా ఒప్పుకున్నారు.
7: ఏమిటి, ఏదో అన్నావు?
6: ఏం లేదు, కానీ రేపటి ప్రోగ్రాం ఏమిటి అని.
7: రేపటి ప్రోగ్రామా? ఏముంది, శుభ్రంగా తిని పడుకోవడం.
6: అంతేలేండి, తిని పడుకోవడం అంతే. సెలవు రోజు అంటే అందరూ చక్కగా అన్ని చోట్లకి వెడతారు.
7: పని పాట లేకపోతే సరి,
6: మనం ఏం ఉపయోగపడే పనులు చేసి ఉద్ధరించేస్తున్నాము? ఏమంటే పేపర్ మంది కూడా కాదు, పక్కింటి వాళ్ళది, రేపటి నుంచి అది కూడా ఇవ్వరు.
7: నాకు నువ్వేం చెప్పక్కర్లేదు. అయినా ఏమిటి నీ గొడవ?
6: అవునండి, నేనేమన్నా మీకు గొడవగానే ఉంటుంది.
7: అసలు విషయం ఏమిటి?
6: ఎందుకులేండి, తీర్చేవాళ్లతో అన్నా ప్రయోజనం. మీకంటే ఆఫీస్తో సరిపోతుంది, 24 గంటలు ఇంట్లో పడి ఏడ్చేదాన్ని నేనేగా.
7: ఓహో తెలిసిందిలే, ఇదంతా సినిమా కోసం అనమాట.
6: కనుక్కున్నారే?
7: ఏ
6: కనుక్కోనట్టు నటిస్తారేమో అనుకున్నాను.
7: ఆహా బాగానే ఉంటుంది, కానీ
6: కానీ
7: డబ్బులు లేవే.
6: మీరు ఉన్నాయని ఏనాడన్నారు కనుక.
7: అది సరే, ఇది బొత్తిగా నెలాఖరు.
6: నెల మొదట్లో అయితే మరోసాకు.
7: అయితే ఏమిటంటావు?
6: పదే పదే నాతో అనిపించి ఆ తర్వాత డబ్బు ఖర్చు అయిపోయింది అంటూ నా మీద విరుచుకుపడ్డానికా?
7: సరే అయితే పద, కానీ ఓ షరతు.
6: మళ్ళీ అదొకట?
7: మరి సెకండ్ షోకి వెళదాం.
6: అదే, ఫస్ట్ షోకి అంత టైం ఉంచుకుని నిద్ర అంతా వేస్ట్ చేసుకోవడం ఎందుకండి?
7: ఫస్ట్ షోకి అయితే ఆఫీస్ వాళ్ళు తెలిసిన వాళ్ళు కనిపించే ప్రమాదం ఉంది. మరి రాత్రి అయితే ఎవరు కనబడరు కదా.
6: కనిపిస్తే వాళ్ళు ఏమైనా డబ్బు పెడుతున్నారా ఏమిటి, మనకి భయపడ్డం దేనికి?
7: డబ్బులు పెట్టడం కాదు వెరిముఖం. ఇప్పుడు మనం సినిమాకి పెడుతున్నావా? నేను 2:30 క్లాసులో కూర్చుంటాను. మరి లేడీస్ని ఎలా చేయరు కదా క్లాసులో, అందుకని నువ్వు 6 రూపాయల క్లాసులో కూర్చోవు. అలాంటప్పుడు చూసే వాళ్ళంతా కక్కుర్తి అంటారు, కానీ పొదుపు అనుకుని అడగరుగా.
6: ఎందుకనుకుంటారు, అది కక్కుర్తితనం అయినప్పుడు.
7: ఏమిటి నువ్వే ఆ మాట ఉంటావా?
6: లేకపోతే ఏమిటండి, ఏదో ముచ్చటగా ఏడాది తర్వాత సినిమాకి వెళ్తున్నావా? అసలు

0: మొన్న మన పక్కింటి పిన్నిగారు ఎదిరింటి ఆవిడతో ఏమందో తెలుసా?
1: ఏమంది?
0: ఏమందంటే, పిసినారితనంలో బహుమతి ప్రదానం చేసినట్టయితే మీకే మొదటి బహుమతి ఇస్తారట, పైగా పిల్లా జల్లా దాచిందంతా ఎవరికి అంది.
1: అలా అంటూ ఉంటే నువ్వు పురాణం విన్నట్టు విన్నావన్నమాట.
0: మరి ఏం చేయమంటారు?
1: సిగ్గులేదు. మరి మొగుడంటే నీకు కాదు,
0: మొగుడు నా మాట మీద విలువ ఉంచితే కదండి.
1: ఏమైంది ఇప్పుడు?
0: ఇంకా ఏం కావాలి? ఉన్న ఒక్కగానొక్క పిల్లాన్ని మీ బావయ్య గారికి ఆస్తి వస్తుందంటూ దత్తత ఇచ్చేశారు. ఎక్కువ మందిని పెంచడం కష్టం అంటూ నాకు పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేయించేశారు.
1: అవునే, రే పొద్దున మా బాబాయ్ గుట్టుక్కుమంటే మన వాడు ఆస్తంతా మరి తప్పుకుని తీసుకొచ్చాడు.
0: ఆ సంగతి వదిలేయండి, కానీ సినిమా సంగతి ఏమిటి? అవకాశం దొరికితే చాలు, తప్పించుకోవడానికి ఎత్తేస్తారు కదా.
1: వెళ్దామన్నాగా.
0: నవ్వుతూ చెప్పండి.
1: వెళ్దాంలే.
0: అబ్బా ఎంత చక్కగా అన్నారండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: విన్నారుగా, వర్మ పండగ పూటైనా పచ్చడి మెతుకులు చాలని సరిపెట్టుకునే రకం. ఆఫీసు దూరమే అయినా టిక్కెట్ డబ్బులు మిగుల్చుకోవడం కోసం బస్సు మీద వెళ్లకుండా కాళ్లకి పని చెబుతూ ఉంటాడు. పరిచయం ఉన్న వాళ్లతో కాఫీ హోటల్కి వెళ్ళడు. తప్పనిసరి వెడితే జేబులో చిల్లర డబ్బులున్నా 100 రూపాయల నోట్ ఒకటి బయటకు తీస్తుంటాడు. ఇవన్నీ అతని కక్కుర్తికి నిదర్శనాలే కావచ్చు. కానీ ఎవరైనా ఆ కక్కుర్తితనాన్ని వేలెత్తి చూపితే మహచెడ్డ కోపం. భార్యామణి సత్యవతికి ఇతగాడి ధోరణి అస్సలు నచ్చదు. ప్రతి పైసా దగ్గర కక్కుర్తి పడితే అది మరోలా ఊడ్చుకుపోతుందని, కక్కుర్తి అన్న బిరుదే మిగులుతుందని సత్యవతి అంటే పొదుపు గురించి పావుగంట లెక్చర్ తంచుతాడు వర్మ. పొదుపు వేరు, కక్కుర్తి వేరు అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోడు మరి. సరే, భార్యతో సినిమాకి వెళ్ళాడుగా వర్మ, ఇక ఆ ముచ్చట్లు చూడండి.

0: ఏమేరు?
1: అబ్బబ్బబ్బా, ఏంటండి ఇక్కడే ఉన్నాగా, కాస్త నెమ్మదిగా పిలవలేరు?
0: అది కాదు, ఈ సినిమాకి రౌడీ వెసవాళ్ళు చాలా మంది వచ్చినట్టు కనిపిస్తున్నారు. మెడలో 3 కాసులు గొలుసు, 2 కాసులు నల్లపూసలు దండ, మరి చేతి గాజులు, మరి బుద్ధుంటూ ఉంటే పెట్టుకోవచ్చావు.
1: అయితే
0: అది కాకుండా ఇది దగ్గర
1: ఏంటండి,
0: చేతులతో పీపుల్ రాయటం లాంటి పోకిరి పని చేస్తుంటారే రౌడీ వెసవాళ్ళు.
1: మీకు అన్ని అనుమానాలే, సరిగ్గా సినిమా అయినా చూస్తారో లేదో.
0: సరేలే
1: అయ్యాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా అప్పగింతలు?
0: ఇంకేం లేవు, జాగ్రత్తగా వెళ్ళు.

ఏంటి సత్యవతి ఏం పట్టించుకోదు? ఆ రౌడీ వెధవులు వెనకాలే కూర్చున్నారు. అదిగో ఇందాక బయటికి వెళ్ళి వేరుశనక్కలు కొనుక్కూర్చుంటున్నారు. తినేసిన తక్కువ రేటు పడేస్తున్నారు. సత్యవతి మీదకి విసరట్లేదు కదా కొంపు తీసి. అనుకున్నంత పని అవుతుంది, అదే చేస్తున్నారు. వెళ్ళి సీట్లోంచి రెక్కట్టుగలకి 4 చివాట్లు వేస్తే అమ్మో హాల్లో

0: అందరి ధైర్యం చూసుకుని ఆ పని చేసిన కక్షతో బయటికి వెళ్ళాక చర్మం ఉల్చేస్తే
1: ఏందయ్యా సరిగ్గా కూసలేవు సీట్లా?
0: నీకేమైందయ్యా?
1: నాకేం కాలే, నీకేమైనా అయిందా అని. ఓయ్ సక్కంగా మాట్లాడు.
0: ఏమిటయ్యా అనవసరంగా తగాద పెట్టుకుంటావు?
1: సినిమా ఏడాతున్నా, దీన్ని వేడ చూస్తున్నావు, ఊకే ఎనకకెనకకి చూస్తున్నావు, ఏం దిమాగ్ తిరుగుతున్నదా? ఓయ్ నీ అట్ల సొంటోళ్ళని చాలా మంది చూసిన, నీ అట్ల సొంటోళ్ళు ఉన్నారని ఆడోళ్ళు నీ క్లాసులో రానియర్ కీ థియేటర్లా.
0: ఏమిటయ్యా నీ ఉద్దేశం?
1: ఏందా అది కాదు బిడ్డ, ఏంది ఏంది అసలు నీ తరీగా నాకు కావాలా?
0: ఇగో నా డబ్బులు ఎట్టి నేను టికెట్ కొనుక్కున్నానయ్యా, సినిమా చూస్తాను, వెనక్కి చూస్తాను, మరి వెనక్కి తిరిగి మరి ప్రజెంటర్గా చూస్తాను, నా ఇష్టం. ఉద్దేవరమయ్యా చెప్పడానికి.
1: ఇష్టం లేదు ఇష్టం లేదు, సినిమా చూసుడు లైక్ కాకుంటే ఎడకెళ్ళి వెళ్ళిపో బిడ్డ, ఊరికే మా దిమాగ్ తినకో.
0: ఇగో నా వల్ల నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి?
1: నీ అట్ల సొంటోళ్ళని చాలా మందిని చూసినది, మీదికి పెద్ద మనిషి లెక్క ఇంట్లో పెళ్ళం నిడిచిపెట్టి బయటకి ఇట్లా నక్కరలు.
0: ఇదిగో నక్కలు కుక్కరంటే మర్యాద దక్క జాగ్రత్త. నేను ఎవరో తెలుసా? తెలిసేలా మాట్లాడు.
1: ఏందో ఏంది ఏంది ఏంది ఏంది నువ్వు ఏంటి నువ్వు అనేది? ఏ నువ్వేంది ఏదైతే నాకేందా? నా పేరేందో తెలుసా? యాదగిరి. వన్ టౌన్లో నాకు అతలు చెప్తారు ఇంద్రబో.
0: వీడిగో పేరు, వీడి గురించి కథలోను
1: చెప్తే వినొస్తలేదా? ఊకే కప్పటి నుంచి చూస్తున్నా, ఒళ్ళి పెడుతున్నావు. మొన్న ఏమైంది తెలుసా? ఆ గేట్ కాడ టిక్కెట్ చంపుతాడు చూడు అని అడుగు పోయి.
0: ఏమిటి అడిగేది?
1: నేను అప్పుడు గా క్లాసులో కూర్చున్నా, నీ లెక్కనే ఉన్నాడు ఒక ఆయన, ఆయన ఒక్క ఆమె జడుగుంజిండు, గది పోయి పోయి నా కండ్ల పడ్డది. ఇక ఏమైందని అడుగవు.
0: ఎందుకు నేను అడగబని చెప్తున్నావుగా, చెప్పు.
1: ఆడు జడగుంజిండా? నేను ఆడు జబ్బ గుంజిన, లబ్బ దిబ్బం అనుకుంటా సక్కాయించిండు, దవాఖానగా ఉండొచ్చా?
0: అంటే అయినా ఇప్పుడు ఇవన్నీ నాకు చెప్పట్లో అర్థం ఏమిటి?
1: సంధి కాలేదా? ఇంకా హాల్కి వచ్చినోడు సినిమా చూసి సక్కంగా ఇంటికి పోతామని. ఇగో కప్పటి నుంచి నువ్వేం చూస్తున్నావో నేనే కాదు, నా సీటు పక్కోళ్ళు ముందోళ్ళు అందరు చూస్తుంది, వాళ్ళకి ఎరకైపోయినది.
0: ఏమిటయ్యా ఎలకైపోయింది?
1: నువ్వు ఆడాం దిక్కే చూసుకుంటా కూర్చున్నావని, నీకు వెళ్ళాం లేదు, చెల్లి లేదు, గదేం బుదయా? నేను ఎత్తి ముందు ఎంట్రకలు తెల్లగైతే సాయం దాయింది, ఫైదా ఏముంది? అది బుద్ధి తెల్లకుండాలా?
0: ఇది ఎక్కడ ఖరాబురా బాబు, వీడు లెక్చర్ దాన్ని చేస్తున్నాడు, కోరి తెచ్చుకునే కష్టంలో ఉంది. ఆవిడెవరో కాదు మహానుభావ, అగ్ని సాక్షిగా నేను తాడి కట్టిన భార్య అని చెప్పేస్తే అమ్మో, కలిసి సినిమా చుట్టాలని వచ్చి ఇదేం పద్ధతి అనుకుంటాడేమో. ఎందుకులే, సినిమా ఎలాగో చివరికి వచ్చేసింది, నోరు మూసి కూర్చోవడం చాలా మేలులో ఉంది.

0: ఏమిటి వాళ్ళు అలా రౌడీ భాషలు వేస్తుంటే అక్కడే కూర్చున్నావేమిటి? వేరే సీట్లో మారకూడదు.
1: మారితే వాళ్ళకి భయపడ్డానని ఇంకా ఏడిపిస్తారేమో, అల్లరికి మౌనమే మందు అని.
0: అలాగేనుకో.
1: మరి ఏం చేయాలి చెప్పండి, కక్కుర్తి పడి తెచ్చుకున్న కష్టం కదా ఇది. ఇంతకీ ఇప్పుడు ఇంటికి రిక్షాలో వెడదామంటారా?
0: ఎందుకు, 6 రూపాయలు తక్కువ పుచ్చుకోరు, గబగబలు అడిస్తే పోలా.
1: ఆటోలో వెడదాం ఏమిటి, మీటర్ ప్రకారం అయితే.
0: వద్దులే, ఈవేళ రేపు రోజులు బాగలేవు. నీ నగలని వాడు చూసి ఎక్కడికో తీసుకుపోయి ఏమైనా చేయొచ్చు. అదృష్టం బాగుంది కనుక సరిపోయింది, లేకపోతే నీ వెనకాల కూర్చున్న 6 రౌడీ బెసలు అంత పని కానిచ్చేవారు కదా. నేను సినిమా కన్నా నీవైతే ఎక్కువ చూస్తున్నాను కనుక వాడు భయపడిపోయారు.
1: అలాగా, నాకు తెలీదే.
0: మరి ఏసీ రోజు బయటకు వచ్చాంగా, ఏమిటో చెమట. అబ్బాబాబా, ఇది 6 రూపాయలేటి.
1: ఏమిటండి, ఆ జేబు కింద కత్తిరింపేమిటి? ఎలా ఎలా జరిగిందంటారు?
0: ఏమో,
1: మీరు నన్ను చూస్తూ ఉంటే ఏదైనా జరిగి ఉంటుంది. నన్ను చూసారు, బానే ఉంది. మిమ్మల్ని మీరు పట్టించుకోకపోతే ఎలాగండి, సినిమా టిక్కెట్లు కొనేసాం కాబట్టి సరిపోయింది. అందులో డబ్బులు ఉండి ఉండవులేండి, అయినా బంగారం లాంటి ప్యాంట్ కదా.
0: కాదు సచ్చా.
1: చెప్పండి.
0: సినిమా టిక్కెట్ల కోసం డబ్బులే కాదు, కాఫీ హోటల్ కోసం, వాటి కోసం, వీటి కోసం
1: తిరిగే 100 రూపాయల నోటు. అందుకే కక్కుర్తి వద్దంటే విన్నారు?
2: ఇంతవరకు మీరు వర్మ సిద్ధాంతం నాటికి విన్నారు. రచన శ్రీ ఎం మహేశ్వర్. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు ప్రపంచ నేతలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ శాశ్వత కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. వార్తల్లోని వివరాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అధ్యక్షులు నితిన్ నవీన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏకనాథ్ షిండే, చిరాగ్ పాస్వాన్, హెచ్డి కుమారస్వామి సహా ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల అగ్రనేతలందరూ హాజరయ్యారు. వీరితో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలకు చెందిన 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే విజన్పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. అత్యధిక కాలం పనిచేసిన, ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రిమండలి ఈరోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, దేశానికి ప్రధానమంత్రిగా పీఎం మోదీ అందిస్తున్న నిరంతర సేవలకు గాను ఈ చారిత్రాత్మక మైలురాయిని తీర్మానంలో ప్రశంసించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను కూడా చర్చించినట్లు తెలిపారు.
1: आज श्री नरेंद्र मोदी जी निर्वाचित प्रधानमंत्री के रूप में सर्वाधिक अवधि तक निरंतर देश की सेवा करने वाले प्रधानमंत्री बन गए हैं. उन्होंने निर्वाचित पीएम के तौर पर 4399 दिन की निरंतर सेवा का कीर्तिमान स्थापित किया है, जो स्वतंत्र भारत के इतिहास में पहली बार हुआ है. इससे पूर्व श्री जवाहरलाल जी नेहरू ने 1952 से लेकर 1964 तक निरंतर 4398 दिन तक इस पद को सुशोभित किया था. मुख्य बात यह है, यह अवसर भारत की लोकतांत्रिक चेतना, జన్ విశ్వాస్ ఆర్ జన్ భాగీదారీకి శక్తిగా ప్రతీక.
0: ఈ సమావేశంలో 2169 కోట్ల వ్యయంతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణకు కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 5 స్టేషన్స్తో కూడిన 6 కిలోమీటర్ల పొడవైన మెట్రో కారిడార్ ఇందులో ఉందన్నారు. ఫేజ్ 2A అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్, గాంధీనగర్ మధ్య 77 కిలోమీటర్లకు పైగా మెట్రో రైల్ నెట్వర్క్ క్రియాశీలకంగా మారుతుందని మంత్రి తెలిపారు.
1: आज कैबिनेट में 3 फैसले लिए गए.
2: 3 decisions were taken in today's cabinet meeting. 1 decision concerns the expansion of the Ahmedabad metro, while other 2 relate to Amravati, the new capital city being developed in Andhra Pradesh. The cabinet approved the Ahmedabad metro phase 2, a corridor from Koteshwar Road to the airport in Amravati. Several central government offices will be brought together in a single complex. 2 projects have been approved for this purpose, a residential complex and an office complex.
1: So residential complex or office complex?
0: ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, కేంద్ర ప్రభుత్వ నివాస సముదాయాల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన, ఎన్నికైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందిన నరేంద్ర మోదీకి ప్రపంచ నేతలు అభినందనలు తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశానాయకే, పాపువా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే, ట్రినిడాడ్

అండ్ టోబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిస్సేసర్, తదితరులు పీఎం మోదీ పరిపాలనా సంస్కరణలను అభివృద్ది చెందుతున్న దేశాల కోసం చేసిన కృషిని, ఆర్థికంగా శక్తివంతమైన భారతదేశం కోసం ఆయనకున్న విజన్ను కొనియాడారు. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఈ 12 ఏళ్ల కాలం భారతదేశ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించారని అమిత్ షా పేర్కొన్నారు. మోదీ హయాంలో దేశ సరిహద్దులు సురక్షితంగా మారాయని, కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 రద్దు చేయబడిందని, రామాలయం నిర్మించబడిందని, నక్సలిజం నిర్మూలించబడిందని, ఉగ్రవాదానికి తగిన సమాధానం ఇవ్వబడిందని తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వం, విజన్ జాతీయ అభివృద్ది పట్ల భారత ప్రజలు ఉంచిన అచంచలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని డాక్టర్ జైశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వం భారతదేశ వృద్ది పథాన్ని మార్చేలా అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టిందని మంత్రి నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. 4399 రోజుల ప్రయాణం సాధికారత, సంపన్న, అభివృద్ది చెందిన స్వావలంబన కలిగిన భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రధానిగా పనిచేసిన నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో సోషల్ మీడియా ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. వికసిత్ భారత్ టీమిండియా విజన్కు అనుగుణంగా ఈ ఏడాది థీమ్ వికసిత్ భారత్ అట్ ద రేట్ ఆఫ్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్దిగా నిర్ణయించారు. ఇది సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి సంక్షేమం, అభివృద్దిపై దృష్టి సారిస్తుంది. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA శాశ్వత కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగర విస్తరణ, మౌలిక వస్తుల కల్పన, ప్రణాళికాబద్దమైన పట్టణీకరణ లక్ష్యంగా ఈ అథారిటీ పనిచేస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రముఖ సీనియర్ చలనచిత్ర దర్శకుడు భారతీ రాజా మృతి పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. భారతీరాజా ఒక అద్భుతమైన దర్శకులని, గ్రామీణ భారతదేశ ఆత్మను, మానవ భావోద్వేగాలను వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించి తమిళ సినిమాను విప్లవాత్మకంగా మార్చారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, భాగస్వాములు, సాధారణ ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ ఒక అడ్వైజరీ జారీ చేసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సామాజిక మాధ్యమాల్లో హోమియోపతిపై వస్తున్న తప్పుదోవ పట్టించే ప్రకటనలను కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ తారకేశ్వర్ జైన్ మాట్లాడుతూ, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి యాక్ట్ 2020 కింద హోమియోపతి చట్టబద్దంగా గుర్తింపు పొందిన వైద్య విధానమని స్పష్టం చేశారు. నీట్ అర్హత సాధించిన అభ్యర్థులకే ఇందులో ప్రవేశాలు కల్పిస్తారని కూడా పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు బల్గేరియా రాజధాని సోఫియాలోని జాతీయ చారిత్రక మ్యూజియాన్ని సందర్శించారు. శతాబ్దాల నాటి అద్భుతమైన కళాఖండాల సేకరణను తాను పరిశీలించానని, బల్గేరియా తన సుసంపన్నమైన చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని ఎంతటి శ్రద్దతో పరిరక్షించిందో తెలుసుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. సోఫియా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి అక్కడ బల్గేరియా అగ్రనాయకత్వంతో భేటీ కానున్నారు. ఆదేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో పాకిస్తాన్ అవలంబిస్తున్న విధానాలపై బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత డాక్టర్ అల్లా నజర్ బలోచ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ప్రజల నిరసనలు ప్రాథమిక హక్కులు, స్వయం నిర్ణయాధికారం, రాజకీయ స్వేచ్ఛకు నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న 3 రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గణనీయమైన వాతావరణ మార్పులు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, దుమ్ము తుఫాను, వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, సిక్కిం, తీరప్రాంత కర్ణాటక, పశ్చిమ బెంగాల్లోని ఉప హిమాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి చాలా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే 3 వన్డేల సిరీస్కు ముందే భారత వన్డే జట్టుకు

0: ఎదురు దెబ్బ తగిలింది. విరాట్ కోహ్లీ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్ కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్ కు భారత్ సన్నద్ధతను ఈ సిరీస్ ద్వారానే ప్రారంభించనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధానమంత్రిగా 12 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు ప్రపంచ నేతలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇటీవల కాలంలో చాలా వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, సేంద్రీయ వ్యవసాయం చేయాలి, సేంద్రీయ వ్యవసాయంతో అధిక దిగుబడులు, నాణ్యమైన దిగుబడులు సాధిస్తే అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తులకు మంచి రేటు వస్తుందని చెప్పేసి చాలా వరకు కూడా రైతాంగానికి సేంద్రీయ వ్యవసాయం పట్ల, జీరో బడ్జెట్ వ్యవసాయం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. మరి సేంద్రీయ వ్యవసాయం చేయాలి అంటే ఎలాంటి సాగు విధానాన్ని అనుసరించాలి, ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపడితే సేంద్రీయం పెరిగేదానికి అవకాశం ఉంది, పచ్చి రొట్టె ఎరువుల యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఉంది, మరి వాటిని సాగు చేయాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలి, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి పెదనాగులవరం గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి వి నవ్యభారతి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ సేంద్రీయ వ్యవసాయం యొక్క ఆవశ్యకత, పచ్చి రొట్టె సాగు గురించి రైతులకు సవివరంగా తెలియజేద్దాం. నమస్కారం మేడం.
3: నమస్కారం అండి.
2: మేడం, మరి ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనేటువంటి ఒక ప్రోగ్రాం మాన్యశ్రీ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టి మరి వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే విధంగా

0: చాలా వరకు రైతులకు మీ ద్వారా అయితేనేమి, శాస్త్రవేత్తల ద్వారా అయితేనేమి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సేంద్రియ వ్యవసాయంలో కీలకమైనటువంటి ఈ వానపాముల ఎరువు అయితేనేమి, సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల ఎరువు అయితేనేమి, పచ్చిరొట్ట ఎరువులు అయితేనేమి చాలా వరకు కీలకమైన అంశాలు. మరి ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట ఎరువుల వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి, పచ్చిరొట్టను సాగు చేస్తే భూమి ఏ విధంగా సారవంతమవుతుంది, ఇత్యాది అంశాల గురించి రైతు సోదరులకు మీ సలహాలు సూచనలు తెలియజేయండి మేడం.
1: పచ్చిరొట్ట ఎరువులు అనగా పోషక విలువలు సమృద్ధిగా సమతుల్యత కలిగిన రసభరిత పచ్చని మొక్కల వాటి ఆకులనే పచ్చిరొట్ట ఎరువు అంటారు. ప్రస్తుత కాలంలో మితిమీరిన రసాయన ఎరువులు వాడకం వలన నేల సారం దెబ్బతింటుంది. నేలలో సూక్ష్మ పోషకాల లోపం వలన రైతు నాణ్యమైన దిగుబడి పొందలేకపోతున్నాడు. పెట్టుబడి పెరిగి గిట్టుబాటు కాక రైతు నష్టపోతున్నాడు. లాభాలు అందుకోలేక రైతు సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో భూమి యొక్క సారాన్ని, భౌతిక లక్షణాలను మెరుగుపరచడానికి ప్రతి రైతు తక్షణ కర్తవ్యంగా భావించి ముఖ్యంగా పంట సాగు కన్నా పచ్చిరొట్ట పంటలను సాగు ఎక్కువగా పెంచాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే వికసిత్ సంకల్ప అభియాన్లో భాగంగా ఎరువుల యాజమాన్యం గురించి గ్రామాల్లో తెలియజేస్తున్నాం రైతులకి. ముందుగా పచ్చిరొట్ట ఎరువులు భూమిలో రెండు విధాలుగా అందించవచ్చు. హరిత మొక్కల ఎరువు, హరిత ఆకు ఎరువులు. పొలంలో పంట లేనప్పుడు లేదా రెండు పంట కాల వ్యవధిలో తక్కువ కాలంలో ఎక్కువ రొట్టె ఇచ్చే మొక్కలను పెంచి వాటిని నేలలో కలయదున్నడం ద్వారా నేలకు పోషకాలు అందించడం అనేది ముఖ్యం.
0: పచ్చిరొట్ట అనగానే చాలా వరకు కూడా ఏమి వేసుకోవాలి, అవి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, ఏ రకాలు వేసుకుంటే మంచి పోషక విలువలు కలిగి ఉంటాయని రైతులకు కొంత అవగాహన లేకపోవచ్చు. పచ్చిరొట్టగా ఏ రకాల విత్తనాలను ఎంపిక చేసుకోవాలి, ఏ రకాలు వాడుకుంటే భూమి సారవంతమయ్యడానికి అవకాశం ఉన్నట్టారు?
1: పచ్చిరొట్టకు వాడే మొక్కలు జనుము, జీలుగ, పిల్లి పెసర, వెంపలి. నేల భౌతిక స్థితి మెరుగుపడి భూమి గుల్లగా మారి నేలలో నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేలలో సేంద్రియ పదార్థం వేయడం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెంది జీవ రసాయనిక చర్యలతో నేల సారం పెరగడమే కాక నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకొని ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. నేలలో లభ్యం కాని రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి. భూమిలో రసాయన ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులు ఉపయోగపడతాయి. కలుపు మొక్కలు పెరగకుండా నివారించవచ్చు. జీలుగ పైరు వేసినప్పుడు వాటి వేళ్లు ఎక్కువగా లోతుగా వెళ్లడం వల్ల భూమి లోపల పొరల్లో నిక్షిప్తమై ఉన్న పోషకాలను వెలికి తెచ్చి లభ్య రూపంలోకి పంటకు అందిస్తాయి. పుష్పజాతి హరిత మొక్కలు వేళ్ల బుడిపలలో ఎకరాకి 25 నుంచి 50 కేజీల వరకు నత్రజని స్థిరీకరించబడతాయి. చౌడు భూములలో పునరుద్ధరణకు ఉపయోగపడతాయి. భాస్వరం, గంధకం వంటి పోషకాల లభ్యత గణనీయంగా ఉంటుంది. సూక్ష్మ పోషకాలను మొక్క తీసుకునే రూపంలోకి మార్చి పంట మొక్కలకు అందేటట్లు చేస్తాయి. పచ్చిరొట్ట పైర్లు ఎరువులుగానే కాకుండా పశువుల మేతగా కూడా ఉపయోగపడతాయి. ఉదాహరణకు జనుము, పిల్లి పెసర.
0: ఈ పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసుకోవాలంటే ఎప్పుడు వేసుకోవాలి, ఎలా సాగు చేసుకుంటే మంచి రొట్టను పెంచుకునేదానికి అవకాశం ఉందంటారు, సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలంటారు?
1: ప్రధానంగా పంట కోయగానే నేలలో మిగిలిన తేమను సద్వినియోగపరుచుకొని పచ్చిరొట్ట ఎరువులు విత్తుకోవాలి. ఉదాహరణకు వరి కోసే ముందు జనుము లేదా పిల్లి పెసర చల్లుకొని వెంటనే వరి కోస్తారు. తేమ చాలని ప్రాంతాల్లో వేసవిలో దుక్కి దున్ని తొలకరి వర్షాలు పడగానే విత్తుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాల్లో వేసవిలో సాగు చేయడం లాభదాయకం. వరి, చెరకు పంటల సరళిలో 2 పంటల కాల వ్యవధిలో విత్తుకొని కలయదున్నవచ్చు. పసుపు, కంద, చెరుకు వంటి పంటలు వరుసల మధ్య పచ్చిరొట్ట పెంచి పూత సమయంలో కలయదున్నవచ్చు. సాధారణంగా పచ్చిరొట్ట పైర్లు చల్లుకునేటప్పుడు అధిక మోతాదు విత్తనం ఉపయోగించి మొక్కకు తక్కువ ఎత్తు పెరిగి రసవంతంగా ఉంటాయి. జీలుగ వంటి పచ్చిరొట్ట ఎరువులు మొక్క ఎత్తు పెరిగి కాండంలో పీచు ఏర్పడి చివకడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందువల్ల వర్షం పడిన సమయంలో చల్లుకొని దున్నుకోవడం వలన తొందరగా చివకడానికి అవకాశం ఉంటుంది. జీలుగ సాగు విషయానికి వస్తే చౌడు భూముల్లో, వరి పండించే భూముల్లో ఎకరానికి 10 నుంచి 12 కేజీల విత్తనం ఇసుకతో కలిపి చల్లడం వల్ల పొలం అంతా సమానంగా పడుతుంది. దీనికి పూత దశలో కలయిదున్నడం వలన ఎకరానికి 9 నుంచి 10 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. ముఖ్యంగా వరి మాగాణుల్లో జీలుగ పచ్చిరొట్టగా వేసుకోవాలి. జనుము విషయానికి వస్తే అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు.

0: పచ్చి రొట్టెగా, పశువుల మేతగా ఉపయోగించవచ్చు. ఎకరానికి 12 నుంచి 15 కేజీల విత్తనం చల్లుకోవాలి. ఎకరానికి 5 నుంచి 6 టన్నుల పచ్చి రొట్ట లభిస్తుంది. అదే పిల్లి పెసర విషయానికి వస్తే తేలిక మరియు బరువైన నేలల్లో సాగు చేయవచ్చు. చౌడు భూముల్లో సాగుకు పనికిరాదు. ఎకరానికి 6 నుంచి 8 కేజీల విత్తనం అవసరం. ఎకరానికి 3 నుంచి 4 టన్నుల పచ్చి రొట్ట లభిస్తుంది. అదేవిధంగా పశువుల పశుగ్రాసంగా కూడా ఉపయోగించుకోవచ్చు. అదే వెంపలి విషయంకి వస్తే ఇవి చాలా ప్రదేశాల్లో కలుపు ముక్కలుగా కనపడతాయి. వీటిని పచ్చి రొట్ట ఎరువుగా వాడుకోవచ్చు. ఎకరానికి 8 నుంచి 10 కేజీల విత్తనం సరిపోతుంది. అన్ని రకాల నేలల్లో వేసుకోవచ్చు. పూత దశకు రాగానే నేలలో కలయ దున్నితే అత్యధిక పరిమాణంలో నేలకు పోషకాలు అందుతాయి. పుష్పజాతి పంటల వల్ల రైజోబియం బ్యాక్టీరియా పెరిగి ఎకరానికి 20 నుంచి 50 కేజీల నత్రజని అందుతుంది. ఈ మేరకు ఎరువులు తగ్గించుకోవచ్చు. కలుపు మొక్కలు పెరగకుండా ఇవి కాపాడుతాయి. భూమి లోతుల్లో ఉన్న పోషకాలు కూడా ఉపరితలానికి తీసుకొచ్చి పంట మొక్కకు వాటిని వినియోగించేలా మారుస్తాయి. పశువుల మేతగా కూడా ఉపయోగపడతాయి.
1: మేడం నవ్యభారతి గారు, మరి పచ్చి రొట్టగా ఈ జీలుగ, జనుము, పిల్ల పెసర ఇవే కాకుండా మరి ఏ రకాలు వేసుకునేదానికి అవకాశం ఉందంటారు? అంటే ప్రాంతాన్ని బట్టి, నేలను బట్టి కొన్ని రకాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా, ఏ రకాలు ఈ పచ్చి రొట్టగా సాగు చేసుకునేదానికి అవకాశం ఉందంటారు?
0: పచ్చి రొట్టెగా పండించడానికి అనువుగా 16 రకాల మొక్కలు అందుబాటులో ఉంటాయి. అవి జీలుగ, అవిస, జనుము, పిల్లి పెసర, అలసంద, పెసర, మినుము, గోరుచిక్కుడు, అజొల్ల, కానుగ, వేప, గ్లైసీరియా, జిల్లేడు, నేలతంగేడు, కొండ మిరప మొదలగు మొక్కలను విత్తుకోవచ్చు. వేప, తంగేడు, కానుగ వంటి మొక్కలైతే వాటి కొమ్మల ఆకులను సేకరించి పొలంలో పూర్తిగా చల్లుకొని కలయదున్ని మురగనివ్వాలి. అవి మురిగిన తర్వాత ప్రధాన పంట వేసుకోవాలి. వీటిని వేసవి నెలల్లో పంట వేయడానికి 2 నెలలు ముందుగానే నాటుకోవాలి. మురగడానికి సమయం పడుతుంది కాబట్టి ప్రధాన పంట వేయడానికి కొన్ని వారాల ముందే దీన్ని కలయదున్నుకోవాలి. పూత దశల్లో ఉన్నప్పుడు కలయదున్నితే ఎక్కువ పోషకాలు నెలల్లో చేరుతాయి. అందువలన పైరు వేసిన 40 నుంచి 60 రోజుల్లో పూత వచ్చిన సమయంలో వీటిని కలయదున్నుకోవడం వల్ల నేల సారం పెరుగుతుంది. రైతులు అధిక దిగుబడి పొందడానికి, వాళ్ళ యొక్క పెట్టుబడి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: మేడం, మరి ఈ మధ్యకాలంలో మరి వ్యవసాయ అధికారులు అయితేనేమి, ప్రభుత్వం అయితేనేమి చాలా వరకు కూడా సేంద్రియ వ్యవసాయం చేయండి అని చెప్పేసి మరి పదే పదే మీ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ఈ సేంద్రియ వ్యవసాయం పైన. అయినా కూడా చాలామంది రైతులు భూసార పరీక్షలు చేయించుకోకుండా, ఒకవేళ చేయించుకున్నా కూడా పరీక్షా ఫలితాల ఆధారంగా కాకుండా అధిక దిగుబడులు, ఎక్కువ ఉత్పత్తులు సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో పోటీతత్వంతో ఎరువులు వాడుతున్నారు, రసాయన ఎరువులు వాడుతున్నారు. రసాయనిక ఎరువుల పిచికారి, రసాయన ఎరువుల మోతాదును మరి ఏ విధంగా చేస్తే పెట్టుబడి తగ్గించుకోవడానికి అవకాశం ఉందంటారు? ముఖ్యంగా రసాయన ఎరువుల మోతాదు మించితే భూమి యొక్క భౌతిక స్థితి ఏ విధంగా దెబ్బతినేదానికి అవకాశం ఉంది? ఈ పురుగు మందుల అవశేషాలు ఉన్న పంటలను మరి అమ్ముకునే విధానం ఏ విధంగా చేపట్టాలి? ఇట్లాంటి అంశాలపై మీరు రైతులకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు?
0: ముందుగా రైతులు ప్రతి ఒక్కళ్ళు మీరు వేసే పంటకి తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. చేయించుకోవడం వల్ల ఏంటంటే మనం వేసుకునే పైరుకి మనం ఎంత మోతాదులో ఎరువులు వాడాలి అనేది మనకు వస్తుంది. దాని ప్రకారంగా ఎరువులు వాడితే మనం కొంతవరకు పెట్టుబడి తగ్గించుకోవచ్చు. అదే మనం పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవచ్చు. మేలైన పంట దిగుబడి పొందవచ్చు. దానితోపాటు మనం సేంద్రియ ఎరువులు వాడాలి. రసాయన ఎరువులు ఎక్కువగా వాడకుండా భూసార పరీక్షలు చేయించుకొని ప్రతి రైతు వేయడం ద్వారా కొంతవరకు పెట్టుబడి తగ్గించుకోవచ్చు. అదే విచ్చలవిడిగా మనం ఎరువులు వాడడం వల్ల ఏంటంటే భూమి సారం రోజు రోజుకి తగ్గిపోతుంది. అదే మన జీవన ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు ఇవన్నీ నేల సారాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అందువల్ల ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయం చేస్తూ పచ్చి రొట్టె ఎరువులు వాడడం వల్ల కొంతమంది ఆ సమయం వేస్ట్ అవుతుంది మేడం ఎందుకు అలా మాట్లాడుతున్నారు. మనం వేసుకోవడం వల్ల ఏంటంటే మన నేల సారం అనేది పెరుగుతుంది. దానివల్ల నేల బాగుపడుతుంది. నేల బాగుపడితే రైతు దిగుబడి పొందడానికి నెక్స్ట్ అంటే తదుపరి వేసే పంట దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఎరువుల ఖర్చును కొంతవరకు తగ్గించుకోవడానికి వీలవుతుంది. ప్రతి రైతు తప్పనిసరిగా పచ్చి రొట్ట మీరు వేసుకునే పైరుకి ముందు పచ్చి రొట్ట పైరు వేసుకోవడం వల్ల నేల సారం అనేది వృద్ధి చెందుతుంది. అందువల్ల ప్రతి రైతు తప్పనిసరిగా పచ్చి రొట్టెల ఎరువులు వాడాలని తెలియజేస్తున్నాము. ఈ రసాయన ఎరువులు వాడాలి అంటే తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని దాని ద్వారా వాడడం వల్ల, ఒకవేళ రసాయన ఎరువులు వాడాలి

0: అంటే భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా మాత్రమే రైతులు ఎరువులు వాడాలి, దానివల్ల పెట్టుబడి అనేది తగ్గుతుంది.
1: వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అంటే గతంలో వర్షాలు సమృద్ధిగా పడిన సందర్భంలో కాలువల ద్వారా నీరు కట్టేవాళ్ళు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. వర్షం ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ నీటితోటి ఎక్కువ పొలాన్ని ఎక్కువ పంటను సాధించాలి అంటే మరి మైక్రో ఇరిగేషన్ తప్పనిసరి అని చెప్పేసి మరి వ్యవసాయాధికారులు చెప్తున్నారు. ఈ మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యత ఎంతవరకు ఉందంటారు? బిందు సేద్యం యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉందంటారు?
0: పంటల సాగులో అధిక దిగుబడి పొందడానికి నీరు సరైన సమయంలో ఖచ్చితమైన మోతాదులో సక్రమ రీతిలో కావలసిన భాగానికి నీరు అందించినప్పుడు అధిక దిగుబడి పొందవచ్చు. ఇది సూక్ష్మ సాగు పద్ధతిలో వీలవుతుంది. ఈ పద్ధతికి రెండు రకాలు, బిందు సేద్యం మరియు తుంపర్ల సేద్యం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 117,880 హెక్టార్లకు సూక్ష్మ సేద్యం చేపట్టి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ పథకం ఏడాది పొడవునా రాష్ట్రంలో అమలులో ఉంటుంది. గత 21 ఏళ్లలో 40.84 లక్షల ఎకరాల్లో ఈ పథకం అమలైంది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు మొక్కకు కావలసిన నీటిని లాటరల్ పైపులకు అమర్చిన డ్రిప్పుల ద్వారా బొట్టు బొట్టుగా నేల ఉపరితలం మీద లేదా నేల దిగువన నేరుగా వేరు మండలాల్లో అతి స్వల్ప పరిమాణంలో గంటకు 2 నుంచి 12 లీటర్ల వరకు అందించే విధానాన్ని బిందు సేద్యం లేదా డ్రిప్ పద్ధతి అంటారు. ఇందులో నీటి వినియోగ సామర్థ్యం ఎక్కువ, మొక్కకు వేళ్లకు దగ్గరగా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు నీటి తేమను చుక్కలు లేదా తుంపర్ల రూపంలో అందించే పద్ధతిని సూక్ష్మ నీటి సాగు అంటారు. వివిధ పంటల్లో 50 నుంచి 60% వరకు సాగునీరు ఆదా అవుతుంది. మొక్కల వేళ్లకు దగ్గరగా భూమిలో తేమ హెచ్చు తగ్గులు లేకుండా మొక్క పెరుగుదలకు అనుగుణంగా నీరు రసాయన ఎరువులు సరఫరా చేయడం వల్ల మొక్కకు ఏపుగా పెరిగి త్వరితంగా పక్వానికి వచ్చి 20 నుంచి 40% నాణ్యమైన అధిక దిగుబడులు పంట పండించవచ్చు. అతి తేలికైన ఇసుక, నల్ల రేగడి, లోతు తక్కువ, ఎత్తు పల్లాలు ఉండే భూములకు కొండ ప్రాంతాలకు ఎంతో అనువైనది. ప్రతి చెట్టుకు నీరు ఒకే మోతాదులో పొలమంతా సమానంగా అవసరాన్ని బట్టి అందజేయడం వల్ల కొన్ని గంటలు మాత్రమే మోటారు నడవడం వల్ల కరెంటు వినియోగం దాదాపు 35 నుంచి 40% ఆదా అవుతుంది. పంటకు కావలసిన పోషకాలను నీటిని నీటిలో కరిగించే ఫర్టిగేషన్ నేరుగా మొక్క వేర్లకు అందించడం వల్ల ఎరువుల వినియోగం సామర్థ్యం 80 నుంచి 90% పెరిగి దాదాపు 20 నుంచి 43% ఎరువులు ఆదా అవుతుంది. మొక్క మొదల వద్ద మాత్రమే తేమ కలిగి వరుసల మధ్య మట్టి పొడిగా ఉండడం వల్ల పురుగుల మందుల పిచికారి, కొమ్మల కత్తిరింపు, పంట కోత వంటివి సులభమవుతాయి. కూలీల ఖర్చు, పంట సాగు వ్యయం తగ్గుతుంది. చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది. భూమి కోతకు గురి కాదు. ఎరువులు భూమి లోపల పొరల్లోకి చొచ్చుకొని పోయి వృధా కావు. మురుగునీరు సమస్య తగ్గుతుంది.
1: సేంద్రియ వ్యవసాయం చేస్తే ఎలాంటి లాభాలు ఉన్నాయి? ముఖ్యంగా పచ్చి రొట్ట సాగు వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి? పచ్చి రొట్ట వల్ల భూమి యొక్క భౌతిక స్థితి ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను సాధించాలి అంటే సేంద్రియ వ్యవసాయం యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది? పచ్చి రొట్టె వల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి? ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.
2: ఇప్పుడు కొన్ని జానపద గీతాలు.
3: చంద్రగిరి.

0: वाणी विकसित भारत कार्यक्रम వింటారు
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
2: ఆకాశవాణి యువత భవిష్యత్తును మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ పథకాల గురించి మనకు వివరించేందుకు ఈరోజు స్టూడియోలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం ఉన్నారు. వారితో చర్చిద్దాం. నమస్కారం ఖయ్యూం గారు.
3: నమస్కారం అండి.
2: యువతకు నైపుణ్యాలు ఉద్యోగ అవకాశాలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పిఎం ఇంటర్న్షిప్ కార్యక్రమం ముఖ్యమైంది కదా ఖయ్యూం గారు, మరి ఈ కార్యక్రమం అమలు తీరు గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
3: అందుకే నమస్కారం అండి. పిఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ కొత్తగా ఫేజ్ 3 ఇప్పుడు జరుగుతుందండి. గత 2 సంవత్సరాలు కూడా పిఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఈ మొదటి ఉన్న ప్రోగ్రామ్స్కి ఇప్పటికీ పిఎం ఇంటర్న్షిప్లో చాలా చేంజెస్ జరిగాయి. సో మొట్టమొదటిగా ఇది ఇప్పుడు జరుగుతుంది ఫేజ్ 3 అంటున్నాము. దీంట్లో ప్రధానంగా 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న యువతి యువకులందరూ కూడా దీనికి అర్హులు. క్వాలిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే 10వ తరగతి కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్, వీళ్ళందరూ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వీళ్ళందరూ ఎలిజిబుల్ ఉంటున్నారు. ఇంకోటి చూసుకుంటే దీని ముందు ఈ పిఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ 1 ఇయర్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో కొంతమంది ఇబ్బందులు గురవుతున్న ఉద్దేశంతో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని 6 నెలల నుంచి 9 నెలలకి తగ్గించడం జరిగింది. సో అదేవిధంగా దీని ముందు యువతి యువకులకు అందరికీ కూడా స్టైఫండ్ కింద 5,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దీన్ని 9,000కి పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకాలు. యువతి యువకులు, నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో దేశంలోని ప్రధాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సో అలాంటి కంపెనీలు అన్నింటిలో కూడా ఈ పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని అర్హులు చేయడం జరిగింది. ఇది ప్రతి జిల్లాలో, అలాగే రాష్ట్రంలో, అలాగే దేశంలో 3 రకాల అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఎక్కడైనా కూడా ఒక యువకుడు ఉద్యోగం పొందాలంటే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కంపెనీలు సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా దేశంలో ఉన్న ప్రధాన కంపెనీలు కూడా చేసుకోవచ్చు. ఇంకొక గొప్ప అవకాశం దీంట్లో ఉన్నది ఏంటంటే, వీళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు గురి కాకుండా 1 టైం సెటిల్మెంట్ కింద వీరందరికీ కూడా 6,000 రూపాయలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది జాయిన్ అవ్వగానే. అది కాకుండా అడిషనల్గా ప్రతిసారి వాళ్ళకి స్టైఫండ్ కింద ఇప్పుడు 9,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ప్రోగ్రామ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అదే కంపెనీలో వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఇవి నచ్చితే అదే కంపెనీలో కంటిన్యూ అవ్వచ్చు. వద్దు అనుకుంటే మళ్ళీ ఆ సర్టిఫికేషన్ తీసుకొని వాళ్ళకి నచ్చిన కంపెనీలో ఆ సర్టిఫికేషన్ ద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సో ఇలాంటి అవకాశము ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మనకు యువతి యువకుల కోసం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో, అలాగే దేశంలో ఈ ప్రోగ్రామ్ ఫాస్ట్ మేనర్లో ఉంది. ఫేజ్ 3కి, ఫస్ట్ 1కి, ఫేజ్ 1కి, ఫేజ్ 2కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో 1 ఇయర్ అనే ప్రోగ్రామ్ని దాన్ని 9 నెలలకి ఇప్పుడు 6 నుంచి 9 నెలలకి కుదించడం జరిగింది. అదేవిధంగా మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ కంపెనీస్ అన్నిటి కూడా దీన్ని ఆన్ బోర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడే మీకు మొత్తం కంపెనీ లిస్ట్ మీకు కనబడుతుంది. మనకు ఏ కంపెనీ అయితే నచ్చుతుందో ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్ 1 కన్నా 3 ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏ ఆప్షన్ నచ్చితే, వాళ్ళు లోకల్గా కావాలనుకుంటున్నారా, లేదా రాష్ట్రంలో కావాలనుకుంటున్నారా, లేదా ప్రధాన నగరాల్లో ఏమైనా కావాలనుకుంటున్నారా, దాన్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం.
2: అంటే శిక్షణలో ఏ రంగంలో ట్రైనింగ్ ఇస్తున్నారు?
3: అన్ని రంగాలండి. దీంట్లో ఎస్పెషల్ చెప్పాలంటే సర్వీస్ సెక్టర్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది, ఆటోమొబైల్ సెక్టర్ ఉంది. అలాగే ప్రతి రంగంలో ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రతి రంగం వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఆ రంగంలో దాన్ని చూస్ చేసుకోవచ్చు.
2: గ్రామస్థాయిలో తీసుకుంటే, గ్రామస్థాయిలో ఈ కోర్సులపై అవగాహన విషయం తీసుకుంటే అవగాహన ఎలా ఉంది, అక్కడ అమలు తీరు ఎలా ఉంది, అలాగే యువత నుంచి స్పందన ఎలా ఉందంటారు?
3: ప్రధానంగా చూసుకుంటే ఈ ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో ఆ ప్రోగ్రామ్ గ్రాస్ రూట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం అన్నీ చేస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రామ్ గురించి రెగ్యులర్గా అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చేసుకోవడం జరిగింది. మన జిల్లాలో చూసుకుంటే సుమారుగా ఈ రోజు వరకు కూడా 1,350 మంది వరకు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి, సంవత్సరంలో ఒక్కసారి ఇలాంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, ఫైనల్ సెమిస్టర్లో ఉన్న విద్యార్థులు

జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: వ్యక్తులు కావచ్చు, లేదా కంప్లీట్ చేసిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
1: శిక్షణ పూర్తయిందనుకుందాం. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఎలాంటి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి, అలాగే ప్లేస్మెంట్ ప్రాసెస్ తీసుకుంటే ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది?
0: దీంట్లో మ్యాక్సిమం అండి మంచి కంపెనీలే ఉన్నాయి, అంటే ఎంఎన్సి కంపెనీలు మేజర్ కంపెనీసే ఉన్నాయి. సో ఈ కంపెనీస్లో సర్టిఫికేషన్ పొందడం అనేది మీకు ఫర్దర్గా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికేషన్ తీసుకొని ఫర్దర్ కంపెనీస్కి అప్లై చేసినప్పుడు మీ పాత కంపెనీ యొక్క రెప్యుటేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆ కంపెనీలో మీ అవగాహన బాగుండి, మీ యొక్క బిహేవియర్ బాగుండి, లేదా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే తప్పనిసరిగా అదే కంపెనీలో మీ రెగ్యులర్ జాబ్స్ కూడా పొందే అవకాశం ఉంది.
1: టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనందరికీ తెలిసిందే, మరి ఆ దిశగా ప్రత్యేకమైనటువంటి శిక్షణా తరగతులు ఏమైనా అందిస్తున్నారా?
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొట్టమొదట ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, బిహేవియల్ స్కిల్స్ కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ఫుల్ డెవలప్మెంట్ కోసం రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి. వాళ్ళకి ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మొట్టమొదట దీని మీద నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మొట్టమొదటి ట్రైనింగ్స్ ఉంటాయి, మొదటి 10-15 రోజులు. సో దీని ద్వారా ఫర్దర్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి కానీ లేదా మంచి జాబ్స్ పొందడానికి కానీ మంచి అవకాశాలు ఉంటాయి.
1: అలాగే అబ్దుల్ ఖయ్యం గారు, ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి కూడా మా శ్రోతలకు వివరిస్తారా?
0: తప్పనిసరిగానండి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమైన పథకాల్లో పిఎంకేవివై ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన అనేది ఇప్పుడు 4.0 వర్షన్ జరుగుతుంది. దీని ముందు ఫస్ట్ వర్షన్ జరిగింది, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్, ప్రజెంట్ 4వ వర్షన్ జరుగుతుంది. పిఎం ఇంటర్న్షిప్ డైరెక్ట్ ప్లేస్మెంట్ సంబంధించింది అయితే పిఎంకేవివై అనేది శిక్షణ మరియు ఉపాధి కల్పించడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో శిక్షణ కాలం ఉంటుంది, శిక్షణ పొందిన తర్వాత ఆ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ని జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో ఒక స్కిల్ హబ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో, గవర్నమెంట్ ఐటీఐ కాలేజెస్లో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో, అలాగే యూనివర్సిటీలో ప్రతి దగ్గర స్కిల్ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన శిక్షణాకాలం 240 రోజుల నుంచి 480 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. సో ఈ ప్రోగ్రాంలో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగపరుచుకొని శిక్షణ పొంది శిక్షణతో పాటు ఉపాధి పొందే అవకాశం కూడా ఉంది.
1: ఎలాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు?
0: నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఈ అప్డేటెడ్ కోర్సెస్లో మనకు ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ పెరిఫెరల్స్ కానీ, అలాగే మైక్రో ఇరిగేషన్ టెక్నీషియన్ అనేది నెల్లూరు డీకేడబ్ల్యూ కాలేజీలో, అలాగే సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా అనేది అనేది మన డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డీకేడబ్ల్యూ కాలేజ్లో జరుగుతుంది. అలాగే కోవూరులో చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ విత్ ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్, కస్టమర్ కేర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ అండ్ నాన్ వాయిస్. అలాగే మన విక్రమసింహారావు యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ విత్ సోషల్ మీడియా అనలిస్ట్, అప్లికేషన్ డెవలపర్ వెబ్ అండ్ మొబైల్, అలాగే సెక్యూరిటీ అనలిస్ట్, మైక్రో ఇరిగేషన్ టెక్నీస్, అంటే జనరల్ కోర్సెస్ కాకుండా అప్డేటెడ్ కోర్సెస్. వీళ్ళందరికీ ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత మంచి సర్టిఫికేషన్తో పాటు వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు పొందే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి.
1: సో ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ విషయం తీసుకుంటే ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంది అంటే టెక్నికల్ స్కిల్స్ లేదే ఈ రోజుల్లో ప్లేస్మెంట్స్ అనేది చాలా కష్టం అని చెప్తూ ఉంటారు కదా?
0: అవునండి. ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది ఉద్దేశంతోనే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ముందే కొన్ని కంపెనీలతో మనం టైఅప్ చేసుకోవడం జరుగుతుంది. వీరందరూ ట్రైనింగ్ పొందుతున్నప్పుడు, అదేవిధంగా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పుడు వీళ్ళందరికీ ఫైనల్గా ఒక అసెస్మెంట్ అని కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ రావడం జరుగుతుంది. సర్టిఫికేషన్తో పాటు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చూసుకుంటే కూడా వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా నైపుణ్యం అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ నైపుణ్యం యాప్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి రాష్ట్రంలో జరుగుతున్న శిక్షణ వివరాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నిటి కూడా వాళ్ళకి మెసేజ్ రూపంలో, వాట్సాప్ రూపంలో, అలాగే డైరెక్ట్గా కాల్ సెంటర్కి కాల్ చేయడం ద్వారా కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పొందవచ్చు. ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సర్టిఫికేషన్ అనేది చాలా వాల్యుయబుల్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ పొందడం వల్ల మీ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.
1: అంటే మీరు ఇప్పుడు రెండు కోర్సులు చెప్పారు కదా, రెండిట్లో యువత ఎక్కువగా ఏ కోర్సు నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తున్నారంటారు?
0: ఈ మనం చూసుకున్న చూసుకున్న కోర్సు

0: కోర్సులన్నీ కూడా అండి, మంచి డిమాండ్ ఉన్న కోర్సులే కూడా, రెండింటికి కూడా హైలీ డిమాండ్ ఉంది. వాళ్ళకి దీంట్లో అయితే ఎక్కువ అభిరుచి కలిగి ఉంటారు, ఆ కోర్సును చూస్ చేసుకునే అవకాశం ఉంది. మనం తక్కువ టార్గెట్ అయినా కూడా వాళ్ళకి ఇంట్రెస్టెస్ కోర్సెస్ని ఎప్పుడు పెట్టడం జరుగుతుంది.
1: గ్రామీణ యువతకు కూడా ఈ కోర్సెస్ బాగా ఉపయోగకరంగా ఉంటాయి.
0: తప్పనిసరిగా అండి, ఇప్పుడు ఆల్రెడీ అందరికీ క్వాలిఫికేషన్స్ పెరిగాయండి. మినిమం చాలామంది ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు. సో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందడం ద్వారా వాళ్ళ ఉపాధి అవకాశాలను బాగా పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా మన ద్వారా కూడా మనం ఉపాధి కల్పిస్తున్నాం. వీళ్ళందరికీ కూడా డిగ్రీ నుంచి బయటకు వస్తున్నప్పుడే ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని ప్రతి డిగ్రీ కాలేజీలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే కోర్సులు ఉంటుందో ఆ కోర్సులో వాళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ ఇయర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా ఒక సర్టిఫికేషన్ ద్వారా వారు బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్టెస్ కోర్సెస్లో వారు చదువుతున్న బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కోర్సెస్లో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందుతున్నారు. సో బయటకు వచ్చేటప్పుడు ఒక సర్టిఫికేషన్తో బయటకు వస్తే వాళ్ళు ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగుపడతాయి. అదే ఉద్దేశంతో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సెంటర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం, నిరుద్యోగ యువతి యువకుల కోసం స్కిల్ హబ్స్ని ఏర్పాటు చేశాం. ప్రతి 3 నెలలకి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మెగా జాబ్ మేళా, అంటే కనీసం 10 నుంచి 25 కంపెనీల వరకు ఈ జాబ్ మేళా నిర్వహించి డైరెక్ట్గా ఉపాధి అవకాశాలను పెంచడం కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇవే కాకుండా ఎవరైనా వేరే విదేశాల్లో పనిచేయాలనుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో దాన్ని కూడా వర్కౌట్ చేసి వారందరికీ కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు డైరెక్ట్గా ఏపీఎస్డిసి మరియు ఓమ్ క్యాప్, ఓవర్సీస్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీని ద్వారా కూడా వారందరికీ కొంత శిక్షణ ఇచ్చి, జర్మనీ లాంగ్వేజ్ అయితే జర్మనీ లాంగ్వేజ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, అలాగే రష్యన్ అయితే రష్యన్ లాంగ్వేజ్ మీద ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి మంచి ఒక ప్లాట్ఫామ్ లాగా ఏపీఎస్డిసి వర్చిస్తారు.
1: చివరిగా నేటి యువతకు మీరేమైనా చెప్పదలచారా?
0: మా ఉద్దేశంలో అండి, నేటి యువత అందరూ కూడా ప్రధానంగా చూస్తుంది ఏంటంటే మనకు స్కిల్స్ కలిగి ఉన్నాయా లేదా అనేది మొట్టమొదట వాళ్ళందరూ గమనించాల్సిన విషయం. స్కిల్స్ ఉంటే ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా తీసుకుంటుంది. మనం కాలేజీ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు అకాడమిక్ నాలెడ్జ్ ఉంటుంది, కొంత ఉద్యోగం పొందిన తర్వాత ఆ పరిశ్రమలో ఉన్న దీని మీద ఒక అవగాహన వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో, నా సలహా, ప్రతి ఒక్క యువత కూడా మొట్టమొదట శాలరీ అనే కన్సర్న్ కాకుండా మొదట ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఉపాధిని పొందితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సో యువత అందరూ కూడా వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకుండా కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, తద్వారా ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా మొదట ఉన్న దాన్ని స్టార్టింగ్ స్టెప్గా తీసుకొని ఎక్స్పీరియన్స్ పొందడం ద్వారా ఎక్కువగా ఉద్యోగాలు పొందాలని నేను కోరుకుంటున్నాను.
1: రైట్. అబ్దుల్ కరీం గారు, చాలా ధన్యవాదాలు. సో పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఈ 2 స్కీమ్స్ కూడా యువతకు కొత్త దారులు చూపిస్తున్నాయి, సరైన స్కిల్స్తో పాటు అవకాశాలు కూడా అందిస్తున్నాయి. కాబట్టి ప్రతి యువత ఈ స్కీమ్స్ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు అబ్దుల్ ఖయ్యం గారు. ధన్యవాదాలు అబ్దుల్ ఖయ్యం గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి నెల్లూరు కేంద్రం సమర్పించిన ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఒకటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు వినండి ఉద్యోగ సమాచారం.

0: కర్ణాటక రాష్ట్రం మల్పేలిలోని ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ యూసీఎస్ఎల్ పర్మినెంట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు సూపర్వైజర్ 2. అర్హతలు డిప్లొమా మెకానిక్ లేదా మెరైన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయోపరిమితి చివరి తేదీ నాటికి 40 ఏళ్లు ముంచకూడదు. జీతం నెలకు 30 వేల నుంచి 120 వేల వరకు ఉంటుంది. ఎంపిక విధానం పవర్ పాయింట్, ప్రజెంటేషన్, రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు ఫీజు 400 రూపాయలు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తగల వారికి ఫీజులో మినహాయింపు ఉంది. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 16, 2026. మరిన్ని వివరాలకు www.udpcsl.com వెబ్సైట్ చిరునామా మరోసారి www.udupicsl.com. మరొక ఉద్యోగ సమాచారం. అదే సంస్థలోని కర్ణాటక రాష్ట్రం మల్పేలిలోని ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ యూసీఎస్ఎల్ పర్మనెంట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఇంజనీరింగ్ 2, డిప్యూటీ మేనేజర్ మెకానికల్ 3, మొత్తం ఖాళీల సంఖ్య 5. అర్హతలు పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయోపరిమితి చివరి తేదీ నాటికి అసిస్టెంట్ జనరల్ మేనేజర్కు 50 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్కు 35 ఏళ్లు మించకూడదు. జీతం నెలకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్కు 80 వేల నుంచి 2,20,000 వరకు ఉంటుంది. డిప్యూటీ మేనేజర్కు 50 వేల నుంచి 160,000 వరకు ఉంటుంది. ఎంపిక విధానం పవర్ పాయింట్, ప్రజెంటేషన్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు ఫీజు 1,000 రూపాయలు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తగిన వారికి ఫీజులో మినహాయింపు ఉంది. చివరి తేదీ జూన్ 30, 2026. మరిన్ని వివరాలకు www.udpicsl.com వెబ్సైట్ను సంప్రదించండి. వెబ్సైట్ చిరునామా మరోసారి www.udupicsl.com. ఇంతవరకు మీరు ఉద్యోగ సమాచారం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు వినండి, పదవ తరగతి తర్వాత విద్యా అవకాశాలు మరియు కెరియర్ కౌన్సిలింగ్ గురించి శ్రీ వి శ్రీనివాసులు అందించే వివరాలు.
3: పదో తరగతి తర్వాత ఏం చదవాలి, ఏం చెయ్యాలి? ప్రతి విద్యార్థి, ప్రతి పేరెంట్ ఎదుర్కొనే సాధారణమైన ప్రశ్న. మీ బిడ్డకు ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే కార్పొరేట్ కాలేజీలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. లేదంటే ఆ కాలేజీల మార్కెటింగ్ ఏజెంట్లు వస్తారు. ఎంపీసీ, బైపీసీ, ఐఐటి, నీట్, ఎంసెట్ అంటూ ఆశలు చూపిస్తారు. లేదంటే సిఈసీ ప్లస్ సిఏ అంటూ వస్తారు, తమ కాలేజీల్లో చేర్పించుకుంటారు. చాలామంది ఇలాగే స్నేహితులు, పొరుగింటి వాళ్ళు, బంధువులు, సమాజం ప్రభావం వల్ల అందరూ ఎంచుకునే దారిలోనే ప్రయాణిస్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ ఒత్తిడి భరించలేక నానా అవస్థలు పడుతుంటారు. అనేక మంది విద్యార్థులు మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన ఇలాంటి సమస్యలతో కౌన్సిలింగ్ కోసం వస్తూ ఉంటారు. కొందరు కోరుకున్నది సాధించలేక తీవ్ర మానసిక సమస్యలతో పడిపోతుంటారు. ఈ పరిస్థితులు మారాలంటే, మార్చాలంటే కావాల్సింది కెరీర్ కౌన్సిలింగ్. అసలు ఈ కెరీర్ కౌన్సిలింగ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పదో తరగతి తర్వాత మీరు తీసుకునే నిర్ణయం మీ జీవిత దశ, దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఈ దశలో కెరీర్ కౌన్సిలింగ్ ఒక గేమ్ చేంజర్లా నిలుస్తుంది. ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం, ఆసక్తి, సామర్థ్యాలు ఉంటాయి. ఒకరు ఎదిగే దారి మరొకరికి సరిపోదు. కెరీర్ కౌన్సిలింగ్లో ఏది ఫేమస్ అని కాకుండా ఏది మీకు బెస్ట్ అనే ప్రశ్నకు శాస్త్రీయమైన, మానసికమైన సమాధానం దొరుకుతుంది. ఇది ఒకలా చెప్పాలంటే గూగుల్ మ్యాప్ లాంటిది. మీ లక్ష్యానికి సులువైన దారి చూపిస్తుంది, తప్పుడు మార్గంలో వెళ్తే హెచ్చరిస్తుంది.

0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ద్వారా కెరీర్ కౌన్సిలింగ్ ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. ఉదాహరణకు ఏనుగు, కోతి, చేపకు చెట్టెక్కమనే పరీక్ష పెడితే ఒక్క కోతి మాత్రమే గెలుస్తుంది, మిగతావన్నీ ఓడిపోతాయి. అలాగని అవన్నీ పనికిరానివి అనగలమా? దేని బలం దానిదే, దేని ప్రత్యేకత దానిదే. అలాగే పదవ తరగతి తర్వాత ఏం చదవాలనే నిర్ణయం కూడా వ్యక్తిగతంగా ఉండాలి. కెరీర్ కౌన్సిలింగ్ ఎందుకు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. 1, మనకు తెలియని అంతర్గత శక్తులను బయటికి తేవడానికి, మనకున్న ఆసక్తి, వ్యక్తిత్వం, సామర్థ్యానికి సరిపడే కోర్సు ఏదో కనుక్కోవడానికి, అందరూ చేస్తున్నది నేను చెయ్యాలి అనే ఉచ్చులో నుంచి బయటపడడానికి, భవిష్యత్తులో ఉన్న అవకాశాలు, సవాళ్ళు, రిస్కులు తెలుసుకోవడానికి, మన లక్ష్యాన్ని నిర్దేశించుకునే ముందు స్పష్టత కోసం కెరీర్ కౌన్సిలింగ్ అవసరం. కౌన్సిలింగ్ తీసుకుంటే వచ్చే లాభాలు ఏంటంటే, మీకు సరిపడే స్ట్రీమ్ లేదా కోర్సును గుర్తించగలుగుతారు, స్పష్టత, ఆత్మవిశ్వాసం, నిబద్ధత వస్తాయి, అందరూ వెళ్తున్న దారి కంటే మీకు సరిపోయే దారి ఎంచుకునే ధైర్యం వస్తుంది, భవిష్యత్తులో ఉండే కెరీర్ అవకాశాలపై పూర్తి అవగాహన పెరుగుతుంది, ప్రవేశ పరీక్షలు అందుకు కావలసిన నైపుణ్యాల గురించి ముందే తెలుసుకుని సిద్ధంగా ఉంటారు. కౌన్సిలింగ్ లేకుండా నిర్ణయాలు తీసుకుంటే వచ్చే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తల్లిదండ్రులు ఇతరుల మాటలు విని తీసుకున్న కోర్సు మధ్యలోనే బోర్ కొడుతుంది, మనకు సామర్థ్యం లేని సబ్జెక్టుల వల్ల పరీక్షల్లో తప్పే అవకాశాలు పెరుగుతాయి, నాకు కావాల్సింది ఇది కాదు అని గుర్తించినప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, విలువైన సంవత్సరాలు, డబ్బు, మెంటల్ ఎనర్జీ వృధా అవుతుంది, చివరికి వృత్తి, ఉద్యోగం, జీవితంలో అసంతృప్తికి దారితీస్తుంది. 10వ తరగతి తర్వాత విద్యావకాశాల గురించి తెలుసుకుందాం. 10వ తరగతి తర్వాత అందరికీ తెలిసింది ఇంటర్మీడియట్ చదవడం, దానిలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ గ్రూపులు ఉంటాయి. ఇవి కాకుండా హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, మల్టీమీడియా, ట్రావెల్ అండ్ టూరిజం కోర్సులు కూడా ఉన్నాయి. పాలిటెక్నిక్ చదివి ఆ తర్వాత ఇంజనీరింగ్ చేసే అవకాశం ఉంది. తక్షణ ఉద్యోగావసరం ఉన్నవాళ్ళు ఐటీఐ చేస్తే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇవి కాకుండా అరుదుగా తెలిసిన భవిష్యత్తులో హై డిమాండ్ ఉన్న కోర్సులు కూడా ఉన్నాయి. ఇవి ఉన్నట్లు కూడా చాలామందికి తెలియదు, కానీ వీటిలో ఆసక్తి, సామర్థ్యం, ఫ్యాషన్ ఉంటే చాలా గొప్ప కెరీర్ అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్లో డిప్లొమా, సైబర్ ఫోరెన్సిక్ డిప్లొమా, గేమింగ్ డిప్లొమా, రోబోటిక్స్, ఏఐ డిప్లొమా, ఫైర్ ఇంజనీర్, పారామెడికల్ కోర్సులు ఉన్నాయి.
1: ఇంతవరకు మీరు 10వ తరగతి తర్వాత విద్యా అవకాశాలు మరియు కెరియర్ కౌన్సిలింగ్ గురించి శ్రీ వి శ్రీనివాసులు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వినండి, తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం రాష్ట్రాలు. భారత రాజ్యాంగం దేశాన్ని రాష్ట్రాల సమక్యంగా పేర్కొంది. విశాల భూభాగం, వివిధ భాషలు, విభిన్న సంస్కృతులు, ఆచార వ్యవహారాలకు నిలయమైన ఉపఖండాన్ని పరిపాలనా సౌలభ్యం, ప్రాంతీయ ఆకాంక్షల మేరకు పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. దేశ భౌగోళిక రాజకీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబించే ఆ విభజన కూర్పుపై సమగ్ర అవగాహన మనందరికీ ఉండాలి. స్వాతంత్ర్య అనంతరం నుంచి నేటి వరకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు దారితీసిన పరిస్థితులు, ఎప్పుడు ఎవరి హయాంలో ఏ రాష్ట్రం ఏర్పడింది, ఆ క్రమంలో జరిగిన భూభాగాల మార్పులు చేర్పులను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలయం. కేంద్ర భూభాగాన్ని ఇండియాగా పేర్కొన్నారు. భారత భూభాగ పరిధి అంటే భారత సార్వభౌమాధికారం వర్తించే వరకు అని అర్థం. దీని ప్రకారం ప్రస్తుతానికి భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి దేశ రాజకీయ ముఖచిత్రం 2 రకాలుగా ఉండేది. మొదటగా బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ఉండే బ్రిటిష్ ప్రావీణ్యులు, ఆ తర్వాత స్వదేశీ రాజుల పాలన కింద బ్రిటిష్ సర్వసమున్నత అధికార పరిధిలోని స్వదేశీ సంస్థానాలు. 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి మన దేశ భూభాగ పరిపాలన పరిధిని నాలుగు రకాల

0: వర్గాలుగా వర్గీకరించారు. మొదటగా పార్టీ ఏ. గతంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలుగా ఉండేవి. వీటి సంఖ్య 9. అవి అస్సాం, బీహార్, బాంబే, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మద్రాస్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, యునైటెడ్ ప్రావిన్స్. పార్ట్ బి రాష్ట్రాలు శాసనసభలు లేని 9 స్వదేశీ సంస్థానాలను ఇందులో చేర్చారు. అవి హైదరాబాద్, జమ్మూకాశ్మీర్, మధ్యభారత్, సౌరాష్ట్ర, వింధ్యప్రదేశ్, ట్రావెన్కోర్ కొచ్చిన్, రాజస్థాన్, మైసూర్, పటియాలా, తూర్పు పంజాబ్. పార్ట్ సి రాష్ట్రాలు గతంలో చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలుగా ఉన్న వాటిని కొన్ని స్వదేశీ సంస్థానాలను ఇందులో పేర్కొన్నారు. వీటి సంఖ్య మొత్తం 10. మొదటగా భోపాల్, అజ్మీర్, ఢిల్లీ, కూర్గ్, కూచ్ బిహార్, బిలాస్పూర్, మణిపూర్, త్రిపుర, కచ్ హిమాచల్ ప్రదేశ్. పార్ట్ డి రాష్ట్రాలు అండమాన్ నికోబార్ దీవులు మాత్రమే. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం భారత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఫజుల్ అలీ కమిషన్ సిఫార్సుల మేరకు జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ కాలంలో భారత పార్లమెంటు 1956 7వ రాజ్యాంగ సవర్ణ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ద్వారా పార్ట్ ఏ, బి, సిడీలుగా ఉన్న రాష్ట్రాలన్నింటినీ పునర్వ్యవస్థీకరించి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. దీని ప్రకారం అప్పట్లో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి. అవేమిటంటే అస్సాం, బెంగాల్, బీహార్, మద్రాస్, ఒరిస్సా, కేరళ, ఆంధ్రప్రదేశ్, మైసూర్, బొంబాయి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్. 1956 ఏర్పాటైన కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, త్రిపుర, మణిపూర్, అమోని, మినికాయ్, లాక్ దీవులు. 1956 తర్వాత భారత రాజకీయ ముఖచిత్రంలో వచ్చిన మార్పులు. ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, భౌగోళిక సామీప్యత ఉన్న కొన్ని ప్రాంతాల వారు తమ మనుగడ కోసం ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు కోరుకున్నారు. ఇందుకోసం ప్రజా ఉద్యమాలను నిర్వహించారు. దీని రాజకీయ దృక్కోణం అది కూడా తోడవడంతో కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగించింది. అప్పుడు ఏర్పడిన రాష్ట్రాలు మొదటగా 15వ రాష్ట్రం గుజరాత్, 16వ రాష్ట్రం నాగాలాండ్, 17వ రాష్ట్రం హర్యానా, 18వ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, 19వ రాష్ట్రం మణిపూర్, 20వ రాష్ట్రం త్రిపుర, 21వ రాష్ట్రం మేఘాలయ, 22వ రాష్ట్రం సిక్కిం, 23వ రాష్ట్రం మిజోరాం, 24వ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, 25వ రాష్ట్రం గోవా, 26వ రాష్ట్రం ఛత్తీస్గఢ్, 27వ రాష్ట్రం ఉత్తరాంచల్, 28వ రాష్ట్రం జార్ఖండ్, 29వ రాష్ట్రం తెలంగాణ. ఇలా నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2019 జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదాను రద్దు చేసి జమ్మూకాశ్మీర్, లడక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. ఈ చట్టం 2019 అక్టోబర్31 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇవి రాష్ట్రాల గురించి. ఇంతవరకు మీరు తెలుసుకుందాం రండి శీర్షికన రాష్ట్రాలు అనే అంశం గురించి తెలుసుకున్నారు.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్దిసేపట్లో 12 సంవత్సరాల పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో రైతు సంక్షేమం. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
1: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలోకి వచ్చి ఇప్పటికీ 12 ఏళ్ళు గడుస్తున్న సందర్భంగా ఈరోజు రైతు సంక్షేమంలో 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వం ఈ కార్యక్రమం గురించి 12 ఏళ్లలో రైతుల కోసం ప్రభుత్వం ఏం చేస్తూ వస్తుంది,
2: రైతుల అభ్యున్నత కోసం ఎటువంటి కార్యక్రమాలు రూపొందించింది, వీటి వల్ల రైతులు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు, వారి యొక్క ఆదాయాన్ని ఏ విధంగా రెట్టింపు చేసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో డాక్టర్ డి సుధారాణి గారు ఉన్నారు. వీరు సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం, కృష్ణా జిల్లా. నమస్కారం మేడం.
3: నమస్కారం అండి.
2: మేడం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటికీ 12 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా మనం చర్చించుకున్నట్లయితే రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎటువంటి ప్రధాన కార్యక్రమాలు చేపట్టింది అని చూసినట్లయితే మెయిన్గా ఎటువంటి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఈ 12 ఏళ్లలో?
3: ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏకంగా దృష్టి పెట్టింది ఏంటి అంటే రైతుల ఆదాయాన్ని పెంచటం. ఏ విధంగా అంటే వాళ్ళు పండించినటువంటి పంటల ఉత్పత్తికి మంచి రకమైనటువంటి రేట్ రావడంతో పాటు వాళ్ళ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా ఉండే విధంగా చేయటం, అలాగే ఖర్చు విధానాన్ని కూడా తగ్గించుకోవటం. ఎప్పుడైతే ఖర్చు తగ్గుతుందో వాళ్ళకి నికర ఆదాయం అనేది పెరుగుతుంది. ఆ దిశగా సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు నేరుగా తీసుకోవడం కోసం వివిధ రకాలైనటువంటి యోజనలు కానీ అభియాన్లు కానీ మిషన్లు కానీ పథకాలను కానీ తీసుకురావటం జరిగిందండి. ఉదాహరణకి గత 2 సంవత్సరాల నుంచి వికసిత కృషి సంకల్ప అభియాన్ అనే ప్రోగ్రామ్స్ ద్వారా పంట కాలానికి ముందుగుండానే అంటే సార్వ ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలని నెల రోజుల పాటు అభియాన్ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే నేల సారం బాగా తగ్గిపోతుంది కాబట్టి కిందటి నెలలో 2 సార్లు భూమి సుపోషణ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలానే బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజర్స్ అంటే ఎరువుల్లో సమతుల్యత పాటించండి అనే విధానం కోసం కూడా కొన్ని రకమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి సూచనలు ఇవ్వడం కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలానే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఖేత్ బచావ్ అభియాన్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా జూన్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ప్రతిరోజు మన కృషి విజ్ఞాన కేంద్రాలు అంటే కృష్ణా జిల్లా అవ్వచ్చు, ఎన్టీఆర్ జిల్లా అవ్వచ్చు, ఏ జిల్లాలో అయినా కూడా రోజుకి 3 నుంచి 4 ప్రోగ్రామ్స్ చేస్తూ సుమారుగా ఒక రోజుకి 500 నుంచి 600 మంది రైతులకి మనం ఏ విధంగా భూసారాన్ని కాపాడుకోవాలి, ఖేత్ని ఏ విధంగా మనం రక్షించుకోవాలనేటువంటి అంశం మీద కూడా మనకి చాలా రకాలైనటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతుందండి. ఇవే కాకుండా మన పథకాల విషయానికి వచ్చినట్లయితే పిఎం కిసాన్, ఇది అందరికీ తెలిసిందే, పిఎం కిసాన్ సన్మాన్ నిధి ద్వారా రైతుల్ని ఆదుకోవటం, అలాగే ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన అని చేయటం, అలాగే నేలకి సంబంధించినటువంటి పోషకాలు ఏ విధంగా ఉన్నాయని రైతులు తెలుసుకోవడం కోసం సాయిల్ హెల్త్ కార్డ్స్ స్కీమ్స్ కానీ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కానీ, అలానే ప్రస్తుతం యూరియా కొరతగా ఉన్నప్పుడు నానో యూరియా లాంటి ఫార్ములేషన్స్ ఏ విధంగా రైతులు యూస్ చేసుకోవాలనే దాని మీద ప్రోత్సాహం అందించడం కానీ, అండ్ ప్రస్తుతం ఏది చూసుకున్నా కూడా కృత్రిమ మేధస్సు ఉపయోగించాలంటున్నారు. సో డిజిటలైజేషన్ మీద కూడా మనకి గత 12 ఏళ్ల నుంచి చూసుకున్నట్లయితే రైతుల సంక్షేమం కోసం చాలా రకంగా మన ప్రభుత్వం అనేది పాటుపడుతూ రైతులకి ప్రయోజనం చేసే విధంగా ఉన్నాయండి.
2: డాక్టర్ సుధారాణి గారు, పిఎం కిసాన్ నుంచి మనం చూసుకున్నట్లయితే లేటెస్ట్గా ఖేత్ బచావో కార్యక్రమం వరకు కూడా రైతుల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలని తీసుకురావడం జరిగింది అన్నారు. ప్రధానంగా మేడం, రైతు సోదరులు అందరూ చాలామంది లబ్ధిదారులుగా ఉన్నటువంటి పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, వారికి డైరెక్ట్ బెనిఫిట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది మేడం?
3: ప్రభుత్వం వచ్చిన 1వ సంవత్సరం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగిందండి. పిఎం కిసాన్ సన్మాన్ నిధి, అలానే మన స్టేట్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ, ఈ రెండు కూడా రైతులకు ఎంతగా ఉపయోగపడుతుంటాయంటే కొన్నిసార్లు రైతులు చూసుకున్నట్లయితే పెట్టుబడికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవండి. సో పెట్టుబడులకి కూడా ఎవరి మీద ఆధారపడి రుణాలు తీసుకొని దాన్ని చెల్లించలేక మరింతగా అప్పులు పాలు అవ్వకుండా ఉండడం కోసం పెట్టుబడుల నిమిత్తం ఆర్థికంగా రైతులకి సహాయం చేయడం కోసం సంవత్సరానికి సుమారుగా 6,000 రూపాయలు ఒక రైతుకి ఇవ్వడం జరుగుతుందండి, 3 దఫాలుగా అన్నమాట. సో ఈ 3 దఫాలుగా రైతులకి సుమారుగా 1 ఏడాదికి 6,000 రూపాయలు ఇస్తూ నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది. ఎందుకు అంటే రైతులకి ప్రాబ్లమ్స్ జరగకుండా ఉంటాయి కాబట్టి నేరుగా వారి అకౌంట్లోకి క్రెడిట్ చేస్తే ఇప్పుడు సార్వాకి

0: ముందుగానే ఇచ్చారనుకోండి, విత్తనాలు కొనుగోలు చేసుకోవడంలో కానీ, ఎరువులు కొనుగోలు చేసుకోవడం కానీ, పురుగు మందులు తెగులు మందులు కొనుక్కోవడం కానీ, లేదా వ్యవసాయ అవసరాలని ఏవైనా ఉంటాయి చిన్న చిన్న అవసరాలు, దాని నిమిత్తం కూడా రైతులకి పెట్టుబడుల కోసం అని చెప్పి మనకి పీఎం కిసాన్ సన్మాన్ నిధి అనేటువంటి పథకాన్ని లాంచ్ చేయడం జరిగిందండి. లాంచ్ చేసిన ప్రతిసారి కూడా భారీగా ఏ రోజైతే అనౌన్స్ చేస్తున్నారో ఆ ఇమీడియట్లీ నెక్స్ట్ రోజే బ్యాంకులో వాళ్ళ అకౌంట్లో పడడం జరుగుతుందండి.
1: తర్వాత మేడం, పంటల బీమా విషయంలో ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది మేడం?
0: ప్రస్తుతానికి మనకి ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన ద్వారా మనం చూసుకున్నట్లయితే ప్రకృతి వైపరీత్యాలు ఈరోజు చూస్తున్నామండి. ఎలినినో అంటున్నాం, కిందటిసారి మొంతా సైక్లోన్ వచ్చింది, ద్విత్వా సైక్లోన్ వచ్చింది, కరువులు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, వాతావరణాల్లో మార్పులు చూసుకున్నట్లయితే పంటలకి ఏ రకంగా కూడా అనుకూలత అన్నది లేదు. అలాంటప్పుడు బీమా యోజన అనేది రైతులకి చాలా సహాయపడుతుంది. కాబట్టి ఈ బీమా రక్షణ ఉండడం వలన రైతులకి ఒక ధైర్యంతో పాటుగా ఆర్థిక సహాయాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పంటల బీమా అన్నది ఫస్ట్లో కొంతమంది రైతులు నిరాకరించేవాళ్ళు ఎందుకు పెట్టుబడి పెట్టాలని, కానీ ప్రస్తుతాన్ని చూసుకున్నట్లయితే వివిధ రకాలైనటువంటి వరదలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు, ఈ బీమాలకి ఎవరైతే అర్హులుంటున్నారో రైతులు వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వెంటనే ఈ బీమా ద్వారా వాళ్ళకి కావలసినటువంటి ఆర్థిక సహాయం అన్నది కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తున్నారండి.
1: తర్వాత మేడం, మనకు ప్రధానమంత్రి మోడీ గారు ముఖ్యంగా చెప్తుంది సాంకేతిక పరిజ్ఞానం, అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది ల్యాబ్స్ నుంచి వ్యవసాయ క్షేత్రాలకి మళ్లించాలి అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం మన రైతులకి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహిస్తుంది?
0: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి సాంకేతిక పరంగా విజ్ఞానాన్ని ఇవ్వడం కోసం అన్ని జిల్లాల్లో కూడా కృషి విజ్ఞాన కేంద్రాలు పెట్టడం జరిగిందండి. రైతులకి సాంకేతిక పరమైన విజ్ఞానాన్ని ఇవ్వడం కోసం వాట్సాప్ గ్రూప్స్ కానీ, కిసాన్ సారథి పోర్టల్స్ ద్వారా కానీ, లేదా ప్రజెంట్ అంతా డిజిటలైజేషన్, అందరూ మొబైల్స్ యూస్ చేస్తుంటారు కాబట్టి ఏఏ వాయిస్ ఏజెంట్ ద్వారా కానీ, అంటే మీకు ఇప్పుడు ఉపక్తు రాబోతుంది, దీని కొరకు ముందస్తుగా ఈ నివారణ చర్యలు తీసుకోండి అని కూడా మేము శాస్త్రవేత్తల ద్వారా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాం. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో డ్రోన్ వినియోగం అండి. ఈ డ్రోన్ అన్నది కేవలం పిచికారి కోసమే కాకుండా విత్తనాలు వేయడానికి కూడా ఈరోజు రైతులు ఉపయోగించడం జరుగుతుంది. అలాగే డిజిటలైజేషన్ వ్యవసాయ మిషన్ అన్నటువంటి పథకాన్ని కూడా లాంచ్ చేశారనమాట. సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని ఇవ్వడంలో డిజిటలైజేషన్ని మేళవింపు చేసుకుంటూ మన కేంద్ర ప్రభుత్వం వారు మరిన్ని సంక్షేమ పథకాలు అన్నవి రైతులకు తీసుకురావడం జరిగిందండి.
1: రైతు సోదరులు పంట పండించి దిగుబడి తీసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని మార్కెట్లో అమ్ముకోవడం మరొకెత్తు. ఎందుకంటే ఒక్కొక్కసారి ధరలు తగినంత ఉండవు, పెట్టుబడి ఎక్కువైపోతూ ఉంటుంది, వారికి వచ్చే లాభం తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మేడం ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి? ఈ మార్కెటింగ్ కోసం రైతు సోదరులకి ఏమైనా కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయా?
0: ప్రస్తుతానికండి మనకి ఈనామ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ద్వారా రైతులు ఏవైతే వాళ్ళ పంట ఉత్పత్తులు ఉంటున్నాయో వాళ్ళని విస్తృతంగా మార్కెట్లోకి విక్రయించుకునేటువంటి అవకాశాన్ని పొందుతారనమాట. అలానే మనందరికీ తెలిసింది ఎఫ్పిఓస్, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ అని, రైతులు సంఘాలుగా ఏర్పాటు చేసుకొని ఆ రైతులు యొక్క ఏవైతే పండించినటువంటి పంట ఉత్పత్తులు ఉంటున్నాయో వాటి మీద ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వారు ఎగుమతులు దిగుమతుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగిందండి.
1: సహజ వ్యవసాయం, మీరు చెప్పినట్లు ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ సుస్థిర వ్యవసాయం చేయడానికి ప్రభుత్వం రైతు సోదరులను ఏ విధంగా ప్రోత్సహిస్తుంది?
0: ఎవరైతే ప్రకృతి వ్యవసాయం కింద రిజిస్టర్ చేసుకుంటున్నారో ఆ రైతులందరికీ కూడా కావలసినటువంటి సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని ప్రతి గ్రామంలో కూడా శిక్షణ ద్వారా ఇవ్వటం జరుగుతుంది.
1: మేడం, అలాగే మన ప్రధాని మోడీ గారు పిలుపునిస్తూ ఒక టార్గెట్గా పెట్టుకున్నాం మనం, రైతుల ఆదాయం రెట్టింపు చేయాలి ఎలాగైనా అని. ఇందుకోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది రైతు సోదరుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి?
0: రైతుల సంక్షేమంలో మొదటి అంశమే కేంద్ర ప్రభుత్వం అంది. ఏంటి అంటే వాళ్ళు పండించేటువంటి పంటకి అధిక రేటు రావటం, అలాగే రెట్టింపు ఆదాయం రావటం. సో రెట్టింపు ఆదాయం రావాలి అంటే పంటల్లో వైవిధ్యీకరణ అన్నది చాలా వరకు అవసరం అండి. అంటే ఇప్పుడు ఓన్లీ మనం వరే వేసుకుంటాము లేదా పత్తే వేసుకుంటాం అనే రకంగా కాకుండా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనమాట. అంటే వ్యవసాయంతో ఉద్యానంతో పాటుగా మేళవించుకొని కోళ్ల పెంపకం, చేపల పెంపకం, ఇలా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, సమీకృత వ్యవసాయాన్ని కనుక చేపట్టినట్లయితే తక్కువ పెట్టుబడితో, అంటే చేపల పెంపకం ద్వారా వచ్చేటువంటి ఎరువుల్ని వరికి వాడుకోవటం, వరి నుంచి వచ్చేటువంటి గడ్డిని కోళ్ళకి వాడుకోవటం, అట్లా అనమాట రీసైక్లింగ్ చేసుకుంటూ ఇన్పుట్ కాస్ట్ కూడా తగ్గించుకున్నట్లయితే మనకి వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలు, పాడి కానీ, మత్స్య కానీ, కోళ్ల పెంపకాన్ని కానీ మేళవించుకుంటూ మన రైతులు కనుక వైవిధ్యీకరణ తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఇలాంటి సదుపాయాలన్నీ రైతులకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా

0: వాళ్ళ యొక్క పండించినటువంటి ఉత్పత్తులకి అధిక ఆదాయాన్ని, రెట్టింపు ఆదాయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఎంతైనా మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు.
1: మేడం, మనకు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. అలాగే ప్రభుత్వం కూడా అగ్రిప్రెన్యూర్షిప్ డెవలప్ చేయాలని కూడా చెప్తోంది. అంటే వ్యవసాయ అనుబంధ పారిశ్రామికవేత్తలుగా ఎదగడం, వీరిని ఆ వైపుగా ప్రోత్సహించడం, అటువంటి కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం కూడా చూస్తోంది. దీనికోసం, గ్రామీణ మహిళల సాధికారత కోసం ప్రభుత్వం ఎటువంటి పథకాలను తీసుకొస్తుంది మేడం?
0: మనందరికీ తెలుసండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం, స్వయం సహాయక సంఘాలు అన్నది ఏర్పాటు చేసింది మన ఈ కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల ఏంటంటే, ఎవరైతే మహిళా రైతులు ఉంటారో వారు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఒక సాధికారిత అన్నది డెవలప్ చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రత్యేకంగా ప్రాధాన్యత అనేది ఇస్తున్నారు రైతు మహిళలకి. ప్రత్యేకంగా ఎవరైతే మత్స్య శాఖలో చేపలు పెంచుకునే మహిళలు అవ్వచ్చు, కోళ్లు పెంచుకునే మహిళలు అవ్వచ్చు, లేదా విలువాధారిత ఉత్పత్తులు తయారు చేసుకునేటువంటి మహిళలు అవ్వచ్చు, లేదా తేనెటీగల పెంపకాలు అవ్వచ్చు. ఈ రోజుల్లో చూడండి, మనకి గుర్రపు డెక్క అనేది చాలా సమస్యాత్మకంగా ఉండేటువంటి కలుపు, కానీ ఆ గుర్రపు డెక్క కలుపు నుంచి చెత్త నుండి సంపద లాగా గుర్రపు డెక్క నుంచి బుట్టలు అల్లుతున్నారు, పర్సులు అల్లుతున్నారు. విలువాధారిత ఉత్పత్తులు అనేది చెత్త నుంచి సంపద, వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్లో కూడా ఈ మహిళలకి శిక్షణ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఇప్పుడు బనానా ఫైబర్ ఉంటుంది, నారు, దాంతో కూడా హ్యాండ్ బ్యాగ్స్ అల్లటం కానీ క్యారేజ్ బ్యాగ్స్ అల్లటం కానీ, దీని మీద కూడా రైతు మహిళలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎఫ్పిఓస్లో కూడా ఈ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ చూసుకున్నట్లయితే రైతు మహిళలు కూడా ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుందండి. అలానే కొత్తగా మనకి డ్రోన్ దీది అన్నది కూడా 2023-24 సంవత్సరంలో ఇనిషియేట్ చేశారు. 3 ఏళ్ల ప్రోగ్రామ్ అండి, 2025-26 సంవత్సరం వరకు కూడా ఉంటుంది. ఈ 3 ఏళ్ల పాటు సుమారుగా 1200 కోట్లు వెచ్చిచ్చి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రైతులకి ఫ్రీగా, అంటే ఇప్పుడు డ్రోన్ అన్నది స్కిల్తో కూడినటువంటిది అనమాట, అది ఎట్లా ఆపరేట్ చేయాలన్నది ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వటం, ప్రతి గ్రామంలోని ఒక డ్రోన్ దీదీని ఏర్పాటు చేయటం, సబ్సిడీ మీద మిగతా అమౌంట్ కూడా లోన్ మీద వాళ్ళకి ఇచ్చి ఒక డ్రోన్ ఇవ్వటం జరుగుతుంది. దాని ద్వారా కూడా మహిళా సాధికారతకి మన ప్రభుత్వం అనేది చాలా ముందంజ వేస్తుందండి.
1: డాక్టర్ సుధారాణి గారు, చివరిగా చెప్పండి మేడం, ఇప్పుడు NDA ప్రభుత్వం 12 ఏళ్ళు పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ పథకాల గురించి రైతు సోదరుల యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే మీరు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటారు, రైతు సోదరులతో మాట్లాడుతూ ఉంటారు, వారికి ఏవైనా మీ నుంచి సూచనలు చేయాలంటే మీరు ఏం చెప్తారు రైతు సోదరులకు? చెప్పండి.
0: చాలా వరకండి, రైతులకి ఈ ప్రభుత్వ పథకాల మీద అవగాహన ఉంది, కానీ అవగాహన ఉన్నా కూడా దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం అన్నది కూడా రైతులే అందిపుచ్చుకోవాలి. ఈ వ్యవసాయ శాఖ కానీ, కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం కానీ, వాళ్ళ సేవ కోసమే పనిచేస్తున్నాం కాబట్టి మా యొక్క సేవని వినియోగించుకోవాలనేసి ఆకాశవాణిలో ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా రైతు సోదరులు కూడా విన్నవించుకుంటున్నామండి. మా సేవల్ని వినియోగించుకోండి, ఎప్పుడు ఏ సలహా కావాలన్నా, ఏ సమాచారం కావాలన్నా వాళ్ళకి దగ్గరలో ఉండేటువంటి వ్యవసాయ అనుబంధ శాఖలను కూడా సంప్రదించండి, లేదా కృషి విజ్ఞాన కేంద్రాలని సంప్రదించండి, ఉన్నటువంటి పథకాలని సద్వినియోగం చేసుకోండి. చాలా వరకు చాలామంది ఇది మనకి వస్తే ఏదైనా బెనిఫిట్ ఉంటుందా లేదా అన్న ఆలోచనలోనే కాలయాపన చేస్తున్నారు. దాని తర్వాత ఒకవేళ చేసుంటే బాగుండేదేమో అని కాకుండా ఉండేటువంటి ప్రతి పథకాన్ని కూడా తెలుసుకోండి, సద్వినియోగం చేసుకోండి, మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరు ఇవ్వడం జరుగుతుంది. అలానే శాస్త్రీయ పద్ధతుల్లో కనుక మనం సాగు చేసినట్లయితే ఉత్పత్తితో పాటు ఉత్పాదకతను కూడా మనం పెంచే విధంగా చూసుకోవచ్చు, అలానే ఆదాయాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. మరింతగా చెప్పాలంటే సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని దయచేసి అందరూ పాటించాల్సిందిగా సూచిస్తున్నాను. ఎందుకంటే మొబైల్ ఫోన్స్లోనే ఈరోజు అరచేతిలోనే మనకి ప్రపంచం కనిపించే విధంగా మీ ఫోన్ ద్వారానే మీకు కావలసినటువంటి ప్రతి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరి కోసం ఈ యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే, మా యొక్క సేవల్ని వినియోగించుకుంటూ అలానే సమిష్ట వ్యవసాయ కార్యకలాపాలలో ప్రతి ఒక్కరు పాల్గొని మన దేశ అభివృద్ధికి మరింతగా తోడ్పడతారని కోరుకుంటున్నానండి.
1: ధన్యవాదాలండి డాక్టర్ సుధారాణి గారు. ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్ ద్వారా రైతు సంక్షేమంలో 12 ఏళ్ల NDA ప్రభుత్వం ఈ కార్యక్రమంలో మనం చర్చించుకున్నాం. రైతు సోదరులకి ఎటువంటి ఆర్థిక అలాగే స్వావలంబన పథకాలు ఉన్నాయి, రైతు సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రధాన కార్యక్రమాలు చేస్తోంది, ఇవన్నీ రైతు సోదరులు అందిపుచ్చుకొని వారి యొక్క ఆదాయం రెట్టింపు చేసుకుని మెరుగైన జీవన విధానం కలిగి ఉంటారని ఆశిద్దామండి. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.
2: కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో రైతు సంక్షేమం. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: సమయం 8:30.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుండడం వల్లే వేగవంతమైన వృద్ధి సాధ్యపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఈరోజు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. కార్యాచరణ భద్రతను పెంపొందించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నౌకాదళం కోసం 20 జీఎన్ఎస్ఎస్ జామర్లు కొనుగోలు చేయనుంది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా భారతదేశంలో తన మొట్టమొదటి ఏఐ ఆధారిత డేటా సెంటర్ను గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వివరాలు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుండడం వల్లే వేగవంతమైన వృద్ధి సాధ్యపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత పుష్కర కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపిందన్నారు. ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా జరిగిన ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ 2014 నుంచి 2026 వరకు సాగిన ఎన్డీఏ ప్రస్థానాన్ని భారత్ తన పూర్తి సామర్థ్యంతో అత్యున్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రయాణంగా చెప్పొచ్చన్నారు. ప్రభుత్వ పారదర్శక పాలన, ప్రజారంజక కార్యక్రమాల కారణంగా ఎన్డీఏ కూటమి ప్రజా విశ్వాసాన్ని పొందుతోందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: देश ने देखा कि जब नियत, नीति और निर्णय तीनों एक साथ काम करते हैं तो विकास की गति कैसी होती है। देश ने देखा कि जो काम दशकों में होते थे वो काम महीनों में होने लगे। 2014 में 74 एयरपोर्ट से 2026 में 160 से अधिक एयरपोर्ट तक, 2014 में 1000 किलोमीटर एक्सप्रेसवे से 2026 में 6700 किलोमीटर एक्सप्रेसवे तक, 2014 में 700 करोड़ रुपए डिफेंस एक्सपोर्ट से 2026 में 23000 करोड़ रुपए के डिफेंस एक्सपोर्ट तक देश ने बहुत लंबी यात्रा तय की.
0: ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యధిక కాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు భారతీయ జనతా పార్టీ కీలక నాయకులు, ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీల ప్రతినిధులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఈరోజు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. ఎన్నికైన ప్రధానమంత్రులు నిరంతరాయంగా 4399 రోజుల పాటు సేవలందించిన నరేంద్ర మోదీ, పూర్వ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నెలకొల్పిన 4398 రోజుల రికార్డును అధిగమించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రిని అభినందిస్తూ 7 అంశాలతో కూడిన తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించినట్టు తెలియజేశారు.
2: నిర్వాచిత ప్రధానమంత్రి కే రూప్ మే సర్వాధిక అవధి తక్ దేశ్ కి నిరంతర సేవా కర్నే కా రికార్డ్ స్థాపిత కియా హై. ఇస్ ప్రస్తావ్ మే మాన్య ప్రధానమంత్రి జీ కే నిర్వాచిత ప్రధానమంత్రి కే రూప్ మే సర్వాధిక అవధి తక్ దేశ్ కి నిరంతర సేవా కా జో ఐతిహాసిక అవసర హై ఇస్కే విషయ మే చర్చా హుయి. సంకల్ప లియే గయే आज 10 जून 2026 का दिन भारतीय लोकतंत्र की यात्रा में एक ऐतिहासिक और प्रेरणादायी पड़ाव के रूप में अंकित हुआ है.
0: అదేవిధంగా అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. కోటేశ్వర్ రోడ్ నుంచి విమానాశ్రయం వరకు 6 కిలోమీటర్ల మేరకు దీన్ని నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 2 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సైతం ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సాధారణ కార్యాలయ సముదాయాల నిర్మాణం, సాధారణ నివాస సముదాయాల నిర్మాణాలు ఈ ప్రాజెక్టుల్లో భాగమని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
2: अमरावती नया शहर बन रहा है तो नए शहर में कई सारे जो सेंट्रल गवर्नमेंट के ऑफिसेज हैं इनको एक सिंगल कॉम्प्लेक्स में शिफ्ट किया जाएगा. बिखरे बिखरे से ऑफिसेज से काम करने में तकलीफ होती है, इंटीग्रेशन होने से कोऑर्डिनेशन प्रॉपर हो पाता है. इसके लिए करीब 5.5 एकड़ की जमीन राज्य सरकार ने दी है और 23 लाख स्क्वायर फीट का कंस्ट्रक्टेड एरिया बनेगा. 2 प्रोजेक्ट्स हैं, एक तो रेजिडेंशियल कॉम्प्लेक्स है और एक ऑफिस कॉम्प्लेक्स है. ये भी सेंट्रल गवर्नमेंट के जो एम्प्लॉइज पूरे प्रदेश में फैले हुए हैं उनको एक जगह कंसोलिडेटेड वे में बनाने के लिए आज ये फैसला.

0: ఫైనాన్స్లో కీ అగ్
1: ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా భారతదేశంలో తన మొట్టమొదటి ఏఐ ఆధారిత డేటా సెంటర్ను గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి మెటా రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య ఈరోజు ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం గుజరాత్లోని జామ్నగర్లో 168 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక డేటా సెంటర్ను నిర్మించనున్నారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటు భారతదేశం పట్ల మెటా సంస్థకు ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ఆ సంస్థ తెలిపింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన ఈ కేంద్రం ద్వారా మెటా ఉత్పత్తులు, కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న డిజిటల్ మార్కెట్లలో ఒకటైన భారతదేశానికి మరింత చేరువు చేయనున్నట్లు పేర్కొంది. ఈ ప్రపంచస్థాయి డేటా సెంటర్ ద్వారా సంస్థ తన ఏఐ మౌలిక సదుపాయాలను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలిక పెట్టుబడులను బలోపేతం చేయగలదని మెటా విశ్వాసం వెలిబుచ్చింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాల బలోపేతానికి మరో కీలక ముందడుగు పడింది. భారత నౌకాదళం కోసం 20 అధునాతన సామర్థ్యాల గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జీఎన్ఎస్ఎస్ జామర్ల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ 449 కోట్ల రూపాయల విలువైన ఒప్పందంపై ఈరోజు సంతకం చేసింది. భారత్ స్వదేశీ రూపకల్పన, అభివృద్ధి, తయారీ బియ్యూవై విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ జీఎన్ఎస్ఎస్ జామర్ వ్యవస్థలు ప్రత్యర్థి దేశాల ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థల పనితీరును దెబ్బతీయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉపగ్రహ సంకేతాల స్వీకరణ, ట్రాకింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగించడంతో పాటు తప్పుడు సంకేతాల ప్రసారం, మోసపూరిత జామింగ్ చర్యలను కూడా ఇవి నిర్వహించగలవని పేర్కొంది. ఈ వ్యవస్థలను భారత నౌకాదళంలో ప్రవేశపెట్టడం బహుళ ముప్పు వాతావరణంలో భారత నావికాదళ నౌకల కార్యాచరణ భద్రతను మెరుగుపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 భారత విద్యారంగంలో అత్యంత పరివర్తనాత్మక సంస్కరణల్లో ఒకటిగా నిలిచినట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన అత్యంత కీలక విజయాల్లో ఇది ఒకటని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ది వీక్ ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ 2026ను ఉద్దేశించి జితేంద్ర సింగ్ ప్రసంగిస్తూ ఎన్ఈపి అమల్లో విద్యార్థులు ముందుగా నిర్దేశించిన విద్యా మార్గాలకు మాత్రమే పరిమితం కాకుండా తమ ఆసక్తులు, ఆశయాలకు అనుగుణంగా విద్యను అభ్యసించే అవకాశాన్ని పొందారని తెలియజేశారు. విద్యార్థులు ప్రస్తుతం బయోటెక్నాలజీ నుంచి సాహిత్యం వరకు అభివృద్ధి చెందుతున్న నూతన రంగాల్లో తమ అభివృద్ధికి అనుగుణంగా విద్యను అభ్యసించే స్వేచ్ఛ పొందుతున్నట్టు చెప్పారు. గతంలో సమాజంలోని పరిమిత వర్గాలకే విద్యా అవకాశాలు కేంద్రీకృతమై ఉండగా ప్రస్తుతం సాంకేతిక సహాయంతో ఆ అడ్డంకులు గణనీయంగా తగ్గాయని, ఫలితంగా మరింతమంది విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందగలుగుతున్నారని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. హోమియోపతి వైద్యం గురించి చట్టబద్ధంగా నమోదైన హోమియోపతి వైద్యుల గురించి వ్యాఖ్యలు చేసే సమయంలో అన్ని వర్గాల భాగస్వాములు, మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. ఎలక్ట్రానిక్, ప్రింట్, డిజిటల్ మాధ్యమ వేదికల ద్వారా హోమియోపతికి సంబంధించి తప్పుదోవ పట్టించే, ధృవీకరణ లేని సమాచారాన్ని ప్రచారం చేస్తున్న ఘటనలను కమిషన్ గమనించిన నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేసింది. జాతీయ హోమియోపతి కమిషన్ చట్టం 2020 ప్రకారం హోమియోపతి దేశంలో చట్టబద్ధంగా గుర్తింపు పొందిన వైద్య విధానమని కమిషన్ చైర్మన్ డాక్టర్ తారకేష్ జైన్ తెలియజేశారు. హోమియోపతి మందులు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940 కింద నియంత్రించబడుతున్నాయని వివరించారు. కమిషన్ నిర్దేశించిన వ్యవస్థీకృత విద్యా విధానం ప్రకారం హోమియోపతిలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు నిర్వహించబడుతున్నాయని, ఈ కోర్సుల్లో ప్రవేశాలు నీట్ అర్హత సాధించిన అభ్యర్థుల ద్వారా జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. హోమియోపతిపై ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డాక్టర్ తారకేశ్వర్ జైన్ హెచ్చరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుండడం వల్లే వేగవంతమైన వృద్ధి సాధ్యమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఈరోజు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. కార్యాచరణ భద్రతను పెంపొందింపజేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నౌకాదళం కోసం 20 జీఎన్ఎస్ఎస్ జామర్లు కొనుగోలు చేయనుంది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా భారత్లో తన మొట్టమొదటి ఏఐ ఆధారిత డేటా సెంటర్ను గుజరాత్

0: జామ్నగర్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ముందుగా
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420222.

0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: చిత్రమంజరి కార్యక్రమంలో ముందుగా ఆ నలుగురు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: 16th చిత్రం కోసం రఘు కుంచే పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత ఆయుధం చిత్రం కోసం ఉదిత్ నారాయణ, ఉషా పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత ఆహుతి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చివరిగా అడవిలో అన్న చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

ఇంతవరకు మీరు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ ఉత్తరం ఎల్నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాశారు.

రాసిన శ్రోతలు భారత్లాల్, పరదేశీ, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్యలోద్, లక్ష్మీ ప్రహ్లాద్, కిరణ్, జాన్విక, విగ్నుత్, శివనారాయణ్, శకుంతల, భారతి, భరత్, వీరందరూ ఆలు మగలు చిత్రంలోని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను కోరారు. ఎరుక్కుపోయి వచ్చాననే పాటను.

తర్వాతి ఉత్తరం గుత్తి రోడ్డు రాణినగర్ అనంతపురం జిల్లా నుంచి రాశారు. రాసిన శ్రోతలు రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్దాంజనేయులు, వన్నమ్మ, పెద్ద హనుమంతప్ప, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, అస్మిత, కరుణాకర్. వీరందరూ సాహు చిత్రం నుంచి ఏ చోట నువ్వున్నా వెంటాడే ఏకాంతాలనే పాటను కోరారు. వీరందరి కోసం ఈ పాట.

తర్వాత మంచి కుటుంబం చిత్రం నుంచి నీలో ఏముందో ఏమో అనే పాటను ఘంటసాల సుశీల గారు పాడిన ఈ పాటను కోరినవారు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురానుద్దీన్ యూసఫుద్దీన్ ప్రీతి సురేష్ ముత్యాలబాబు మహమ్మద్ అబ్దుల్ బాబా అంజన వీరందరి కోసం ఈ పాట.

తర్వాతి ఉత్తరం సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ శ్రోతలు రాశారు. సక్కుబాయి, నరసింహ, ఇల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రవిజిత, విమల, శ్రీనివాస్, రాజకుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, వీరందరూ ముందడుగు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన వెయ్యి పడగల మీద అనే పాటను కోరారు. వీరందరి కోసం ఈ పాట.

తరువాతి ఉత్తరం రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి మిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయకుమార్, నరసింహారావు, వసుంధర, రావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్ మరియు శోభారాణి, అశోక్ బాబు వీరందరూ అగ్నిపూలు చిత్రం నుంచి సుశీలమ్మ పాడిన పెరివిడా పరాకనే పాటను కోరారు.

తర్వాతి ఉత్తరం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటపురం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిని, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరూ సంఘర్షణ చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటను కోరారు.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: కార్యక్రమంలో చివరగా ఆహ్వానం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినండి.

ఇంతవరకు మీరు గీతమాలిక, శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరుకున్న కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి రాగం తానం పల్లవి. ఈనాటి కార్యక్రమంలో పుదుక్కోటై కృష్ణమూర్తి గారి వీణావాయిద్యం వింటారు బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. చలనాట రాగం తానం, పల్లవి సాహిత్యం, వీణాగాన విలాసం, చతురస్రజాతి మఠ్యతాళం సమన్నుంచి రెండు అక్షరాలు వదిలి

మీరింతవరకు శ్రీ పుదుక్కటే కృష్ణమూర్తి గారి వీణావాదన విన్నారు. శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగ సహకారం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు వింటారు. ముందుగా సింహాసనం చిత్రం కోసం రాజ్ సీతారాం సుశీల పాడిన పాట వింటారు.

ఇంతవరకు మీరు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 11 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.